శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం

1948 ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 30వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:05 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు హనుమాన్ చాలీస అనంతరం శ్రీరామ గానామృతం శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో సత్యం వధ ధర్మం చర ఈ అంశం గురించి గోపాలుని హరిహర్రావు గారి వ్యాఖ్యానం విందాం.
1: జై శ్రీరామ్. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భక్త అంబరీషునికి సత్యం గురించి ధర్మం గురించి సుపుత్రుని గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. ప్రదోష్యే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి త్రిలోకే దీపకో ధర్మ సుపుత్ర కులదీపక. అంటే ప్రదోష్యో దీపకశ్చంద్ర అంటే మనకు రాత్రి పొవళ్ళున్నాయి. రాత్రి రెండు విధములైన రాత్రులు ఉంటాయి. అంటే మనకు చీకటి పడినప్పుడు రాత్రి వస్తుంది. ఆ రాత్రిలో అమావాస్య రాత్రి ఉంటుంది, పున్నమి రాత్రి ఉంటుంది. ఈ చీకటి అమావాస్య రాత్రి ఎవరు ఆశిస్తారు అంటే ఒక దొంగలు, దుష్టులు చీకటిని ఆశించేవారు. ఈ విధంగా రాక్షస కాలం అని చెప్పి కూడా మనమంటాం. అంటే ఇది తమో గుణము. తమో గుణం యొక్క సమయాన్ని మనము చీకటి అంటాం. ఈ యొక్క చీకటిని ఆశ్రయించేవారు దుర్మార్గులు, దుష్టులు, దొంగలు ఇలాంటి వారు. అయితే పున్నమి రాత్రి కూడా వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే పౌర్ణమి అంటాం. ఈ పౌర్ణమి అనేది చంద్రకాంతితో, ఆటపాటలతో, పున్నమి వెన్నెలతో కవులకు ఆనందంగా ఉదయించే పౌర్ణమి పున్నమి. ఈ యొక్క చీకటిని దుష్టులు ఆచరిస్తారు, పౌర్ణమిని సజ్జనులు ఆచరిస్తారు. అదేవిధంగా ప్రభాతే దీపకోరవిహి అంటే మనకు ఈ సృష్టి మొత్తానికి కూడా వెలుగునిచ్చేది ఆ సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానికి ఆ వెలుగు వలన ఈ జగత్తు అంతా నడుస్తూ ఉంది. ఈ సూర్యచంద్రులే ఈ జగత్తుకు మూలకారకులు. సూర్యుడు లేకుంటే ఈ సృష్టి లేదు. సూర్యుని ద్వారా ప్రాణాలు ఆవిర్భవిస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, అనేక విధములైన రోగములు నివారణ అవుతున్నాయి. కాబట్టి సూర్యుని ద్వారా మనము విద్యుత్ శక్తిని పొందగలుగుతాము. జగత్తులో అనేక కార్యక్రమాలు కూడా సూర్యచంద్రుల వల్లనే జరుగుతున్నాయి. అంటే ఈ మానవులకు, ఈ జగత్తుకు ఉపకారులు ఎవరయ్యా అంటే ఆ యొక్క సూర్యచంద్రులే. అదేవిధంగా త్రిలోకే దీపకో ధర్మ అంటే ఈ ముల్లోకములలో, అంటే సూర్యచంద్రులు ఈ జగత్తును నడిపించినప్పటికీ కూడా ఈ ముల్లోకములను వెలిగించేది ధర్మము. సక్రమమైన నడత పెంపొందించి

0: కర్తవ్యాన్ని నిర్వింపజేసి మనిషికి మనిషికి సమాజానికి మధ్య సంబంధ బాధ్యతలు కుదిరించేది ధర్మము. మానవత్వమే ధర్మము, మానవత్వానికి మూలము ధర్మము. ధర్మము నశిస్తే జీవితమే నాశనమవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి, ధర్మబద్ధంగా నడవాలి, ధర్మ జీవితాన్ని కొనసాగించాలి. అందుకని పెద్దలు చెప్పారు, ధర్మో రక్షతి రక్షితః. అంటే ఎప్పుడైతే మనము ధర్మాన్ని రక్షిస్తామో ధర్మము మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనమంతం కూడా ధర్మ రక్షణకు సత్యపాలనకు మనం కట్టుబడి ఉండాలి. అందుకనే సత్యం వద ధర్మం చర అని చెప్పారు కృష్ణ పరమాత్ముడు. అంటే ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని అంటిపెట్టుకో, సత్యాన్ని అంటిపెట్టుకో. సత్యము ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుతావో అప్పుడు నిన్ను సత్యం ధర్మం కాపాడుతుంది అని కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు సుపుత్ర కులదీపక అంటే మన కులంలో ఎప్పుడైతే ఒక సుపుత్రుడు జన్మిస్తాడో, ఒక గుణవంతుడు జన్మిస్తాడో, ఆ సుపుత్రుని వల్ల జగత్తు అంతా ప్రకాశంతో విలవిలుస్తుంది. ఏది గుణము లేని పుత్రులు అనేక మంది పుట్టినప్పటికి కూడా మనకు సుఖం ఉండదు. ఉదాహరణకు ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు జన్మించారు, కానీ చివరికి ఈ యొక్క కురువంశం నాశనమైపోయింది, కుమారులు నాశనమైపోయారు, తల్లిదండ్రులకు ఈ యొక్క అనేక బాధలు కలిగినాయి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క పంచపాండవులు 5గురైనప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి వారు విజయం సాధించారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే పుత్రులు సుపుత్రులై ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మబద్ధులై ఉండాలి. ఆ విధంగా పుత్రులు ఎప్పుడైతే ఈ యొక్క ధర్మబద్ధులై ఉంటారో అప్పుడు వారి కులము కూడా ఉద్ధరిల్లుతుంది. అటు 7 జన్మలు ఇటు 7 జన్మల వరకు వారికి ఈ యొక్క మోక్షము ప్రాప్తిస్తుంది. కాబట్టి పుత్రుడు పుట్టంగానే ఉపయోగం లేదు, పుత్రుడు పుట్టిన తర్వాత ఆ యొక్క పుత్రుడు చేసే మంచి పనులు, సమాజంలో పుత్రుడు చేసే ధర్మ కార్యక్రమాల వల్లనే ఆ తల్లిదండ్రులకు పేరు వస్తుంది, తల్లిదండ్రులకు ఆనందం వస్తుంది. కాబట్టి అలాంటి ఆనందము కలగాలి అంటే సుపుత్రుడు ఉండాలి. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏమిటాయంటే మన పిల్లలను చక్కని మార్గంలో నడిపిస్తూ, చక్కని మాటలు చెప్తూ, వారికి ధర్మం గురించి, సత్యం గురించి, అదేవిధంగా భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి, వారి నడవడికల గురించి, సమాజంలో జరుగుతున్న దుష్టం గురించి, మంచి గురించి చెప్పి, ఈ తల్లిదండ్రులు వారిని ఎప్పుడైతే సన్మార్గంలో మన పుత్రులను, తల్లిదండ్రులు పిల్లలను పెంచి పోషిస్తారో అప్పుడు వారి కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, వారి యొక్క దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏందయ్యా అంటే వారి పిల్లలను కూడా సుపుత్రులుగా చేసుకోవాలి అని ఇక్కడ మన భక్త అంబరీషుని కథలో భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క సత్యం వద ధర్మం చర అనే అంశంలో దీపం గురించి, అదేవిధంగా సూర్యభగవాను గురించి, చంద్రుడి గురించి, ముల్లోకాల గురించి, సుపుత్రుడి గురించి చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సత్యం వద ధర్మం చర ఈ అంశం గురించి గోపాలుని హరిహరరావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో ధనియాల సాగు వివరాలు విందాం.
2: ధనియాల సాగులో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పండించబడే విత్తన సుగంధ ద్రవ్యాల పంటల్లో ధనియాలు ముఖ్యమైనది. ఈ యొక్క ధనియాలు సాగు చేయాలంటే వాతావరణ విషయానికి వచ్చినట్లయితే చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, తగినంత మంచు అనుకూలం. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే వర్షాధారం కింద నల్లరేగడి భూములు, నీటి వసతి క్రింద గరపనేలలు, ఎర్ర నేలలు మరియు ఇతర తేలికపాటి భూములు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల క్షార లక్షణాలు గల భూములు పనికిరావు. విత్తే కాల విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు, నీటి సదుపాయం ఉన్న చోట నవంబరు నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఈ ధనియాలలో రకాలు సింధు, సాధన, స్వాతి, సుధ, ఏపీహెచ్ఎం ధనియా 1 ఇవి రకాలు. పంటకాలం విషయంలో సింధు రకం వచ్చేసి 100 నుంచి 105 రోజులు, దిగుబడి క్వింటాలకు ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు ఉంటుంది. గుణగణాల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ సుగంధ తైలం కలిగి ఉండి గింజ నాణ్యతతో ఉంటుంది. సాధన రకము

105 నుంచి 110 రోజుల పంటకాలము. దిగుబడి క్వింటాలు ఎకరాకు 4 నుంచి 6 వరకు వస్తుంది. కొత్తిమీర గింజకు పనికొచ్చే అధిక దిగుబడినిచ్చే రకం ఇది. తర్వాత స్వాతి రకం 80 నుంచి 85 రోజుల పంటకాలం, 3 నుంచి 4 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరాకు. తేమను నిల్వ ఉంచుకునే శక్తి తక్కువగా ఉండే నేలలకు అనుకూలమైన స్వల్పకాలిక రకం ఇది. ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలమైనది. తర్వాత సుధ, ఈ రకం వచ్చేసి పంటకాలం 100 రోజులు, దిగుబడి క్వింటాలకు ఎకరాకు 5 నుంచి 6.5 క్వింటాల వరకు వస్తుంది. అధిక సుగంధ తైలము కలిగిన అధిక దిగుబడినిచ్చే 2006లో విడుదలైన కొత్త రకం ఇది. తర్వాత ఏపీహెచ్ఎం ధనియా 1, 85 నుంచి 90 రోజుల పంటకాలం, దిగుబడి వచ్చేసి క్వింటాకు ఎకరాకు 6 నుంచి 6.5 వరకు ఉంటుంది. గింజలు ఆకర్షణీయంగా మంచి సువాసన కలిగి అధిక దిగుబడినిచ్చే 2010లో విడుదలైన రకం ఇది. ఇవి కాక నీటి వసతి ఉన్న తేలికపాటి భూములకు డిహెచ్

0: ఐపీహెచ్ఎం ధనియా 1 85 నుంచి 90 రోజుల పంటకాలం. దిగుబడి వచ్చేసి క్వింటాకు ఎకరాకు 6 నుంచి 6.5 వరకు ఉంటుంది. గింజలు ఆకర్షణీయంగా మంచి సువాసన కలిగి అధిక దిగుబడినిచ్చే 2010లో విడుదలైన రకం ఇది. ఇవి కాక నీటి వసతి ఉన్న తేలికపాటి భూములకు DH5 రకం అనువైనది. కొత్తిమీర కొరకు ధనియాలను ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేసుకోవచ్చు. అయితే వేసవిలో కొత్తిమీర కొరకు చెట్టు నీడలో కానీ తాటాకు పందిరి కింద కానీ షేడ్ నెట్ కింద కానీ నీటి వసతి గల ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు. ఈ యొక్క ధనియాల పంట సాగుకు సంబంధించి నేల తయారీ విత్తటం విషయానికి వచ్చినట్లయితే మెత్తటి పదును వచ్చే వరకు 3 నుంచి 4 సార్లు దుక్కి దున్నాలి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు నేలలోని తేమను బట్టి విత్తుకోవాలి. సాలుకు సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి. విత్తనాలను బద్దలు చేసి విత్తితే విత్తనం ఆదా అవటమే కాకుండా మొలక కూడా 2-3 రోజులు ముందుగానే వస్తుంది. విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది. ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం ఎకరానికి 600 గ్రాముల చొప్పున మోతాదు విత్తనానికి కలిపి శుద్ధి చేసినట్లయితే దిగుబడి 10 నుంచి 15% పెరుగుతుంది. ఇదే మోతాదుతో సుడామోనస్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాల సాగు చేయకూడదు. తప్పనిసరిగా చేయవలసి వస్తే 2-3 సంవత్సరాలు పంట మార్పిడి చేసి ఉండాలి. వేసవిలో లోతు దుక్కి దున్నుకోవడం వలన తెగులును కలుగజేసే శిలీంధ్రాన్ని నేలలో అదుపు చేయవచ్చు. అలాగే 1 గ్రాము కార్బడిజంతో 1 కిలో విత్తనాన్ని విత్తన శుద్ధి చేయడం ద్వారా కూడా తెగులు రాకుండా కాపాడవచ్చు. బయోఫెర్టిలైజర్ మరియు శిలీంధ్ర నాశినులతో విత్తన శుద్ధి చేయవలసినప్పుడు శిలీంధ్ర నాశినితో 2-3 రోజుల ముందు విత్తన శుద్ధి చేయాలి. బయోఫెర్టిలైజర్తో మాత్రం విత్తే ముందు విత్తన శుద్ధి చేయాలి. ఎరువుల అంతరకృషి విషయానికి వచ్చినట్లయితే వర్షాధారం క్రింద నల్లరేగడి నేలల్లో ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నీటిపారుదల క్రింద తేలికపాటి నేలల్లో ముందుగా చెప్పిన మోతాదుతో పాటు విత్తిన 30 రోజులకు 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన వెంటనే పెండిమెథాలిన్, బరువైన నేలల్లో అయితే ఎకరానికి 1.3 లీటర్లు, తేలిక నీళ్ళల్లో అయితే 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొని మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తనము మొలకెత్తటం పూర్తి అయిన తరువాత 1 సారి 35 నుంచి 40 రోజులకు 2వ సారి గొర్రుతో అంతర కృషి చేస్తే మంచిది. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే ధనియాలతో పాటు ఆవాలు, కుసుమలు, శనగలు మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. నీటి వసతి ఉన్న చోట విత్తిన 45 రోజులకు 1 సారి, 60 రోజులకు మరోసారి స్ప్రింక్లర్ లేదా రెయిన్ గన్ ద్వారా నీరందించడం ద్వారా 25 నుంచి 30% అధిక దిగుబడి పొందటానికి వీలవుతుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగులు, ఇందులో పేనుబంక, ఎర్రనల్లి, తామర పురుగులు, పొగాకు లద్దె పురుగు ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఆకులు పూత నుండి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండా చేస్తాయి. దీని నివారణకు 1 లీటరు నీటిలో మెథైల్ డెమిటాన్ 2.0 మిల్లీలీటర్లు లేదా డైమితోయెట్ 2.0 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు ధనియాల సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈ రోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను

0: పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది పదవతరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావడానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హైదరాబాదులో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300,00,000 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36,00,000 టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 329,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమయ్యింది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి

పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు. అనంతరం మోకాళ్ళ నొప్పులు, ఆయుర్వేద చికిత్స. ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు ఎస్కే తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం వింటారు. 7:45 భావలహరి, మృదుమధుర గీతమంజరి, సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అమ్మతనం కథానిక వింటారు రచన పఠనం శ్రీమతి ఎస్ రాధికా ఫణి. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక ఈ ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. ఈ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య లండన్లోని ది ఓవెల్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ క్రికెట్ మ్యాచ్ కార్యక్రమం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. క్రికెట్ మ్యాచ్ కారణంగా యథావిధి కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో వినగలరు. 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి కాటిసీను పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియ సహకారం శ్రీ జీవి నాగార్జున. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభసాటిగా గొర్రెల పెంపకం ఈ అంశం గురించి పెద్దారవీడు పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సౌజన్యంతో.

హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందానండి శీర్షికన రాష్ట్రాలు చిహ్నాలు వివరాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటారు. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూలించలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

0: నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31, 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: राज्य को मिलेगी बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4

0: రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: ముఖాన మోటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగులో తామరా సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఆధునిక తెలుగు కవిత్వానికి ఆద్యులలో ఒకరు, భావ కవిత్వానికి పునాది వేసిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, తెలుగు సాహిత్యంలో ప్రేమ, ప్రకృతి, దేశభక్తి, మానవతా విలువలను సున్నితమైన భాషలో వ్యక్తీకరించిన మహనీయుడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని, అలాగే స్త్రీలు పొంగిన జీవగడ్డయు, పాలుపారిన భాగ్యసీమయు, రాలినది ఈ భరతఖండము, భక్తి పాడర తమ్ముడా అంటూ భరతమాతను కీర్తిస్తూ దేశభక్తిని పెంచే పాటలను స్వాతంత్రోద్యమంలో రచించారు రాయప్రోలు వారు. రాయప్రోలు సుబ్బారావు గారు 1892 మార్చి 17 ప్రస్తుత బాపట్ల జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలపై విశేష పాండిత్యం సంపాదించిన వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యుడిగా సేవలందించారు. అనేక మంది విద్యార్థులు

0: ను సాహిత్య రంగంలో తీర్చిదిద్దారు. వీరి రచనలు ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. వీరు రచించిన తృణ కంకణం, లలిత, స్నేహలత, కష్టకమల, ఆంధ్రావళి వంటి రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి. నేటిమాట శీర్షికన మీరింతవరకు రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు విన్నారు.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మోకాళ్ల నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స, ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు ఎస్కే తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం.
5: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్హక్ గారు విచ్చేశారు. వారి ద్వారా ఆయుర్వేద వైద్యం అంటే ఏమిటి, మరి ఈ ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి రోగాలు నయమవుతాయి, అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో చెప్పాలి అంటే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా, యువకులు కావచ్చు, తర్వాత స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఈ మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో వైద్య చికిత్స ఉందా, అలాగే ఆయుర్వేద వైద్యంపై ఉన్న అపోహలు, ఈ విషయాలని కూడా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
6: నమస్తే అండి.
5: ముఖ్యంగా మనము ఆయుర్వేదం గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా చాలా పురాతనమైందంటారు. అసలు ఈ ఆయుర్వేద వైద్యం అంటే ఏంటి, చికిత్స విధానం ఎలా ఉంటుంది, మా శ్రోతలకు వివరిస్తారా?
6: నమస్తే అండి. ఆయుర్వేదిక్ అంటే అండి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ 5000 సంవత్సరాలకు సంబంధించిందండి. ఫస్ట్లో వచ్చి ఏన్షియంట్ రూట్లో ఉన్నప్పుడు 3000 సంవత్సరాలు బీసీఈ నుండి 5000 BCE వరకు వేదిక్ పీరియడ్, చరక సంహిత, సుశ్రుత సంహిత, ఆ టైంలో మిడిల్ ఏజ్లో 500 BCE నుంచి 1500 BCE వరకు ఆయుర్వేద గురుకుల పాఠశాల నుంచి డెవలప్ అయిన తర్వాత, దాంతోపాటు అప్పుడు కొన్ని గురుకుల పాఠశాల నుంచి డెవలప్ అయిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా డెవలప్ అయిన సైన్స్ లాగా బిఎంఎస్, ఎండి ఆయుర్వేద, దాంతోపాటు పిహెచ్డి రీసెర్చ్ లాగా డెవలప్ అయిందండి. రీసెంట్ మనం చూస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత రీవిటేషన్ అంటే ఒకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ అంటే ఫారినర్స్ గ్లోబల్గా రికగ్నిషన్ అయింది, దాంతోపాటు WHO గ్లోబల్ రికగ్నిషన్ అలా అయింది. ఆయుర్వేద హిస్టరీ చూస్తే చరక, సుశ్రుత, వాగ్భట్ట, మాధవ అంటే చరక వచ్చి ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండి, సుశ్రుత వచ్చి ఫాదర్ ఆఫ్ సర్జరీ అండి, వాగ్భట్ట వచ్చి అంటే కంప్లైన్షన్ ఆఫ్ ఆయుర్వేద టెస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉన్నదండి, మాధవ అనేది అకార్డింగ్ టు ట్రీట్మెంట్ ప్రకారం ఎలా డయాగ్నైజ్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాంతోపాటు ఫ్యాక్టర్స్ ఏందని చెప్పడాని కోసము ఆ టైంలో ఆయుర్వేద హిస్టరీలో ఉన్నదండి. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ మనం చెప్పాలంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మెయిన్లీ ఫస్ట్ 3 దోషాస్ అంటాం, వాత, పిత్త, కఫం. ఇట్ మీన్ దట్ వాతంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, పిత్తంలో ఒక కండిషన్స్ ఉంటాయి, కఫంలో ఒక కండిషన్స్ ఉంటాయి. దాంతోపాటు 5 ఎలిమెంట్స్ అంటాం, పంచమహాభూత అంటాం, పృథ్వీ, ఆపు, వాయు, జల, అగ్ని, దాంతోపాటు 7 ధాతుస్, 3 మలాస్. దీంతోపాటు ఇచ్చిన మెడిసిన్ అనేది డైట్ న్యూట్రిషన్స్ ఎలా ఉంటుంది, హెర్బల్ మెడిసిన్స్ ఎలా ఉంటుంది, దాంతోపాటు పంచకర్మ. ఇదివ కాలంలో చాలామంది పంచకర్మ అని వింటారు. పంచకర్మలో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయండి, అంటే వమన ఓ రకంగా ఉంటుంది, విరేచన, బస్తి, నస్య అండ్ రక్తమోషణ. దీంతోపాటు యోగా అండ్ మెడిటేషన్ ద్వారా కూడా కొంచెం బేసిక్ ఐ మీన్ దట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆయుర్వేద హోలిస్టిక్లో ఎలా ఉంటుందంటే న్యాచురల్, ప్రివెంటివ్, సేమ్ యాజ్ సబ్జెక్టివ్ ట్రీట్మెంట్లో అనేది యూజ్ అనేది ఉంటుందండి.
5: ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా అంటే చాలామంది ప్రజల్లో కానీ సొసైటీలో కానీ ఒక అపోహ ఉంది, ఎలా అంటే ఆయుర్వేద మెడిసిన్ మనం వాడినట్లయితే ఒంట్లో బాగా వేడి చేస్తుంది,

0: అలాగే నిదానంగా తగ్గుతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజం?
1: ఆయుర్వేదిక్ దాంట్లో అది అపోహ మాత్రమే అండి, వేడి చేసేది అలా ఏం ఉండదు. ఇచ్చిన మెడిసిన్ అనేది ఎంత క్వాంటిటీ ఇస్తున్నాము, ఎంత పిహెచ్లో ఇస్తున్నాము, సేమ్ యాజ్ బాడీ తనకు రియాక్ట్ అవుతుందో లేదో, తన అగ్ని ఇట్ మీన్ దట్ దాంతోపాటు బల పేషెంట్ దాన్ని బట్టే ఉంటుందండి. మెయిన్లీ వేడి చేస్తుంది అదంతా అపోహ మాత్రమే. దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది స్లోగా హీలింగ్ అలా అని కాదండి. దాంతోపాటు మెడిసిన్ ఔషధి ఇచ్చే టైంలోనే దాంతోపాటు మెడిసిన్ ఎంత తీసుకోవాలి అంత తీసుకొని పర్ఫెక్షన్ తీసుకొని ఎంత మనము ప్యారలల్గా ఎంత వాడితే అంత రిజల్ట్ అనేది ఉంటుందండి.
0: ఓకే డాక్టర్ గారు, ఈ ఆయుర్వేద మెడిసిన్ను ఎలా తయారు చేస్తారు? అంటే ఇప్పుడు మామూలుగా హోమియోలో మందును ఈ చెట్ల నుంచి బెర్ర నుంచి తయారు చేస్తుంటారు కదా, అలాగే ఆయుర్వేదంలో వాడే మందులను దేంతో తయారు చేస్తారు?
1: అంటే అండి ఆయుర్వేద మెడిసిన్స్ అనేది మ్యాక్సిమం తీసుకునేదాన్ని అన్ని చెట్ల ద్వారా రూట్స్ ద్వారా దాని తర్వాత తీసుకుంటామండి. దాన్ని కషాయ ఫామ్లో ఉంటాయి, భస్మాస్ ఫామ్లో ఉంటాయి, వటి ఫామ్స్లో ఉంటాయి. ఇప్పుడైతే ఈ ప్రజెంట్ ఎర్రర్లో ఏంటంటే అన్నీ డైరెక్ట్ హ్యూమన్ ఎర్రర్ లేకుండా డైరెక్ట్ కంపెనీస్ ద్వారా సర్టెన్ మెడిసిన్స్ ఉంటాయి, అవి పర్చేజ్ చేసి దానికి ఒక ఐ మీన్ ఒక ప్రొఫార్మమ్ లాగా ఉందండి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంతేగాని నాటు వైద్యం లాగా మొత్తం అప్పటికప్పుడు చేసినట్టు అలా అయితే లేదండి.
0: ఓకే, ఇప్పుడు మనము ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఆర్థరైటిస్ అంటే చాలామంది కూడా ఈ కీళ్ళవాతం కానీ మోకాళ్ళ నొప్పులతో కానీ బాధపడుతుంటారు. ఎలా అంటే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మారుతున్న కాలానుగుణంగా వస్తున్న ఆహార పదార్థాలు కానివ్వండి, జీవనశైలి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి?
1: ఆ మోకాళ్ళ నొప్పులు అనేది కూడా అండి మనం తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వాటర్ హ్యాబిట్స్ వల్ల, సేమ్ యాజ్ మనం ఉండే లొకేషన్ దాన్ని బట్టి దానివల్ల ఒక కాజ్ అవుతుంది. అంతేగాని మన డైలీ ఐ మీన్ యాక్టివిటీస్ బట్టి ఉంటుంది. దాంతోపాటు ఓవర్ ఒబేసిటీలో ఉన్న అవుతుంది, దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా తీసుకోకపోయినా అవుతుంది, ఓవర్ ఎక్సెస్ ఆఫ్ వ్యాయామం యోగా అలాంటివి కూడా ఏం లేకుండా ఎప్పుడున్నప్పుడైనా కానీ మోకాళ్ళ నొప్పులు అనేది వస్తుందండి.
0: ఓకే, అంటే ఇక్కడ ఇంకొక డౌట్ అండి
1: చెప్పండి.
0: గతంలో 50 సంవత్సరాలు ఆ పైబడిన వారికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, మనం చూస్తుంటాం స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ ఇటీవల కాలం చూస్తుంటే ఇటు ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గర కానివ్వండి, మీలాగా ఆయుర్వేద డాక్టర్స్ దగ్గర కానివ్వండి, 30 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మెట్లు ఎక్కలేకపోతున్నాము, రాత్రిపూట అరికాళ్ళ మంటలు వస్తున్నాయి అంటారు. వాటికి ఒక ప్రత్యేకమైన రీజన్ అంటే ఏమైనా ఉందా, మీరు ఏమైనా కనుక్కున్నారా?
1: రీజన్ అంటే ఏం లేదండి. యాక్చువల్లీ ఏ డిసీజ్ అయినా కానీ మెయిన్లీ ట్రీట్మెంట్ ఇవ్వడానికైనా కానీ దాన్ని కనుక్కోవడానికి ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న దాంట్లో హౌస్ హోల్డర్స్లో ఎక్కువైనా కానీ ఉమెన్ అయినా, దాంతోపాటు లాంగ్ సిట్టింగ్ కూర్చుండే వాళ్ళ దాంట్లో అయినా కానీ ఫ్యాక్టర్ ఏంటంటే మెయిన్లీ అఫెక్టింగ్ ప్రాబ్లం. ఇట్ మీన్ దట్ డైలీ 9 to 9 వర్క్ కూర్చుంటారు, అలానే కూర్చుంటారు విత్ ఇన్స్టెబిలిటీ లేకుండా, అలానే కూర్చొని ఏమవుతుందంటే లోపల ఐ మీన్ దట్ ప్యారలల్గా ఇమ్యునైజన్ యాక్టివిటీస్ జరగవు. యాక్టివిటీస్ ఎప్పుడు జరగవు అప్పుడు అది కాజ్ అవుతుంది.
0: అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది, మరి దీనికి మీరేమంటారు మీరు?
1: అవును అది కరెక్టే అండి, కానీ దానికి ఐ మీన్ కరెక్ట్ చెప్పలేను. మనం వాళ్ళు తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్, దాని తర్వాత వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, సేమ్ యాజ్ వాళ్ళు బాడీ యాక్టివిటీ ఎంత అవుతుందో దాన్ని బట్టి అనేది ఉంటుంది. డిసీజ్ ప్రోగ్రెషన్ ఎప్పుడైతుందంటే డే బై డే అనేది ఆ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవటం వల్ల అవుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ అనేది 9 to 9 ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది డే షిఫ్ట్ ఉంది, కొంతమంది నైట్ షిఫ్ట్ ఉంది, కంప్లీట్గా తన బాడీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే ఒకరోజు నైట్ మీల్ 8 o'clock చేస్తాడు, ఇంకో రోజు చూసుకుంటే మనం 9 గంటలకు అలా చేస్తారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బాడీ మెకానిజం కూడా చేంజ్ అవుతుంది. అన్నప్పుడు మెకానిజం ఎప్పుడు చేంజ్ అవుతుందో ఇట్ లీడ్స్ టు అనదర్ కాంప్లికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పర్టికులర్ టైంలో పర్టికులర్ హెల్తీ లాగా ఉంటేనే ఏమవుతుందంటే వ్యాధులు అనేది రావు, తన సురక్షితంగా హెల్తీగా ఉంటాడు.
0: ఓకే, ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అన్నీ మోకాళ్ళ నొప్పులు అందరికి జనరల్గా వస్తుంటాయి, అవన్నీ కూడా ఆర్థరైటిస్ అని భావించవచ్చా మనము?
1: అంటే ఆర్థరైటిస్ అని చెప్పి చెప్పలేముండీ, కానీ కొన్ని కండిషన్స్లో ఎక్కువ క్రోనిసిటీ ఉండి ఆ ఫ్యాక్ట్ అయితే ఆర్థరైటిస్ అని చెప్పగలం. కొంతమంది ఏంటంటే వర్క్ చేసుకుంటే కింద పడతవచ్చు, వర్క్ చేసుకున్నప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలా ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్, ఆ సిమ్టమ్స్ వేరే రకంగా ఉంటాయి. కొంతమంది ఏమవుతుందంటే కొంచెం ఏజ్ ఎక్కువ, ఐ మీన్ దట్ 65-70 ఇయర్స్ ఇలా ఉన్నప్పుడు ఒక రకం కండిషన్స్ ఉంటాయి. కొంతమంది ఏమిందంటే సెకండరీ కాంప్లికేషన్ మీన్ దట్ ఏదైనా ఇంజురీస్ అయిన తర్వాత అదొక ఫ్యాక్టర్ కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది.
0: ఇప్పుడు ఆర్థరైటిస్

0: వచ్చిన వారికి, అంటే దీన్ని తెలుగులో కీలవాతం అంటారు అంతే కదా,
1: అవును.
0: లక్షణాలు ఎలా ఉంటాయి?
1: లక్షణాలు అంటే అండి, మనం ఒకటి వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు, ఏదైనా మూమెంట్ చేసుకున్నప్పుడు పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకోటి వచ్చి స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు టెండర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఏదైనా పని చేసుకుంటున్నా ఏది చేసుకున్నా కానీ కాళ్ళు కొంచెం ఉండడం వాయటం అదంతా ఉంటుంది. ఇంకోటి వచ్చి మీరు నోటీస్ చేస్తుంటే మోకాళ్ళు కొంచెం ఎవరైనా మెట్లు ఎక్కుతున్నప్పటికంటే క్రాకింగ్ పిప్పింగ్ అని చెప్పి సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి. అది కూడా మనం ఒక ఫ్యాక్టర్ లాగా, సింటమ్ లాగా చెప్పవచ్చు. అవును అవునండి
0: ర్యాపిడ్ శబ్దం.
1: అవునండి. దాంతోపాటు కొంతమందికి ఏంటంటే చూస్తున్న ఎప్పుడు చూసినా కానీ మోకాళ్ళు వాసినట్టు స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
0: సో ఇలాంటి లక్షణాలు ఉంటే మనము ఆర్థరైటిస్ వచ్చినట్టుగా భావించవచ్చు.
1: భావచ్చు.
0: సో మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి?
1: రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అండి, ఒకటి వయసు ఎక్కువ వాళ్ళకు ఎక్కువ కనిపిస్తుంది. వెన్ కంపేర్డ్ టు మేల్ అండ్ ఫిమేల్ చూసుకుంటే ఫిమేల్కి ఎక్కువ ఈ కండిషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పర్ డే డైలీ నించుని తన వర్క్ యాక్టివిటీస్ అయినా ఓవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫిమేల్స్లో కనిపించవచ్చు. లా ఉన్న వాళ్ళకు ఎక్కువ తన బాడీ బిఎంఐ, ఇట్ మీన్ దట్ ఓవర్ వెయిట్ ఉన్న క్యాండిడేట్స్లో ఏమవుతుందంటే అది కండిషన్ చూడొచ్చు. దాంతోపాటు కొంతమంది యాక్సిడెంట్స్ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ లాగా ఇలాంటి సింప్టమ్స్ చూపించవచ్చు. ఇంకోటి వచ్చి జెంటికల్గా చూసుకుంటే ఎనీ బోన్ డిఫార్మిటీ ఉన్న కండిషన్స్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ డిజార్డర్స్లో ఉన్నప్పుడు హీమోక్రోమాటిసిస్ అంటాం, అంటే డయాబెటీస్ అంటే ఐరన్ ఒక ఇన్స్టెంట్ లెవెల్ అయినప్పుడు ఆ కండిషన్లో కూడా మనము ఆస్టియోఆర్థరైటిస్ అనేది చూసే కారణం ఉంటుంది.
0: ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు మోకాళ్ళ నొప్పులు మనం అనుకున్నట్టుగా ఆర్థరైటిస్ వస్తే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటారు, దాంట్లో మనకు తెలిసి పెయిన్ కిల్లర్స్ వాడటం లేదా సర్జరీ. అయితే ఈ సర్జరీకి పోకుండా ఆయుర్వేదంలో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా?
1: అవునండి, అడిగిన క్వశ్చన్ బాగా అడిగారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం అంతా మోడర్ను ఆయుర్వేదిక్ ఇలా కాదండి, ఏ బ్రాంచెస్కి ఆ బ్రాంచెస్కి ఆ రోల్ ఉంది, దాని ఉపయోగం ఉంది. అకార్డింగ్ టు మా అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మా ఆయుర్వేదికి సంబంధించిన మేమేం చేస్తామంటే స్నేహనాస్ అంటాం. స్నేహాస్ అంటే సర్టెన్ ఆయిల్స్ డెకరేషన్స్ కొన్ని లిక్విడ్ ఫామ్లో ఓరలి వేయటం, కొన్ని డైల్యూట్ ఫామ్లో వేయటం, దానివల్ల రిజల్ట్ ఉంటుంది. కొన్ని ఎలా ఉంటుందంటే సర్టెన్ టైమ్స్ ఆఫ్ ఎనిమా, 5 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేసి ఇచ్చినప్పుడు కూడా రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు మోకాళ్ళ నొప్పులైనా స్పైనల్ ఏరియా అయినా కొన్ని కండిషన్స్లో ఉన్నప్పుడు బస్తీ అని చెప్పి అంటాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాను బస్తీ అంటాం. ఆ జాను బస్తీ అనేది ఒక పొట్టిలాగా ప్రిపేర్ చేసి సర్టెన్ టెంపరేచర్లో హీట్ మనం ఆయిల్ ఇచ్చినప్పుడు ఇట్ గివ్స్ ఫ్రమ్ ఫ్రీనెస్ పెయిన్ ఫ్రీనెస్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా తగ్గుతుంది, దాంతోపాటు ఫ్లెక్సిబిలిటీ ఏదైనా ఉన్నా ఉంటుంది. ఇంకోటి వచ్చి ప్రదేహ ఉపనహ రక్తమోషణ అంటాం. ప్రదేహ అంటే అండి కొన్ని తైల సేమ్ యాజ్ కొన్ని లిక్విడ్ ఐటమ్స్తో దాంతోపాటు లీవ్స్ అన్నీ చేస్తే ఒక పేస్ట్ లాగా వస్తుంది, ఆ పేస్ట్ అనేది అప్లై చేసి ప్రదేహ అంటామండి. దాంతోపాటు ప్యారలల్గా కొంచెం స్వేదన పంచకర్మాలు ఏం చేస్తున్నామంటే అభ్యంగతతో పాటే పీపీఎస్ ఎస్టీఎస్ అని చెప్పి చేస్తాం. పీపీఎస్ అంటే పత్రపిండ స్వేద, అంటే కొన్ని పత్రాలు పొట్టలిలాగా చేసి హీట్ ఇచ్చేదండి. శస్తికశాలి అంటే రైస్తో కొంచెం స్వేదన చేసే ఒక ట్రీట్మెంట్ అండి.
0: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఆర్థరైటిస్ రావడానికి లైఫ్ స్టైల్ అని. సో అది రాకుండా ఉండాలంటే మరి ఫుడ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండాలి అంటారు? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో ఎక్కువగా జింక్ ఫుడ్స్ అందరు తింటున్నారు, చైనీస్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి. సో వాటి వల్ల వాటిలో వాడే వివిధ రకాల కెమికల్స్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి కూడా మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఇందాక మీరు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డైలీ మనం నిత్య జీవితంలో?
1: నిత్య జీవితం లాంటి తీసుకుండే ఫుడ్ నార్మల్గా తీసుకోవచ్చు, అలాగే కానీ జంక్ ఫుడ్స్ దాంతో ఆయిల్ ఫుడ్స్ సబ్స్టాన్సెస్ ఇవి ఎక్కువ వాడకుండా నార్మల్ గ్రెయిన్స్ అలా వెజిటేబుల్స్ అలా తీసుకుంటూ లైట్ ఫుడ్ తీసుకుంటూ దాంతోపాటు ఓన్లీ ఫుడ్ ఒకటి సప్లిమెంట్ మన బాడీకి కరెక్ట్ కాదండి. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్తో పాటే మన బాడీ అనేది యాక్టివిటీస్ అనేది ఉండాలి, దాంతోపాటు కొంచెం యోగా అనేది కూడా చేసుకుంటే కొంచెం మంచిది.
0: రోజుకు ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది అంటారు?
1: యోగానా?
0: యోగా కానీ
1: అంటే యోగా అనేది పర్టికులర్గా టైం అనేది ఏమి ఉండదండి. మీరు ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు కొంచెం ఫ్రీనెస్ ఉన్నప్పుడు మార్నింగ్ ఒక 15 మినిట్స్, నైట్ ఐ మీన్ ఈవినింగ్ టైంలో ఒక 15 మినిట్స్ అలా చేస్తే ఇబ్బంది లేదు. కొంతమంది ఏం చేస్తారంటే తిన్నమ్మటే పడుకుంటారు, అలా లేకుండా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ కొంచెం నడిచి కొంచెం కూల్గా ఉండి దాని తర్వాత నిద్రపోతే ఇంకా మంచిది.
0: ఓకే
1: అదండి.
0: సో ఇలాంటి మీరు చెప్పిన పద్ధతులు పాటిస్తే మన లైఫ్ స్టైల్ను ఫుడ్ స్టైల్ మార్చుకుంటుంది,
1: ఫుడ్ స్టైల్ మారుతుంది, దాంతోపాటు మనం జీవన విధానం కూడా మారుతుంది. ఎప్పుడు మనము ఫుడ్ తిన్న బౌలర్స్ కూడా కొంచెము తిరిగినప్పుడు అలా ఉన్నప్పుడు కొంచెం మరగడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఎమ్మటే పడుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల స్టోరేజ్ అయిన వల్ల దాని మెకానిజం అనేది అది కాదు.
0: వెరీ గుడ్.
1: అదండి.
0: ఓకే డాక్టర్ గారు, మరి ఆర్థరైటిస్ అంటే ఎలా వస్తుంది,

0: రాకుండా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు ఎస్కే తాజుద్దీన్ ఉల్ హక్ గారితో పరిచయం విన్నారు.
3: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ భక్తి గీతాలు విందాం.

0: తెలుసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఈనాటి భావలహరి కార్యక్రమంలో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యశైలితో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటూ వారు నటించిన చిత్రాల నుంచి చక్కని పాటలు విందాం. ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ గారి కుమారుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన అల్లరి నరేష్ గారు తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2002లో విడుదలైన అల్లరి సినిమాతో హీరోగా పరిచయమై ఆ సినిమా విజయంతో అల్లరి నరేష్గా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. కార్యక్రమంలో ముందుగా విందాం సీమ టపాకాయ చిత్రం కోసం హేమచంద్ర ఉష ఆలపించిన చిలకరెక్క గణేష్ సాహిత్యం, స్వరకల్పన వందే మాత్రం శ్రీనివాస్.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోండి.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 MHz అల్లరి నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. అల్లరి చిత్రం తర్వాత వారి కెరీర్లో అనేక చిత్రాల్లో నటించిన నరేష్ గారు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే వినోదాత్మక హాస్య ప్రధాన కథలతో ప్రత్యేక స్థానం పొందారు. ఆయన నటనలో సహజత్వం, టైమింగ్, హావభావాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. హాస్యమే కాకుండా భావోద్వేగ పాత్రల్లో తన సామర్థ్యాన్ని నిరూపించారు నరేష్ గారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈ చిత్రం నుంచి కారుణ్య సాయి శ్రీహర్ష పడిన ఈ పాట విందాం.

భావలహరి కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 MHz పై అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అల్లరి నరేష్ గారు అనగానే ఎక్కువగా మనందరికీ కూడా హాస్యభరితమైన చిత్రాలే గుర్తొస్తాయి. అయితే హాస్యమే కాకుండా భావోద్వేగ పాత్రల్లో తన సామర్థ్యాన్ని నిరూపించారు నరేష్ గారు. అందులో ముఖ్యంగా నాంది చిత్రం వీరి కెరీర్లో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఈ చిత్రంలో వీరి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఉగ్రం వంటి చిత్రాలతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నటనలో కొత్త కోణాలు చూపించారు. అల్లరి నరేష్ గారి విజయానికి ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారుతూ ప్రతి పాత్రను అంకిత భావంతో చేయటమే. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్ ఈ చిత్రం కోసం కార్తీక్ కౌశల్య ఆలపించిన భాస్కర్ భట్ల గీతం విందాం. స్వరకల్పన MM శ్రీలేఖ.

అల్లరి నరేష్ గారు, కామెడీ, కుటుంబ కథలు, భావోద్వేగం, యాక్షన్, ఏ తరహా పాత్రలైనా తనదైన శైలిలో మెప్పించగల నటులు. కితకితలు, సుడిగాడు, బ్లేడ్ బాబ్జీ, ఫిట్టింగ్ మాస్టర్, బెండప్పారావు వంటి హాస్యభరితమైన ఎన్నో చిత్రాల్లో నటించారు వీరు. కేవలం డైలాగులతోనే కాదు, తన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తారు. గమ్యం చిత్రంలోని గాలి సీను పాత్ర, శంభో శివశంభోలోని మల్లి పాత్ర నరేష్ గారి నటనా కౌశలానికి మచ్చుతనకలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీమశాస్త్రి ఈ చిత్రం కోసం సుచిత్ర కారుణ్య ఆలపించిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన మార్కపుర ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై అల్లరి నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నవ్వించడం చాలా కష్టం అంటారు కదా, అలాంటి కష్టమైన పనిని ఎంతో సహజంగా చేస్తూ 2 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు అల్లరి నరేష్ గారు. వీరు 1982 జూన్ 30 ఇవివి సత్యనారాయణ సరస్వతి దంపతులకు చెన్నైలో జన్మించారు. నరేష్ గారు కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తారట, అంతేకాదు తక్కువ బడ్జెట్ చిత్రాలను కూడా విజయవంతం చేసిన హీరోగా పేరు పొందారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రాణం చిత్రం కోసం సోను నిగమ్ మహాలక్ష్మి ఆలపించిన ఈ పాట విందాం.

సహనటులతో కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని నరేష్ గారికి పరిశ్రమలో పేరుంది. కామెడీ హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు వైవిధ్యమైన నటుడిగా కొత్త అధ్యాయాన్ని రాస్తోంది. 2008లో గమ్యం చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డు, అలాగే 2019లో సైమా అవార్డు, ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు అల్లరి నరేష్ గారు. అలాగే మరి వీరు ఎన్నో ఎన్నెన్నో హాస్యభరితమైన వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులకు సక్సెస్ అందించాలని, ఇంకా మరెన్నో సక్సెస్లు సాధించాలని కోరుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గమ్యం చిత్రం కోసం రంజిత్ తలపించిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
1: ആകാശവാണി అమరావతి జిల్లా సమాచారాలకు వింటారు.
2: రాష్ట్రంలోని పంచాయతీలకు పరిశ్రమలు విద్యా సంస్థలు పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం. డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు రాష్ట మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు జాతీయ రహదారులు మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యువల్ ఎనర్జీ జోన్లు టీబీ ముక్త్ భారత్ అభియాన్ సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత నాణ్యత స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ ఇప్పటి వరకు 189,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28

0: అందిన ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
7: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట గ్రామం మేడం.
2: ఓకే నరేష్ గారు, ఎక్కడ ఎక్కడండి ఈ గ్రామము?
7: మహబూబ్ నగర్ డిస్టిక్ మేడం ఇది.
2: ఓకే, ఇంతమంది మాట్లాడారు కదా మీరు. ఓకే చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
7: మేడం ఇంద్రా మేడం.
2: ఇంద్రా నుంచి
7: మెసేజ్
2: చేస్తుంటారా?
7: చేస్తుంటా మేడం, ఒక్కసారి కూడా రాదు మాకు పాట.
2: అవునా, ఇప్పటివరకు రాలేదా?
7: ఇంతవరకు ఒక్కసారి వచ్చింది మేడం.
2: అవునా? ఓకే అండి, మళ్ళీ ట్రై చేయండి, తప్పకుండా వినిపిస్తారు. వరుసగా చాలా మంది ఉత్తరాలు వస్తూ ఉంటాయి, వాట్సాప్ మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఓకే, మీరు కోరిన పాట వస్తుందండి, విందాం మరి. ఓకే, వచ్చేస్తుంది పాట. థ్యాంక్ యూ.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: హలో.
4: హలో.
3: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం.
3: రామయ్య గారా?
4: అవును మేడం.
3: ఓకే, చెప్పండి రామయ్య గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: బాగున్నారా మేడం? బాగున్నారా?
3: బాగున్నామండి.
4: ఈరోజు తమ్మారెడ్డి బర్త్డే, తమ్మారెడ్డి భరద్వాజ రెడ్డి బర్త్డే మేడం ఈరోజు.
3: ఓకే,
4: బర్త్డే సందర్భంగా అది సొగసు చూడతరమ వస్తున్నా మేడం.
3: సొగసు చూడతరమ. అందులో ఏ పాట అండి?
4: టైటిల్ సాంగ్ ఏంటి మేడం అందులో?
3: టైటిల్ సాంగ్. ఓకే రామయ్య గారు, వచ్చేస్తుంది.
4: బాగాలేదు, మంచి పాటలు వినిపించాను మేడం.
3: విన్నారా?
4: విన్నా మేడం. అల్లరి గారు చక్కగా చెప్పారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ అండి.
4: అలాగే వింటున్న పోలే కోసం, లాగవేతల కోసం, మీకోసం, సర్దార్ కోసం.
3: ఓకే అండి, విందాం మరి. థ్యాంక్ యూ.
4: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: నమస్తే మేడం. కళ్యాణ్ మేడం గారు?
1: నమస్తే అండి. సాల్మన్ గారా?
0: అవును మేడం, ఇప్పుడు కట్ అయింది మేడం, రామయ్య గెలిచింది.
1: ఓ అవునా, మొత్తం మీద మళ్ళీ
0: అల్లరి నరేష్. ఇది నువ్వంటే నా చిత్తం మేడం.
1: అల్లరి నరేష్ గారి మూవీ నాది.
0: అవును మేడం, నువ్వంటే నా చిత్తం.
1: అందులో ఏ పాట అండి?
0: మన చిత్తవనుకో గాని ప్రేమించవనుకో గాని మేడం.
1: ఓకే అండి, సాల్మన్ గారు పాట వచ్చేస్తుంది.
0: చిన్నప్ప ఉన్నాడు మేడం, సూర్యపల్లి చిన్నప్ప పోలేరయ్య, ఆయన డ్రైవర్ బాబు అశోక్, ఆర్లగడ్డ పోలయ్య రామయ్య, వీళ్ళందరి కోసం.
1: ఓకే అండి, విందాం మరి. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మంగమ్మ మేడం.
0: మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: నా పేరు పుష్పలత మేడం.
0: పుష్పలత, మార్కాపుర.
1: అవును మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి పుష్పలత గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: జీన్స్ మూవీ నుంచి ఏదైనా పాట ఉంటాయని మేడం.
0: జీన్స్ నుంచి ఏ పాట అయినా పర్వాలేదా?
1: అవును మేడం.
0: చూసారా జీన్స్?
1: చూసాను మేడం.
0: బాగుంటుంది.
1: ఐశ్వర్య రాయ్ గారు అంటే నాకు చాలా ఇష్టం మేడం, అందుకని.
0: అవునా? ఓకే, సరే. మరి పువ్వుల్లో దాగున్న పాట వచ్చేస్తుందండి, విందాం. థ్యాంక్ యూ.
1: సరే మేడం.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు శంకర్ మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్ పామిడి.
0: ఓకే, శంకర్ గారు పామిడి నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు
1: అవును మేడం.
0: మాట్లాడారా?
1: చాలా లాంగ్ అంటే చాలా రోజులకి కాల్ కలిసింది.
0: అవునా? అదే అదే, ఈ మధ్యకాలంలో వినలేదండి శంకర్ అనే పేరు, అందుకనే మీరు రీసెంట్గా చేయలేదని అర్థమైంది.
1: అదే ఒక 1 or 2 ఇయర్స్ అట్లా అయింది
0: ఓ
1: మేడం, 1 ఇయర్ అయింది.
0: ఓకే, ఏం
1: అంటే
0: చేస్తుంటారు శంకర్
1: కాల్
0: గారు?
1: కలవడం లేదు. ఇంకోటి ఏమంటే అడ్మినిస్ట్రేషన్స్ కంటే కూడా మార్కాపురంలో మాత్రం మార్నింగ్ ఈ హలో ఎఫ్ఎం అన్నది అట్లే అంటే రిలే చేసుకునే ఉన్నారు. బాగా మంచిది మాకు,
0: ఓకే,
1: అందుకు డిసప్పాయింట్ చేయలేదు మమ్మల్ని. బాగా డైలీ వింటున్నాము సాంగ్స్ అన్ని కూడా, అందుకు మార్కాపురం రేడియో స్టేషన్ హ్యాట్స్ ఆఫ్ మేడం. అసలు
0: ఓకే, థ్యాంక్
1: అంటే
0: యూ అండి.
1: అన్ని స్టేషన్స్ లోనూ ఇప్పుడు హలో ఎఫ్ఎం తీసేసిన
0: అవునా?
1: మార్కాపురం మాత్రం అలాగే ఉంచి మా అంటే శ్రోతలకు అందరికి కూడా అలవిస్తున్నారు.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, మొబైల్ డైరెక్షన్ సరి చూసుకుంటారా? హలో,
1: మేడం ప్రేమికుడు మూవీ నుంచి అయింది మేడం.
0: ప్రేమికుడు నుంచి ఏ పాట అండి?
1: ప్రేమికుడు నుంచి ఊర్వశి అనే సాంగ్ ఉంటుంది మేడం, కొంచెం యూస్ఫుల్ ఉంటుంది సాంగ్.
0: అవునవునవును,
1: చాలా రోజులైంది ఏఆర్ రహమాన్ గారి మ్యూజిక్ కూడా ఇందాక కూడా విన్నాను.
0: అవును, కోరేస్ పాటలు కూడా జోస్ఫుల్ గా ఉంటే మార్నింగ్ మార్నింగ్ కాబట్టి బాగుంటుంది. హుషారుగా పాటలు కోరే వాళ్ళు కూడా అలా ఉంటే జోస్ఫుల్ గా పాటలు వినే వాళ్ళందరికీ కూడా ఉత్సాహభరితంగా పనులు చేసుకోవడానికి బాగుంటుంది కదా.
1: అవును మేడం, ఖచ్చితంగా.
0: ఓకే శంకర్ గారు, ఇంకా ఏమైనా కార్యక్రమాలు వింటుంటారు?
1: హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ అలాగే ఉంచుతూ అంటే మమ్మల్ని.
0: హలో, హలో శంకర్ గారు, మీ మొబైల్ డైరెక్షన్ ఒకసారి సరి చూసుకోండి.
1: అవునవును, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం మేడం, పూర్ కలెక్షన్ ఇక్కడ.
0: అవునా? మీరేదో చెప్తున్నారు, కట్ అవుతుంది వాయిస్.
1: అవునవును.
0: ఓకే అండి, మరి మిగతా కార్యక్రమాలు కూడా వింటూ ఉంటారా?
1: మా ఫ్రెండ్ ధనంజయ చెప్తుంటాడు మేడం, సిండికేట్ నగర్ అనంతపురం నుంచి.
0: పూజారి, పూజారి ధనంజయ్.
1: పూజారి ధనంజయ్ గారు చెప్పారు. అంటే నేను అర్చకుడిని,
0: ఓకే,
1: అంటే పూజలకి అయితే ఎక్కువ ఈ టైంలో వెళ్తూ ఉంటాను, కానీ ఫీల్ ఉన్నప్పుడల్లా వింటూ ఉంటాను మేడం.
0: ఓకే అండి, మరి కోరిన పాట విందాం. మీరు కోరిన పాట, ఇంకెవరైనా శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: మా ఫ్రెండ్ పూజారి ధనంజయ్ కోసం మేడం, అలాగే రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో,
1: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కడప నుండి ఓబులరెడ్డి మేడం.
2: ఓకే, చెప్పండి ఓబులరెడ్డి గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇది దానవీర సురకర్ణ చిత్రంలో చిత్రం బల్లారే విచిత్రం అనే పాట కావాలి మేడం.
2: పాడుతున్నా.

0: కదా, కంటిన్యూ అవ్వండి, కొన్ని కొంచెం పడండి. బాగా పడుతున్నారు, బాగా పాడారండి, కొంచెం పాడినా బాగా పాడారు. అంటే బాగా ఇష్టమైన పాట మీకు?
1: అవును మేడం, బాగా ఇష్టం మేడం అది.
0: ఓకే, ఓబుల్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు?
1: నేను ఖాళీగా ఉన్నాను మేడం, వయసు అయి.
0: ఓకే, రేడియో రెగ్యులర్ గా రేడియో వింటారు?
1: వింటాను మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: విందాం మేడం, బాయ్ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: చిత్రం

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో,
2: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను సూర్యపల్లి నుంచి చిన్నప్పని మాట్లాడుతున్నా మేడం.
1: ఓకే, చిన్నప్ప గారు చెప్పండి, బాగున్నారా?
2: బాగున్నారు మేడం. మీరు బాగున్నారు కదా మేడం?
1: వింటున్నారా మార్కాపూర్ ఎఫ్ఎం?
2: ప్రతిరోజు వింటుంటాం మేడం.
1: ఓకే, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: ఒక చిన్న ప్రశ్న మేడం, లక్ష్మీదేవి అమ్మగారి వాహనం ఏది మేడం?
1: లక్ష్మీదేవి అమ్మవారి వాహనమా?
2: అవును మేడం.
1: అంటే భక్తికి సంబంధించిన సమాచారం అంతా మనకి మామూలుగా ఏనుగు అమ్మవారి దగ్గర ఉంటుంది. అమ్మవారు తామర పుష్పంలో ఉంటారు మనకు తెలిసినంత వరకు. ఓకే, సరే చెప్పండి, ఇవాళ ఏ పాట విందామండి?
2: రాజకుమారుల నుంచి ఇంద్రుడు చంద్రుడు అనే సాంగ్ కావాలి మేడం.
1: రాజకుమారుడు ఏం చేస్తుంటారండి మీరు?
2: బేకరీ మేడం, గణేష్ బేకరీ.
1: ఏది, మీ సూర్యపల్లిలోనా?
2: ఇక్కడ మాకాపురంలో.
1: ఓకే ఓకే అండి, అదే విలేజ్ లో సాగదు కదా?
2: లేదు, మా టౌన్ లోనే.
1: ఓకే అండి.

0: నమస్తే మేడం గారు.
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఎద్దుమల్లర్ నుంచి మేడం గారు. నా పేరు బాలకృష్ణ.
1: బాలకృష్ణ గారు చెప్పండి, వాళ్ళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: రంగుల రాట్నంలో కలిమినిలవదు మేమినే మిగలదు అనే సాంగ్ మేడం.
1: రంగుల రాట్నం పాత సినిమా బాగా చూస్తుంటారా?
0: వింటుంటాం మేడం రెగ్యులర్గా.
1: పాట
0: ఎంత
1: ఏమిటన్నారండి
0: పాట?
1: అందులో? కన్నుల దాగిన
0: నిలవదు మేమి మిగలదు కలకాలము ఒక రీతి గడవదు.
1: నడిరేయి ఏజాములో ఉంది, తర్వాత కన్నుల దాగిన ఉంది, కనరాని దేవుడి అనే పాట ఉందండి. నడిరేయి ఏజామున హిట్ సాంగ్ కదా, అది విందామా?
0: లేక పవిత్ర బంధంలో వినిపించాను మేడం.
1: పవిత్ర బంధం ఎవరిది?
0: పచ్చబొట్టు చెదరిపోదు.
1: ఓల్డ్ పవిత్ర బంధమా?

0: అవును మేడం గారు.
1: ఏఎన్ఆర్ గారిది.
0: అవును మేడం.
1: ఓల్డ్ మూవీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా?
0: అవును మేడం గారు.
1: ఇంకా ఏం వింటుంటారు మార్కాపూర్ ఎఫ్ఎం?
0: మేము యాప్ ద్వారా వింటుంటాం మేడం గారు.
1: అవునా?
0: అవును మేడం. మాకు ఇక్కడ రాదు కదా, మాకు మీడియం వే ఫెసిలిటీస్ లేవు కదా, మాకు మాకు హైదరాబాద్ దగ్గర కదా.
1: అవునా?
0: అవును మేడం.
1: పచ్చబొట్టు శాడ్ సాంగ్ ఒకటే ఉందండి మన దగ్గర, పచ్చబొట్టు చెదిరిపోలేదు అనే పాట, పవిత్ర బంధంలోది ఏఎన్ఆర్
0: లేదా
1: గారి.
0: మేడం?
1: అంటే
0: అవును మేడం.
1: ఓల్డ్ మూవీలో అది శాడ్ సాంగ్ ఒకటే కనిపిస్తుంది, పచ్చబొట్టు చెదిరిపోదులే. ఓకే అండి, సరే మరి
0: థ్యాంక్ యూ.
1: మీకోసం పాట
0: థ్యాంక్ యూ మేడం.
1: వచ్చేస్తుంది, విందాం.
0: నమస్తే.
1: థ్యాంక్ యూ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో
5: హలో
4: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మొబైల్ డైరెక్షన్ సరి చూసుకుంటారా? కడప నుంచి రమాదేవి గారా? ఓకే, మొబైల్ డైరెక్షన్ సరిగ్గా చూసుకోరా. చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు రమాదేవి గారు?

0: నా పేరా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సినిమా పేరు చెప్పండి. హలో చెప్పండి రమాదేవి గారు.
1: మేఘ సందేశం మేడం.
0: మేఘ సందేశం. ఓకే, అందులో ఏ పాట అండి? నిన్నటి దాకా సెలవైన పాట. మంచి పాట కోరుతున్నారు రమాదేవి గారు. అవునా? ఓకే, ఆకాశవాణి శ్రోతలందరి కోసం, రమాదేవి గారి కోసం మరి మంచి పాట విందామా? ఎందుకంటే మీ వాయిస్ ఏంటో మరి క్లారిటీ లేదండి, బ్రేక్ అవుతుంది. నా పేరు కళ్యాణి అండి. ఓకే ఓకే అండి, విందాం. థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లని మాట్లాడుతున్నా మేడం. మేడం
0: బాగున్నామండి. పోలే గారు చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, నీ స్నేహం మూవీ నుంచి కొంతకాలం ఉందట బ్రహ్మదేవుని ఉందట నీ రెండు ఆత్మలు కలిసి ఒక వరం అడిగాయన్న పాట వస్తుంది మేడం.
0: ఓకే అండి, పోలే గారు వచ్చేస్తుంది పాట.
1: ఆ
0: లాస్ట్ కాలర్
1: మేడం, ఆ పాట.
0: అవునవును,
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: ఓకే,
1: అశోక్ గారు, సల్మాన్ రాజు గారు, చిన్నప్ప గారు, వెంకటేశ్వర్లు గారు, లక్ష్మీప్రియాంక్ గారు, సర్దార్ బాయ్, రామయ్య గారు, పూజారి ధనుంజయ, మన సీనియర్ శ్రోత వెంకటేశ్వర్ గారి కోసం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందాం.

హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమ్మతనం కథానిక రచనా పఠనం సుంకర రాధికా ఫణి. వినండి అమ్మతనం కథానిక.
5: స్వదేశమును వీడి అమెరికాకు వచ్చిన దేవీలో ప్రపంచానికి కనబడని అమ్మతనం. వారం నుంచి సన్నగా మంచు కురిసి కురిసి తెల్లటి తివాచీతో కప్పబడిన గుహల మాదిరిగా ఉన్నాయి ఇండ్లు. వాటికున్న కిటికీల అద్దాల లోపల నుంచి మినుకు మినుకుమంటూ మెరిసే దీపాల కాంతి, కురిసే మంచు తెరల మాటు నుండి దోబూచులాడుతూ చందమామ అందాలను ఒలికిస్తున్నాయి. ఉదయం 8 గంటలు. దాదాపు అందరూ తమ తమ గూళ్ళు వదిలి దొరికిన పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. సంధ్య తన ఉద్యోగాన్ని ఇంటి నుండే చేస్తుంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. కానీ క్షణం తీరిక ఉండదు సంధ్యకి. చంటోడిని చూసుకోవడానికి వస్తున్న బేబీ సిట్టర్ హఠాత్తుగా 2 రోజుల నుండి రావడం మానేసింది. అంతటితో ఆ మధ్య పుదీనా ఆంటీ ఇచ్చిన సలహా గుర్తు చేసుకుంటూ సంధ్య వెంటనే సులేఖాలో బేబీ సిట్టర్ కావలెను అని ఒక యాడ్ను ఇస్తుంది. అటు యాడ్ పెట్టి పెట్టగానే ఇంతలో సంధ్య ఫోన్ మోగుతుంది. తెలియని నెంబరు ఏదో అనుకుంటూ ఫోన్ ఎత్తి, హలో, ఎవరు అన్న సంధ్య ప్రశ్నకు బదులుగా, నా పేరు దేవి. ఆవలి వైపు నుంచి ఓ గొంతు పలికింది. వాంటెడ్ కాలంలో మీరు పెట్టిన వివరాలు చూసి చేస్తున్నాను, నేను బేబీ సిట్టింగ్ చేస్తాను అని తన సర్వీస్ స్ట్రాటజీ అంతా చెప్పుకుపోతుంది. చెప్పిన అన్ని వివరాలు నచ్చడంతో వెంటనే వచ్చేయమంటుంది సంధ్య. దేవి వచ్చిన అనతి కాలంలోనే సంధ్యకు ఇంట్లో అన్ని పనులలోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. దేవి సంధ్య కొడుకు నెలల చంటోడిని చూసుకోవడముతో పాటుగా సంధ్యకు మరో ప్రాణమైన 6 ఏళ్ల స్వీటీ హోంవర్క్లో కూడా సాయం చేయసాగింది. ఒకరోజు రాత్రి భోజనాల సమయంలో జరిగిన సంభాషణలో సంధ్య భర్త సుదేష్ తన తమ్ముడు నవీన్ గురించిన వివరాలు దేవితో చెబుతాడు. నీకు నచ్చితే నేను తనకు నీ ఫోటోతో పాటు అన్ని వివరాలు షేర్ చేస్తాను, ఏమంటావ్ అని కూడా అంటాడు. సుదేష్ తెచ్చిన మ్యారేజ్ ప్రపోజల్కు దేవి తాను వివాహితను అన్న సంగతిని వెలిబుచ్చుతుంది. ఇంతకాలం నేను నా వివరాలు చెప్పకూడదని కాదు, ఆ సమయం రాలేదు అంటూ దేవి తన గతం గురించి ఇలా చెప్పనారంభించింది. అందరిలాగా నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం మీదనో లేక భర్తతోనూ వచ్చి ఇక్కడ ఉండడం లేదు. అలాగని తిరిగి ఇండియాకు కూడా వెళ్ళలేని మాంగల్య బంధం నన్ను ఒక అనాథలాగా

దేశంలో నిలిపింది. అంటూ పైకి ఉబికి వస్తున్న తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. ఇండియాలో నేను ఒక స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాను. అప్పట్లో అమ్మా నాన్నలు మంచి సంబంధం అని ఒక సంబంధం కూడా చూసి పెళ్లి చేశారు నాకు. అదే నా మొదటి భర్త ప్రతాప్ గారితో. ఏంటి అన్న సంధ్య ప్రశ్నకు. అవును, నేను నా ప్రమేయమే లేకుండా 2 సార్లు వివాహ బంధంలోకి అడుగేయాల్సి వచ్చింది. ఎన్నో ఆశలతో ప్రతాప్తో నా జీవితం పంచుకోవటానికి వెళ్ళిన నాకు ఎన్నో అర్థం కాని ప్రశ్నలు నా ఎదుట ఎదురై నిలిచాయి. అసలు పెళ్ళయిందన్న మాటే కానీ ప్రతాప్ నాతో ఎప్పుడూ మాట్లాడేవాడే కాదు. ఇంట్లో నాకు ఒక ఆడపడుచు ఉంది. తనకు ఇంకా అప్పట్లో పెళ్లి కాలేదు. ఏదో ఒక రకంగా నన్ను బాధ పెడుతూ ఉండేది. ప్రతాప్ ఎప్పుడు మౌనంగానూ ముభావంగానూ ఉండేవాడు. అలా నేను దాదాపు 1 సంవత్సరం ఆయన మౌనం భరించాను. ఒకనాడు ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్ళారు. అప్పుడు గట్టిగా 4 గోడలు దద్దరిల్లేలాగా అడిగాను, నాతో ఎందుకు మాట్లాడరని. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, సారీ. నాకు తొలుత అర్థం కాలేదు. సారీ ఎందుకు అని అడిగిన నా ప్రశ్నకు బదులుగా ఆయన తన నోరు విప్పి నాకు మొదటిసారిగా చెప్పారు ఇలా, నీ జీవితం నా వల్ల అన్యాయమైపోయింది, కానీ ఈ విషయంలో నేను కావాలని చేసింది ఏదీ కాదు. మా అమ్మ మనసును బాధ పెట్టలేక నిజం బయటకు చెప్పలేదు అన్నారు. నీకు ఒక భర్తగా ఎన్నటికీ న్యాయం చేయలేను అంటూ నా వైపు తిరిగి చూస్తూ దీనంగా మౌనం వహించారు. నీకు నచ్చిన మరో వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో అని కూడా అన్నారు. కానీ నాకు ఏం చేయాలో ఆ క్షణంలో అర్థం కాలేదు. ఆయన చెబుతున్న మాటలు వింటూ ఆ 4 గోడల మధ్య నేను అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలీదు. మాది మధ్యతరగతి జీవితమే. అంతేకాదు, నా తరువాత పెళ్ళికి ఉన్న నా 2 చెల్లెళ్ళు నా కండ్ల ముందు కనిపించారు. అయినా తన నిస్సహాయతను అలా ఒప్పుకోవడంతో నేను ఎందుకు స్నేహంగా నా జీవితం తనతో గడపలేను అనుకుని తనతో ఒక స్నేహ జీవితం కొనసాగించడం కూడా ప్రారంభించాను. అలా దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయాయి నాకు తెలియకుండానే. నాతోటి వారి అందరికీ పెళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళు వారి మాతృత్వపు తిమిరాలలో ఓరలాడుతూ ఉంటే నేను మాత్రం ఇంట బయట గొడ్రాలు అనే ముద్రతో అత్తగారు ఆడపడుచు పొడుస్తుంటే భరించలేకపోయాను. అలా నా సహనానికి పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యాను అంటూ ఏడ్చేసింది. బయట కురిసే మంచులాగా ఆమె కన్నీరు కూడా మౌనంగా వర్షించింది ఆ క్షణం. కాసేపటికి సంధ్యే తేరుకుని, మరి దేవిగారు ఎలా ఇక్కడికి అక్కడి నుండి అంటూ ఉండగానే, ఏముంది, మేమిద్దరం మ్యూచువల్గానే డివోర్స్ తీసుకున్నాం. నేను ఒకరోజు ఇలా అడిగాను, ప్రతాప్ మీ మీద నాకేమీ కోపం లేదు, కానీ నాకు అమ్మని కావాలని ఉంది అని అడిగిన నా ప్రశ్నకు ఆయన ఆశ్చర్యపోయి, ఇదేం పిచ్చి కోరిక, అన్నీ తెలిసేనా అన్నారు. ఏమో నాకు అది నా కనీస హక్కు అనిపిస్తుంది. అలా కొనసాగిన మా సంభాషణలో మాకు పెద్దగా సమయం ఏమీ పట్టలేదు విడిపోయే నిర్ణయం తీసుకోవటానికి. అలా విడిపోయి నేను నా పాటికి ఒంటరి ప్రయాణం సాగించాను. ఏ తోడు లేదు, కనీసం ఓదార్పు కన్నా సపోర్ట్ ఇస్తారనుకునే వారు లేక ఇంకా అనేక ఇబ్బందులు నేను సమాజంలో ఎదుర్కోవలసి వచ్చింది. నిజమే, ఒంటరి ఆడది అంటే అందరికీ చులకనే.

అలా కాలం వెళ్ళదీస్తున్న సమయంలోనే నా ఫ్రెండ్ ప్రకాష్ అమెరికా నుండి ఒకరోజు మాట్లాడాడు. వాళ్ళ అమ్మకి క్యాన్సర్, ఎవ్వరూ చూసుకోవటానికి దొరకలేదు అక్కడ. కేర్ టేకింగ్ ఎవరైనా ఉంటే చెప్పమని అడిగాడు నన్ను. తల్లిని కాలేని నాకు ఆ తల్లికి సేవ చేసి కొంత తృప్తినైనా పొందాలని అనుకుని నేనే వస్తాను అని ప్రకాష్కి నా అభిప్రాయం చెప్పాను. నేనే వస్తాను అనడంతో ప్రకాష్ సంతోషంగా ఒప్పు

కొంత తృప్తినైనా పొందాలని అనుకుని నేనే వస్తాను అని ప్రకాష్కి నా అభిప్రాయం చెప్పాను. నేనే వస్తాను అనడంతో ప్రకాష్ సంతోషంగా ఒప్పుకొని నన్ను ఇక్కడకు విజిటింగ్ వీసా మీద తీసుకుని వచ్చారు. మళ్ళీ ఎవరిని వివాహం చేసుకున్నావు అన్న సంధ్య ప్రశ్నకు ఏముంది, ప్రకాష్ ఇక్కడ ఒక సర్జన్, వారి హాస్పిటల్లో పనిచేసే కలీగ్ శ్రీకాంత్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. శ్రీకాంత్ వైఫ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. వారికి ఒక పాప, పేరు శ్రావ్య. అయినా మా ఈ పెళ్ళి కూడా ఒక యాదృచ్ఛికమే. నేను వచ్చిన వీసా గడువు పూర్తి అయిపోయింది అప్పట్లో, కానీ నేను ఇండియాకు బయలుదేరి వెళ్ళే రోజు ప్రకాష్ వాళ్ళ అమ్మకు సీరియస్ అయింది. ఆమెను చూసుకోవడానికి నా సహాయం అత్యవసరమైనందున వీసా ప్రాబ్లం తీర్చడానికి నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకున్నాను. అంటే శ్రీకాంత్కి నువ్వంటే ఇష్టమేనా అన్న సంధ్య ప్రశ్నకు బదులుగా, ఇష్టం అంటే మా ఇద్దరికి ముందుగా ఒకరిపై ఒకరికి ఎటువంటి అభిప్రాయము లేదు. వీసా గండం గడవడానికి ప్రకాష్ నా చేత ఒప్పించాడు. తర్వాత తెలిసింది శ్రీకాంత్ను కూడా అలాగే ఒప్పించారని. అలా నాకు జరిగిన రెండో పెళ్లిలో కూడా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. మీరు శ్రీకాంత్ను మ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నారు? అలాగే ప్రకాష్ ఏమయ్యాడు అన్న సంధ్య ప్రశ్నలకు బదులుగా దేవి, ప్రకాష్ వాళ్ళ అమ్మ కోలుకున్నారు, వారు ఈ పక్కనే ఉంటారు. నా పెళ్లి అయిన తర్వాత శ్రీకాంత్ ఇంటికి నేను వెళ్ళాను, కానీ మా పెళ్ళంటేనే ఇష్టం లేని తన కూతురు శ్రావ్య నన్ను తన అమ్మగానే అస్సలు చూడలేదు. నన్ను మమ్మీ కాదు నువ్వు అంటూ బాగా ఏడ్చేసింది. నన్ను తన అమ్మగా అంగీకరించలేకపోయింది. అయితే తనను మార్చడానికి శ్రీకాంత్ గారు ఏం ట్రై చేయలేదా అన్న సంధ్య ప్రశ్నకు బదులుగా, మాది ఎవరి ప్రాణాలనో నిలపడానికి చేసుకున్న ఒక కాంట్రాక్ట్ పెళ్ళి, దీనికి ఏమని నేను ఆశపడి అక్కడ వారితో ఉండను చెప్పు. వారి అభిప్రాయం ఏమిటో నాకు తెలిసే దారే లేదనిపించింది. ఓ పసిపాప మనసులో తల్లి స్థానం పొందలేని నా ఒంటరి ప్రయాణాన్ని ఇక్కడ నేను కొనసాగిస్తున్నాను, తిరిగి ఇండియాకు వెళ్ళలేను. ఇలా జరిగిన తర్వాత నేను ఎటు తేల్చుకోలేక ఇలా ఉండిపోయాను అని చెబుతుంది దేవి. పిల్లల మీద ఉన్న ప్రేమను చంపుకోలేక ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి బేబీ సిట్టింగ్ చేస్తూ నా ప్రేమను పంచుతూ ఆ పిల్లలలోనే నా పిల్లలను చూసుకుంటూ ఉన్నాను సంధ్యగారు అంటూ తన గతాన్ని వివరిస్తుంది. స్వీటీ చదివే ISD స్కూల్లోనే శ్రావ్య కూడా చదువుతుంది. ఈ విషయం కనుక్కొని లంచ్ టైంలో ఒకరోజు శ్రావ్యను దేవిని కలిపే ప్లాన్లో భాగంగా స్వీటీ లంచ్ను దేవితో ఇచ్చి పంపుతుంది సంధ్య. శ్రీకాంత్తో మాట్లాడి సంధ్య ఎన్నో ప్లేడేట్స్ను కూడా పిల్లలకి ఏర్పాటు చేస్తుంది. అలా నెమ్మదిగా శ్రావ్య సంధ్య ఇంటికి వస్తూ పోతూ దేవికి అనుకోకుండా దగ్గరైపోయింది. ఒకరోజు శ్రావ్యకు ఫ్లూ వచ్చి చాలా సిక్ అయిపోతుంది. అప్పుడు దేవి వెళ్ళి రాత్రి పగులు కంటికి రెప్పలాగా తనను దగ్గర ఉండి కాపాడుకుంటుంది. శ్రావ్య కోలుకున్న తర్వాత ఒకరోజు తన బ్యాగ్ సర్దుకుని, నేను ఇక వెళ్ళిపోతున్నాను శ్రీకాంత్ గారు ఇండియాకు అని చెబుతుంది దేవి శ్రీకాంత్తో. అదేంటి ఎక్కడికి వెళ్ళేది ఎందుకు అని శ్రీకాంత్ అన్న ప్రశ్నలకు, కాదండి ఇన్నాళ్ళు నా ఒంటరి ప్రయాణంలో ఒక తల్లిని కావాలని ప్రయాణించాను, నాకు శ్రావ్య వల్ల ఈరోజు ఆ ఆనందం పూర్తిగా దక్కింది, నాకు ఈ జ్ఞాపకాలిక చాలు, ఈ జ్ఞాపకాలలో మళ్ళీ మునుపుటిలా మీరు నన్ను దూరంగా ఉంచటం, శ్రావ్య బాధపడటం
వంటి

0: అవి జరిగితే నేను అవి చూసి తట్టుకునే శక్తిని కోల్పోయేలోగా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను వెళ్ళనీయండి అంటుంది దేవి శ్రీకాంత్. అప్పటి పరిస్థితులు వేరు దేవి, నేను భయపడ్డాను. నిజమే, ఉండు, సంధ్య గారితో కూడా చెప్పి ఇస్తాను అంటూ సంధ్యకు ఫోన్ చేసి పిలుస్తాడు శ్రీకాంత్. సంధ్య కూడా ఎంతో నచ్చ చెప్పి దేవితో వెళ్ళొద్దని చెబుతుంది. సంధ్య గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీ వల్లే నేను నా మాతృత్వాన్ని తనివి తీరా అనుభవించాను ఇన్ని రోజులు. ఆ జ్ఞాపకాలనే నా కొంగుకు మూటగట్టుకుని పోతున్నాను ఇప్పుడు, చాలు అని విలపిస్తుంది దేవి. దేవి హృదయ వేదన తెలుసుకున్న సంధ్య, సరే పద, నేనే ఫ్లైట్ ఎక్కిస్తాను అంటూ ఆ ఇద్దరు కలిసి గుమ్మం దాటుతూ ఉండగా శ్రావ్య తన గది నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా అంటూ దేవి చేయి పట్టుకుని ఆపుతుంది. ఒక్క క్షణం, ఆ పిలుపుతో దేవి గుండెల్లో కోటి వీణలు మీటినట్లు అవుతుంది. అమ్మా, ఎక్కడికమ్మా నన్ను వదిలి వెళ్తున్నావు అన్న ఆ మాటకు అమ్మా అన్న పిలుపు మొదటిసారి విన్న దేవి, ఏం లేదమ్మా, నేను ఈ ఆంటీ ఏదో ప్లేటెట్కి రమ్మంటే వెళ్తున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నిన్ను వదిలి రాను అన్న వినలేదు. సరే సంధ్య ఆంటీ, మన అందరం కలిసి ఈరోజు మా ఇంట్లోనే ప్లేటెట్ చేద్దాం, స్వీటీని తన తమ్ముడితో కూడా కలిసి రమ్మందామా అంటుంది. అలా ఆ రోజు శ్రావ్య పట్టిన ఆ చేయి వెంట మౌనంగా ఆ తల్లి ఆ గూటిలోకి తన అడుగులేసి తన అమ్మతనాన్ని పంచుకుంటుంది.
1: మీరు ఇంతవరకు అమ్మతనం కథానిక విన్నారు. పఠనం శ్రీమతి శుంకర రాధిక ఫణి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి లలిత గీతాలు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

కమ్యూనిటీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని అమిత్ షా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. నషాముక్త్ భారత్ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకొనడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాల రూపకల్పన వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. తాము ఎప్పటికీ మాదక ద్రవ్యాలకు బానిసలు కాబోమని, డ్రగ్స్ లేని సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తారు. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. మత్తు పదార్థాల డిమాండ్ను తగ్గించడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో నషాముక్త్ భారత్ హ్యాష్ ట్యాగ్తో లక్షల మందికి చేరుకుని డిజిటల్ విప్లవాన్ని సృష్టించింది. వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది ప్రజలు ఎన్ఎంబీఏ యాప్ 2.0 ద్వారా నమోదు చేసుకుని నషాముక్తి మిత్ర డిజిటల్ సర్టిఫికేట్ బ్యాడ్జీలను పొంది అధికారికంగా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు సృజనాత్మక పోటీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థ

0: తలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా దీనిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవడం విశేషం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్దికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటితరం మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, చికిత్స కంటే నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. గంజాయి రవాణా సాగును అరికట్టడానికి 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ఈగల్ టాస్క్ ఫోర్స్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని అన్నారు. ఏజెన్సీ పరిధిలో దాదాపు 20,000 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని, ప్రస్తుతం అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి జీరో కల్టివేషన్ సాధించామని స్పష్టం చేశారు. లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి లేదా మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, దగ్గర పెట్టుకున్నా, కొనుగోలు చేసినా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెన్స్ 1985 NDPS చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. పట్టుబడితే కనీసం 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
1: 30-40 సంవత్సరాల నుంచి దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించా AOB ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు జీరో కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయమేసింది. బట్ మేము అక్కడ నుంచి తెప్పించుకున్నాం రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడా కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాను. ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్ ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
0: ఈ వారోత్సవాల్లో భాగంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని అధిగమించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ధ్యాన యోగ శిబిరాలను నిర్వహించారు. యోగా ఫర్ వెల్నెస్, సే నో టు డ్రగ్స్ సందేశంతో నిర్వహించిన యోగా ధ్యాన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా నిరోధించడానికి ఒకవైపు కఠిన నిఘా ఉంచుతూనే మరోవైపు వ్యసనపరులను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, వాటి అక్రమ రవాణా విక్రయాలపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రవాణా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.
2: ఈగల ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మధుర ప్రధాన్ సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు

0: రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. నషాముక్త్ భారత్ వారోత్సవాలు కేవలం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి చేపట్టిన ప్రజా ఉద్యమం. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలి. కుటుంబం, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసినప్పుడే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుంది. మత్తుకు దూరం భవిష్యత్తుకు చేరువ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ వ్యసనరహిత భారత నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని ఈ వారోత్సవాలు పిలుపునిస్తున్నాయి. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ వీరు కోరుతున్నారు సెవెంత్ సెన్స్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

తర్వాత గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి, గీత రచన భువనచంద్ర.

తర్వాత మీరు వినబోతున్న పాట గోపాలుడు భూపాలుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి ఘంటసాల గానం చేశారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి. వీరి కోరికపై ఈ పాట.

0: మీరింతవరకు రావుయి అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి పద్యాలు ఈ అంశం గురించి శ్రీ దివి కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ప్రఖ్యాత నాటకం సత్యహరిశ్చంద్రీయం 90 ఏళ్ల క్రితం ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో జైలులో ఉండగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్రీయం నాటకం సరిగ్గా లెక్కించి చెప్పలేనన్ని వేలాది ప్రదర్శనలు ఈనాటికి జరిగి ఉంటాయి. దానిని వీక్షించిన ప్రేక్షకులు బహుశా కోట్లలోనే ఉంటారు. నా వరకు నేనే 8 సార్లు చూశాను. మార్కండేయ పురాణంలోని కథ ప్రకారం హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన చక్రవర్తి. పై పురాణం గాథ ప్రకారం ఆయనను ఇక్ష్వాకు చెందినవాడిగా పేర్కొన్నారు. ధర్మపరాయణుడు, సత్యనిష్ఠుడు అయిన హరిశ్చంద్రుడు వశిష్ఠ మహర్షి ఆశీర్వాదంతో వంశపారంపర్యంగా రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. తర్వాత విషమ పరిస్థితుల వల్ల తాను చక్రవర్తిగా ఏలుబడి చేస్తున్న రాజ్యాన్నే విశ్వామిత్రునికి దానంగా సమర్పించి చేసిన వాగ్దానమును నిలుపుకునుటకై భార్యను, కుమారుడిని అమ్ముకునుటయే కాక కాటికాపరి వృత్తి చేయటానికి తనకు తాను కూడా అమ్ముడై సత్యనిష్టకు నిలిచిన వానిగా కీర్తిగడించి సత్యహరిశ్చంద్రునిగా పేరు పొందినట్లు పౌరాణిక గాథ. సత్యమేవ జయతే అనే సిద్ధాంతానికి ఒక గొప్ప ఆదర్శపూరిత ఉదాహరణగా ఇది నిలిచింది. అయితే ఇదే నాటకంలో మొదటి అంకం ప్రకారం త్రిలోకాలలో సత్యనిష్ట కలిగిన ఏకైక వ్యక్తి హరిశ్చంద్రుడు. అంటే భూలోకంలోనే కాదు, దేవలోకంలో కూడా

మరొక సత్యవంతుడే లేడని అర్థం. గాంధీజీ తమ గుజరాతీ భాషలో ఈ నాటకాన్ని తన బాల్యంలో చూసి చాలా ప్రభావితుడనైనానని ఆత్మకథలో రాసుకున్నారు. బహుశా బలిజేపల్లి వారిని ప్రేరేపించిన అంశాలలో ఇది ఒకటి అయి ఉండవచ్చు. ఈ నాటకాన్ని వినోదం కోసమో లేక తమలో ఉండే కళాభిరుచిని సంతృప్తిపరచుకోవటం కోసమో కాక ఒక సామాజిక సందేశంగా నిజంగా ఎందరూ స్వీకరించి ఉంటారు? దేశాన్ని పరిపాలించే వారిలో కొందరైనా హరిశ్చంద్రునిల సత్యనిష్టకు కట్టుబడి ఉంటే దేశం ఎంత బాగుపడి ఉండేది. అపభ్రంశగాథలుగా జైన సాహిత్య గ్రంథాల్లో కూడా హరిశ్చంద్రుని కథకు సారూప్యత కలిగిన కథలు ఉన్నాయని, వీటిలో హరిశ్చంద్రుడు ధర్మానికి మార్గదర్శకునిగా చూపబడతాడని చెబుతారు. హరిశ్చంద్రుని గాథను 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా కారాగారవాస సమయంలో రచించారని ఒక మాట కాదు, 1912లోనే రచించారని ఇంకొక మాట చలామణిలో ఉన్నాయి. సత్యహరిశ్చంద్రీయం 1942 నాటి 9వ కూర్పు ముఖచిత్రం సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంది. దానికి ఉన్న ఆదరణకు అదొక నిదర్శనం. ఈ నాటక రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి బాపట్ల దగ్గర ఇటికంబాడు గ్రామంలో 23 డిసెంబర్ 1881 పుట్టారు. వీరి తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, నరసింహశాస్త్రి. వీరు మేనమామ భాగవతుల చిన్నకృష్ణయ్య గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా కొంతకాలం పనిచేశారు. గుంటూరు హిందూ కళాశాల ప్రధానోపాధ్యాయునిగా కూడా పనిచేశారు. తెలుగు సంస్కృత భాషలలో అనర్గళంగా కవిత్వం చెప్పగలిగేవారని, వీరు తన సహజ పాండిత్యంతో ఎన్నో అవధానాలు నిర్వహించారని లభిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 30 జూన్ 1953 వీరు మరణించారు. జైలులో రచించిన ఈ నాటకానికి కవి పెట్టిన పేరు సత్యహరిశ్చంద్రీయం. అప్పటికి తెలుగునాట బ్రిటిష్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం ఉరకలు వేస్తోంది. దానితో పెనవేసుకుని సంఘ సంస్కరణ ఉద్యమం, వాటికి ప్రేరణగా సాహిత్య కళారంగాలలో చెప్పుకోదగినవి కృషి సాగుతున్నాయి. బలిజేపల్లి వారిలాగానే గుంటూరు వాసులైన దామరాజు పుండరీకాక్షుడు పాంచాల పరాభవం పద్యనాటకం రచన 1921, ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రచన 1921-22 అప్పటికే ప్రసిద్ధి చెంది ఉన్నాయి. 1900 నుండి 1930ల మధ్యకాలంలో పౌరాణిక పద్యనాటకాలు ఉధృతంగా వచ్చాయి. వాటిలో ఒకటి చిలకమర్తి వారి గయోపాఖ్యానం కాగా, మరొకటి రామాంజనేయ యుద్ధం. గద్య పద్యనాటకాలలో చెప్పుకోదగవైన పై రెండు మూల గ్రంథాలుగా భావించే భారత రామాయణాలలో లేనివి, కాని వాటికి అనుబంధంగా రచయితల కాల్పనిక శక్తితో రూపొందినవి. తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాలు, అందులో భాగమైన శ్రీకృష్ణరాయబారం నాటకాలకి మూలం ఆంధ్రమహాభారతమే అయినా సాహిత్యం పూర్తిగా వినూత్నమైనది. గ్రామాలలో చదువురాని చిన్నపిల్లలు, గొడ్లగాడ బుడ్డాళ్లు కూడా అర్థం తెలిసినా తెలియకున్నా కృష్ణరాయబారం పద్యాలు గొంతెత్తి ఆలపించేవారు. బాలనాగమ్మ లాంటి మాంత్రిక జానపద నాటకం కూడా ఆ కాలానికి విస్తారంగా ప్రచారంలో ఉన్నది. ఏ నాటకానికైనా ప్రాణం వ్యక్తులు సమాజంలోని విలువల నడుమ సంఘర్షణ, అది పాత్రల రూపంలో వ్యక్తమవుతుంది. మహాభారతము రామాయణాల్లో లేని సంఘటనలు సంఘర్షణలు కాల్పనిక కథ ద్వారా గయోపాఖ్యానము రామాంజనేయ యుద్ధాలలో నడిపించారు. వీటిల్లో రచయితల అంతరాంతరాల్లోని ప్రజాస్వామ్య యుగస్ఫూర్తి అపచైతన్య రూపంలో వ్యక్తమవుతుంది. శ్రీకృష్ణుడిపై అర్జునుడు, రామునిపై ఆంజనేయుని ధిక్కారంగా అది ప్రదర్శితమవుతుంది. ప్రజాస్వామ్య యుగ చైతన్యపు స్పష్టమైన వినూత్న రూపాన్ని 1934 శ్రీశ్రీ పురాణ ప్రతీకలతో రచించిన అవతారం కవితలో మనం చూడవచ్చు. ఏ దేశ సాహిత్యానికైనా ఆ దేశ ప్రజలు నిర్వహించే సామాజిక ఉద్యమాలు గొప్ప ప్రేరణ ఇస్తాయి. రచయితలు ఆ ఉద్యమాల స్ఫూర్తితో గొప్ప సాహిత్యాన్ని సృజిస్తారని ఆధునిక చరిత్ర నిరూపించింది. భారతీయ భాషా రచయితల్ని అపరిమితంగా ప్రభావితం చేసినవి సంఘ సంస్కరణ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం. పతనస్థితిలో ఉన్న సమాజాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరాన్ని సాంఘిక సంస్కరణవాదులు గుర్తించారు. ప్రాచీన ఆచారాల పేరిట అనేక కట్టుబాట్లు జాతిని అణచివేస్తున్నాయి. అవే కాక చెప్పలేనన్ని దురాచారాలు, సాంఘిక రుగ్మతలు సంఘాన్ని పట్టి పీడిస్తున్నాయి. కాళకూరి నారాయణరావు

గారు వేశ్య లౌల్యానికి వ్యతిరేకంగా చింతామణి, మద్య సేవనానికి నిరసనగా మధుసేవ, వరకట్న దురాచారాన్ని ఎద్దేవా చేస్తూ ఆకాశవాణి ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వరవిక్రయం రచించారు. కొంత ఆలస్యంగానే అయినా బోయి భీమన్న గారి పాలేరు కూడా ఆనాటి ముఖ్యమైన నాటకాలలో ఒకటి. బలిజేపల్లి వారి హరిశ్చంద్ర నాటకంలో సంఘర్షణ విశ్వామిత్రుడు వశిష్ఠుని మధ్యలాగా వ్యక్తమవుతుంది. అయితే దాని వెనుక సామాజిక ఆధిపత్యానికై ఒకనాడు సాగిన బ్రాహ్మణ క్షత్రియ సంఘర్షణ ఉంది. పౌరాణిక సాహిత్యంతో సహా ఏకాలపు సాహిత్యంలోనైనా కథాకాలపు, రచనాకాలపు సామాజిక పరిస్థితులు తలకిందులుగానో వక్రీకరణకు గురయ్యో అపభ్రంశ రూపాలలోనైనా వ్యక్తమవుతూ ఉంటాయి. విశ్వామిత్ర వశిష్ఠుల వైరపు అంతఃసంఘర్షణ, అలాగే మానవ సమాజంలో ధనమన్నది సరుకుల మారకపు విలువలుగా ప్రవేశించిన తరువాతనే దానిని ఇచ్చుకోవటము పుచ్చుకోవటము సాధ్యపడుతుంది. అలాగే దానం ఇవ్వటము పుచ్చుకోవటం అనే పద్ధతులు కూడా రూపొందుతాయి. వస్తువుల మారకంలో నోటి మాటకు కట్టుబడి ఉండటం అనేది ఒక చారిత్రక అవసరంగా ముందుకు వచ్చి క్రమంగా ఒక విలువగా రూపొందుతుంది. వ్యాపారం సజావుగా సాగటానికి అది తప్పనిసరి అవసరమవుతుంది. దానినే సుమతీ శతకారుడు మాటకు ప్రాణము సత్యము అన్నాడు. నేటి ఆధునిక యుగంలోలాగా పత్రాలు, సంతకాలు, న్యాయ విచారణలో సాక్ష్యాలు ఇంకా నిలదొక్కుకోని కాలం ఒకటి ఉండేది. అలాంటి సంఘంలో దైవ సాక్ష్యాలు, మనస్సాక్ష్యాలు అవసరం పడేవి. మాటకు కట్టుబడి ఉండటం అనే వ్యక్తిత్వం కూడా ఆ క్రమంలోనే ఒక ఉత్తమ సామాజిక విలువగా నిలదొక్కుంది. ముఖ్యంగా ఇది సామాజిక నీతిగా వ్యాపార వర్గాలకు తప్పనిసరైనది. వివిధ సాహిత్య కళారూపాల ద్వారా ప్రజలలో ఇలాంటి సామాజిక విలువలు నెలకొనేటట్లు చేయటం ఆ కాలపు సాంస్కృతిక అవసరం. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి వడ్డీకాసులవాడుగా మనకి ప్రసిద్ధి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే చేసిన అప్పులకు వడ్డీ కట్టక తప్పని పరిస్థితిని ప్రజలలో వ్యాప్తి చేయడం ద్వారా వడ్డీ అనేది ఆర్థిక కార్యకలాపాలలో ఆమోదయోగ్యమైన విలువగా స్థిరీకరించడం జరిగింది. హరిశ్చంద్ర నాటక సందర్భంలో అది దానమో లేక వాగ్దానమో, చేసిన పిదప ఎన్ని కష్టములు వచ్చినను దానికి కట్టుబడి ఉండవలసినదే అనే విలువను మనం చూస్తాం. కేవలం ఇద్దరి మధ్య మాట రూపంలో జరిగిన ఏ ఒప్పందమైనా దాన్ని అమలుపరచవలసిన సాంఘిక నైతిక విలువను ప్రజలలో కలిగించడానికి వివిధ కళారూపాల ద్వారా ఏనాటి నుండో సంఘంలో బహుళ ప్రచారాలలో వ్యాప్తిలో ఉన్నాయి. మాటకు కట్టుబడి ఉండటం తరిగిపోతున్న కొద్దీ దానికి ప్రాచుర్యం కల్పించవలసిన ఆవశ్యకత పెరుగుతూ ఉంటుంది. అయితే బలిజేపల్లి వారి హరిశ్చంద్ర నాటకం విజయవంతమవటం వెనక మాటకు కట్టుబడి ఉండటం అనే సాంఘిక నీతి ప్రధానంగా పనిచేసిందా లేక కళా సంవిధానం వల్ల ఎక్కువ ప్రాచుర్యం పొందిందా అని ప్రశ్నించుకుంటే రెండవదే సత్యమని బోధపడుతుంది. సాహిత్యంలోనూ కళాకారులు ప్రదర్శించిన నటనా కౌశలంలోనూ హరిశ్చంద్ర నాటక విజయం దాగి ఉన్నదనే అసలు సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాహిత్య కళా విమర్శకులు పునాది, ఉపరితలం అని లేక వస్తువు, శిల్పం అని, ఇంకా సులువుగా తెలియాలంటే సారము, రూపము అని ఒకే విషయాన్ని వివిధ ఉదాహరణలతో చెబుతూ ఉంటారు. వీటిల్లో పునాది అయిన వస్తువు లేక సారాన్ని ప్రధానమైనదిగాను, ఉపరితలంలోనిదైన శిల్పము లేక రూపము పునాదిగా భావించే ప్రధాన అంశాన్ని ఎత్తుచూపడానికి సహాయకారమైనవిగాను విశ్లేషించి చెబుతూ ఉంటారు. మనకిప్పుడు హరిశ్చంద్ర నాటకంలో మాటకు కట్టుబడి ఉండటం అనే సామాజిక విలువ అప్రధానమైపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమ్మో సత్యానికి కట్టుబడి ఉండాలంటే అన్నన్ని కష్టాలు పడాలా అనే భావం కలిగే అవకాశం కూడా ఈ నాటకం ఇస్తుంది. ఇక మిగిలింది హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించే తీరులు, కళాకారుల నటన, గాన విన్యాసాలు లాంటి ఉపరితల అంశమైన రూపం ఎక్కువ ఆకర్షణీయమైపోయింది. ఇక్కడే మనకు రూపం విలువ కూడా తెలిసి వస్తుంది. వినోదము, మానసిక ఉల్లాసము, సాహిత్య కళా అభిరుచులు, గాన విన్యాసాలలో వైవిధ్యాలు, నటనా చాతుర్యాల ప్రత్యేకతలు కూడా సమాజంలో కళా విలువలుగా ప్రజల నడుమ నిలదొక్కుంటాయి. చాలా కళారూపాలలో ప్రదర్శనా చాతుర్యమే ముఖ్యమైనదిగా ఒక సామాజిక విలువగా చలామణిలోకి వచ్చిన ఫలితంగా కళాకారులలో నాటకాన్ని ప్రదర్శించాలనే తహతహ, ప్రేక్షకులలో దాన్ని తిలకించాలనే అభిరుచి ఏర్పడతాయి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర నాటకం 6 అంకాలుగా నడుస్తుంది. దేవేంద్ర సభలో వశిష్ఠునికి విశ్వామిత్రునికి నడుమ వాగ్వైరంలో హరిశ్చంద్రు

చేత అబద్ధం చెప్పిస్తానని విశ్వామిత్రుడు ప్రతినబూనాడు. హరిశ్చంద్రుని రాజాస్థానానికి విశ్వామిత్రుడు వచ్చి తన యజ్ఞం నిర్విఘ్నంగా సాగించడానికి ధన సహాయాన్ని వాగ్దానంగా పొందటం. హరిశ్చంద్రుడు అడవి వేటకు వెళ్లి అనుకోకుండా

వెలుగులుగా ప్రజల నడుమ నిలదొక్కుంటాయి. చాలా కళారూపాలలో ప్రదర్శనా చాతుర్యమే ముఖ్యమైనదిగా, ఒక సామాజిక విలువగా చలామణిలోకి వచ్చిన ఫలితంగా కళాకారులలో నాటకాన్ని ప్రదర్శించాలనే తహతహ, ప్రేక్షకులలో దాన్ని తిలకించాలనే అభిరుచి ఏర్పడతాయి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర నాటకం 6 అంకాలుగా నడుస్తుంది. దేవేంద్ర సభలో వశిష్ఠునికి విశ్వామిత్రునికి నడుమ వాగ్వైరంలో హరిశ్చంద్రుని చేత అబద్ధం చెప్పిస్తానని విశ్వామిత్రుడు ప్రతినబూనాడు. హరిశ్చంద్రుని రాజాస్థానానికి విశ్వామిత్రుడు వచ్చి తన యజ్ఞం నిర్విఘ్నంగా సాగించడానికి ధనసహాయాన్ని వాగ్దానంగా పొందటం. హరిశ్చంద్రుడు అడవి వేటకు వెళ్లి అనుకోకుండా విశ్వామిత్రుని ఆశ్రమంలోకి ప్రవేశించి విశ్వామిత్రుడు కోరిన విధంగా మాతంగ కన్యలను వివాహమాడడానికి నిరాకరిస్తాడు. రాజ్యమైనా వదులుకోవడానికి సిద్ధమే కాని ఈ వయసులో మిడిమేలపు పెండ్లి చేసుకోనని హరిశ్చంద్రుడు అనగానే, అయితే రాజ్యం తనకు దానం చేయమని విశ్వామిత్రుడు అయోధ్య రాజ్యాన్ని హరిశ్చంద్రుడి నుంచి దానంగా పుచ్చుకుంటాడు. అక్కడితో పాతాపు తీర్చవలసిన పూచి ఏర్పడి రాజ్యభ్రష్టుడై అడవుల పాలవుతాడు. విశ్వామిత్రుడు తన బాకీ వసూలుకని నక్షత్రకుని హరిశ్చంద్రుని వెంట పంపగా భార్యా కొడుకులతో సహా అడవులలో వారు పడే ఇక్కట్ల దృశ్యం 4వది. పై నలుగురు కాశీనగరానికి చేరి బాకీ తీర్చవలసిన సమయం ఆసన్నమైనదనే హెచ్చరికతో భార్య చంద్రమతిని, కొడుకు లోహితాశ్చుడిని, కాలకౌశికుడనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు అమ్మివేస్తాడు. ఆ ధనము తన దారిభత్యానికి సరిపోతుందని నక్షత్రకుడు అంటాడు. విశ్వామిత్రుని బాకీ ఇంకా అలాగే ఉందని ఒత్తిడి చేస్తాడు. దానితో హరిశ్చంద్రుడు వీరబాహుడనే కాటి కాపరికి తనను తాను అమ్ముకుని రుణమిముక్తుడవుతాడు. ఈ రంగంలోనే కాలకౌశుకుని భార్య కలహకంఠి ఇంటికి దాసిగా వచ్చిన చంద్రమతితోనూ, ఆమె కొడుకుతోనూ ఎంత కఠినంగా ప్రవర్తిస్తుందో చూపుతారు. 6వదానిని నాటకంలో చిట్ట చివరి రంగమైన కాటిసీను అంటారు. గుర్రం జాషువా గారి శ్మశాన వాటిక ఖండకావ్యంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను కాటిసీను రంగంలో చేర్చుకుని ఆలపిస్తూ ఉంటారు. ఈ నాటకానికి అవి ఒక ప్రత్యేక ఆకర్షణ. అర్ధరాత్రి శ్మశానానికి కొని రాబడిన శవం తన కొడుకుదే అని తెలిసినప్పటికీ కాటి సుంకం కట్టి తీరవలసిందేనని భార్యను వీరదాసునామధేయుడైన హరిశ్చంద్రుడు కోరగా, ఆమె ఆ ప్రయత్నంలో వెళ్లిన కొద్దిసేపటికే సైనికులు హంతకురాలుగా ముద్రవేసి శ్మశానానికి తీసుకువస్తారు. రాజాజ్ఞ ప్రకారం ఆమెను వధించమని కోరుతారు. అందుకు సిద్ధపడిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు, ఇతర దేవతలు ఆపి ఇదంతా సత్యసంధత నిరూపణ కోసమే తాము కల్పించినదని చెప్పడంతో సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది అనే సందేశంతో నాటకం ముగుస్తుంది. ఒక్కొక్క రంగమే నాటకం సాగుతున్న కొద్దీ పద్యాలు, వాటి సాహిత్యం, వివిధ కళాకారుల గాన విన్యాసాలు ప్రేక్షకులను తన్మయులను కావిస్తూ ఉంటాయి. ఈ చివరి కాటిసీను రంగంలోని ప్రతిపద్యం మళ్లీ మళ్లీ పాడమని కోరే విధంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడంతో తొలి 5 రంగాలు చూసినా చూడకపోయినా దీనికోసమై రాత్రి తెల్లవారులు ప్రేక్షకులు మేల్కొంటారు. ఈ ఒక్క రంగాన్నే ఏకపాత్రాభినయంగా ప్రదర్శించడం కూడా కద్దు. హరిశ్చంద్ర పాత్రధారి ప్రతిభకు ఈ రంగం కొలబద్దుగా నిలుస్తుంది. నాటకంలో ప్రధాన పాత్రలుగా హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు, చంద్రమతి, లోహితాస్యుడు, విశ్వామిత్రుడు, కాలకౌశికుడు, వీరబాహుడు, కలహకంఠి, మాతంగ కన్యలు ఉంటారు. 1935 నాటి సి పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన హరిశ్చంద్ర సినిమాలో ఆనాటి ముఖ్య నాటక కళాకారులైన అద్దంకి శ్రీరామూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు హరిశ్చంద్ర నక్షత్రక పాత్రలలో నటించారు. ఏ రచయిత అయినా రచనాకాలపు అంశాలతో పాటు తను జీవిస్తున్న కాలంనాటి సామాజిక పరిస్థితులను ఏదో ఒక రూపంలో తెలుసో తెలియకో తన రచనలో వ్యక్తీకరించకుండా రచన చేయలేరు. 2వ రంగంలో రచయిత విశ్వామిత్రునితో హరిశ్చంద్రుడు ధనం స్వభావాన్ని గురించి ఇలా చెప్పిస్తాడు. మునివర లోకమెల్ల ధనమూలముగాన అనారతంబు సజ్జనుల పరార్థ సంగ్రహణ సాధనముల్ పరికించుచుంద్రు నందనునైనన్ సమాతనైనన్ పతినైనన్ కన్న తండ్రి అయిన తుది ప్రాణమిత్రునైనన్ ధనమందున నమ్మవచ్చునే. ధనం విషయంలో కొడుకునైనా తల్లినైనా భర్తనైనా తండ్రినైనా ఆఖరికి ప్రాణమిత్రుడనైనా నమ్మరాదని ఈ పద్యం సారాంశం. ఇంత స్పష్టంగా మన కాలపు ధనస్వామ్య వ్యవస్థ వికృత తీరులను హరిశ్చంద్రుని కాలానికి ఆపాదించడంగా స్పష్టమవుతుంది. సర్వేజనా కాంచనమాశ్రయంతి అనే సంస్కృత సూక్తి కూడా నాటకంలో ప్రస్తావనకు వస్తుంది.

0: అయితే మానవ సమాజంలో ధనం అనేది ఆవిర్భవించిన దగ్గర నుండి దాని స్వభావం మాత్రం అదే. ధనమన్నది మానవుడే సృజయించెనురా, తానే దానికి తెలియని దాసుడాయరా అని సినిమాలో ఆరుద్ర రాసినది ఇదే కదా. భారతదేశాన పాశ్చాత్యుల తరహాలో బానిస వ్యవస్థ ఉండేదా అనే చర్చ చరిత్రకారులలో ఉంది. స్పష్టంగా హరిశ్చంద్ర నాటకంలో భార్యను కొడుకుని చివరికి తనను తాను కూడా ధనానికి అమ్ముకున్నట్లు ఈ నాటకంలో ఉంటుంది. ఇటీవల దాకా అమెరికాలో నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించి కొనుగోలు చేసిన చరిత్ర మనకు తెలుసు. సామాజిక చరిత్రను తెలుసుకోవడానికి సాహిత్యం కూడా ఒక పరికరమే అని సామాజిక శాస్త్రజ్ఞుల భావానికి ఈ కథ భారతీయ సమాజం గురించి ఎలాంటి నిర్ధారణలకు తావిస్తుందో విజ్ఞులే అర్థం చేసుకోవాలి. నాటకంలో చంద్రమతి చేయని హత్యా నేరస్తురాలుగా రాజ్యం చేత ఆరోపించబడుతుంది. అమాయకులను శిక్షించే రాజ్య వ్యవస్థ ఆ కాలంలో కూడా నేటిలాగే ఉండేదని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. క్షత్రియుడైన విశ్వామిత్రుడు తన కూతుళ్లుగా చెప్పుకున్న మాతంగ కన్యలను హరిశ్చంద్రుడు కడజాతివారుగా భావిస్తాడు. ఇది కథాకాలపు చారిత్రక దృష్టిని తగినంత పట్టించుకోని ఇటీవల కాలపు రచయితల పనితనంగా మనం భావించవచ్చు. ఇక వీరబాహుని ప్రవేశంతోనే తొలగిపో నిండయ్య దొరల పెద్దంటోణ్ణి పాటతో తాను అస్పృశ్యుడను అని ప్రకటిస్తూ ప్రవేశిస్తాడు. ఒక అస్పృశ్యుడు అగ్రవర్ణస్థుడైన క్షత్రియ చక్రవర్తిని ధనానికి కొనుగోలు చేయటం అనేది భారతీయ సామాజిక శాస్త్రాలకు అందని విషయం. మూలగాథ అనేక ప్రక్షిప్తాలకు లోనై మనకి ఇలా అహేతుకమైన రీతిలో వ్యక్తమైందని చెప్పుకోవాల్సిందే. కులం కంటే వర్గమే ప్రధానమైనది అని ఈ నాటకం స్పష్టం చేయటం ఎలా సాధ్యపడిందో ఆశ్చర్యం. తీసుకున్న అప్పు కోసం అప్పు ఇచ్చినవారు పీడించడాన్ని ఈ నాటకం సామాజిక ఆమోదాన్ని కల్పిస్తోందా అన్నట్లు ఉంటుంది. ఎంత కళా సంవిధానపు విన్యాసాలకు ప్రేక్షకులు ఆకర్షితులైనా కథలోని నీతి యొక్క ప్రభావం ప్రేక్షకులపై ఉండకపోదు. అందులో సమాజానికి నూతన ఉత్తమ విలువలు నేర్పేది ఎంత అని ఎవరికి వారు ప్రశ్నించుకుని జవాబులు రాబట్టుకోవాల్సిందే.
1: మీరింతవరకు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి పద్యాలు ఈ అంశం గురించి శ్రీ దివికుమార్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ముందుగా చిత్ర ఉదిత్ నారాయణ పాడిన పాట చిత్రం సమరసింహారెడ్డి.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు వంశానికొకడు చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత ముద్దుల ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట అతిథి. ఈ చిత్రం నుంచి కార్తీక్ రీటా గానం చేశారు, మణిశర్మ సంగీతంలో.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కలేజ్ చిత్రానికి రంజిత్ శ్రావణ భార్గవి గానం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి రాహుల్ నంబియార్ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం.

0: 长辈。
1: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరింత వరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే కార్యక్రమంలో ఎం ప్రశాంతరాజ్, పి దినేష్ గారులతో పరిచయ కార్యక్రమం వింటారు.
2: యువవాణి కార్యక్రమానికి స్వాగతం. మన ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా రీసెంట్గా వన్డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు, వేరువేరు కేటగిరీల్లో విన్నర్స్గా కూడా నిలిచారు. మరి ఆ విన్నర్స్ లిస్టులో వారైన పి దినేష్ గారు, అలాగే ఎం ప్రశాంత్ కుమార్ గారు ఈరోజు మన యువవాణి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు యువవాణి అండి, దినేష్ గారు, ప్రశాంత్ గారు.
3: థ్యాంక్ యూ సార్, నైస్ టు మీట్ యూ.
2: అయితే ప్రశాంత్ గారు, ఈ కాంటెస్ట్ జరుగుతుందన్న విషయం మీకు ఎలా తెలుసండి?
3: సార్, అంటే మాకు మా కాలేజ్ గ్రూప్లో నేనంటే ఇంకా ప్రజ్ఞానం గ్రూప్ ఉండేది అనమాట సపరేట్గా, అంటే పోయిమ్స్ గురించి కానీ, లిటరసీ గురించి కానీ, నెక్స్ట్ ఇంకా ఎస్ఐటింగ్స్ గురించి కానీ. సో మాకు అప్పుడు టాపిక్ ఇచ్చారు అందులో, అంటే కిషోర్ సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన మాకు క్లాస్కి వచ్చి చెప్పారు, అంటే రేపు ఆకాశవాణి గురించి మీరు ఎస్ఐటింగ్ రాయొచ్చు లేదా స్పీచ్ చెప్పచ్చు అని చెప్పి. సో మాకు అలా తెలిసింది, సో పార్టిసిపేట్ చేసాం.
2: అయితే దినేష్ గారు, మీకు ఎలా తెలుసండి ఇలా ఆకాశవాణిలో కాంటెస్ట్ జరుగుతుందన్న విషయం?
4: సేమ్ తను ప్రశాంత్ చెప్తున్నట్టే, మాకు ఆకాశవాణి యొక్క 90 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నాయి. దాంట్లో ఎలక్ట్రీషియన్ ఎస్ఐ రైటింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది రాయొచ్చు. అందుకే నేను పార్టిసిపేట్ అవుదాం అనుకున్నాను.
2: అయితే ఈ పర్టికులర్ కేటగిరీలోనే పార్టిసిపేట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది?
4: దీనిలో పార్టిసిపేట్ చేస్తే

0: నా వాయిస్ అనేది చాలామంది వింటారు, దీని గురించి నేర్చుకోవచ్చు. నేను దీంట్లో చాలా ఇంట్రెస్ట్ చూపించాను, అందుకనే నేను దీంట్లో పార్టిసిపేట్ అయ్యాను సార్.
1: అయితే ప్రశాంత్ గారు, దీంట్లో గెలిచారని మీ పేరెంట్స్కి చెప్పాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది?
2: సార్ అంటే మా తాతగారి చేరడంలో ఆయన అంటే ఈ రేడియో బాయ్ అనేవాళ్ళు, అంటే ఆకాశవాణి ఎక్కువగా, అంటే అందులో వచ్చే న్యూస్ కానీ సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ చాలా వినేవాళ్ళు. సో ప్రెసెంట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీయే, ఫస్ట్ మదర్ డాడీ కానీ మమ్మీ కానీ అమ్మమ్మ కానీ అందరూ. సో ఏంటంటే తాతగారు బ్రతుకుండి ప్రెసెంట్ ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని వినేవాళ్ళేమో అన్న ఫీలింగ్ అంతే.
1: ప్రశాంత్ గారు, డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే కొంచెం కొత్తగా అనిపించిందా, కంగారుగా అనిపించిందా, ఎలా?
2: సార్ అంటే నాకు ఇది ఫస్ట్ టైం సార్ ఇలా ఇంటర్వ్యూ చేయడం, ఇలా చేయడం. సో ఏంటంటే నాకు ఏంటి ఇంత పెద్ద ఎయిర్ ఇండియా అని ఈ సెటప్లో కూర్చొని మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది.
1: దినేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం మైక్ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు?
0: మైక్ ముందు వచ్చి నాకు మాట్లాడే ఫస్ట్ ఉత్సాహంగా ఎక్సైట్మెంట్గా అనిపించింది సార్.
1: అయితే ఫస్ట్ టైం కదా మీరు ఆకాశవాణిని విజిట్ చేయడం, ఆకాశవాణిని మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ వాతావరణం కానీ అంతా ఎలా అనిపించింది?
0: ఆకాశవాణిలో ఫస్ట్ రాగానే నాకు చుట్టుపక్కల సరౌండింగ్స్ బాగా నచ్చింది. ఆకాశవాణి రాగానే ఓహో ఆకాశవాణి ఇంత పెద్దగా ఉంది విజయవాడలో, అందుకనే విజిట్ అయ్యాను.
1: అయితే ప్రశాంత్ గారు, మీరేమనుకుంటున్నారు ఆకాశవాణి గురించి?
2: సార్ అంటే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్, ఆల్రెడీ మనకు తెలిసిందే ఫస్ట్. అంటే మన పాస్ట్ జనరేషన్స్లో అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉందో, అంటే మనం ఇప్పుడైనా ప్రజెంట్ మన సోషల్ మీడియా వచ్చినాయి చాలా, ఆ టైం ఏంటంటే ప్రజలు మనకేంటి సాంగ్స్ వినాలన్నా స్టోరీస్ వినాలన్నా, అంటే ఆ క్రికెట్ మ్యాచ్ మనం అంటే స్కోర్ అంతా చూసుకోవాలన్నా మనం కావాల్సింది ఫస్ట్ రేడియో అనేది. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పటికి చాలామంది ఉంటున్నారు, ఇంకా పైకి వెళ్ళాలి అన్న ఫీలింగ్.
1: చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: మంచి పాటను అయితే విన్నారు కదా. ఓకే అండి, అయితే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి, ఆకాశవాణిలో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మన యువవాణి లిజనర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం.
1: షూర్ సార్.
0: జనరల్గా మన లైఫ్లో ఈ 20-21 ఏళ్ల వయసు అనేది చాలా క్రూషియల్ పీరియడ్. ఇంకా మీ ఇద్దరు కూడా ప్రస్తుతం స్టూడెంట్స్ కాబట్టి ఈ ఫేజ్ గురించి బాగా చెప్పగలరు. కాలేజ్ లైఫ్ చివరికి రాగానే అటు కెరియర్ టెన్షన్, ఇటు ఇంట్లో వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. స్టూడెంట్గా ఉంటూనే కాలేజ్ నుంచి బయటపడే టైం దగ్గర పడుతుంటే ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు ఎలాంటివి అంటారు
1: సార్? అంటే ఒక విషయం చెప్పాలంటే నేను డాన్సర్ సార్, ఫస్ట్ టీవీ షోతో చేస్తూ ఉంటాను. సో నా అంటే నా ఫ్యూచర్ డ్రీమ్ ఏంటంటే డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని చెప్పి ఈ విషయం ఇంట్లో చెప్పాను ఆల్రెడీ. స్టార్టింగ్ నుంచి తిట్టారు, తర్వాత అలవాటు అయిపోయింది. అలా ఇంకా వాళ్ళకి చెప్పా, ఎంత చదువుకున్నా కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ అంటే మైండ్లో ఎప్పుడో ఒక థాట్ ఉంది సార్ ఖచ్చితంగా. అంటే ఇంకా ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి, సపోజ్ ఫీల్డ్ వర్కౌట్ అవుతుంది మన పరిస్థితి ఏంటి ఎలా అని చెప్పి. అంటే మెయిన్లీ జాబ్ గురించి సార్ టెన్షన్ అంతా.
0: అయితే దినేష్ గారు మీరు చెప్పండి,
2: కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఈ రెండు లేకపోతే మనం ఎక్కడ బతకలేం. అమ్మ నాన్న దగ్గర చేయి చార్చుకోలేం. అమ్మ డబ్బులు, నాన్న డబ్బులు అనేది మనం సిగ్గుపడి మొహమాటం పడుతున్నాం. అందుకనే డబ్బు అనేది కావాలి, సంపాదించుకోవాలి.
0: అయితే ప్రశాంత్ గారు, దీనిపైన ఇంట్లో వాళ్ళతో పడే ఇబ్బందులు, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో వచ్చే ఇబ్బందులు ఏంటి, మిమ్మల్ని ఎలా చూస్తారు ఏంటి అని?
1: తెలిసింది సార్ అందరికి. సపోజ్ మీకు అంటే చెప్తున్నా, నాకు జాబ్ వచ్చింది, సపోజ్ బయట ఫంక్షన్ వెళ్తా, ఫ్యామిలీ ఫంక్షన్స్కి లాగా వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఓయ్ వీడికి జాబ్ వచ్చిందిరా, ఏంటి ఇంకా వీడికి సాలరీ ఎంత అంటారు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటారు. అంటే మన రిలేటివ్స్ కానీ ఇంకా మన పేరెంట్స్ కానీ అలాగా. సపోజ్ ఇప్పుడు జాబ్ రాబోజా అనుకుందాం, వాడు వస్తారు ఇంకా అంటే మా అయ్యో పెద్ద నాన్న ఎవరో ఒకరు వస్తారు వచ్చి, నానా ఏంటో మా ఏం జాబ్ చేస్తున్నావు, ఏంటి గ్రాడ్యుయేషన్ అయిపోయిందిగా అంటారు. ఆ టైం మనం ఏం చెప్తాం సార్ ఫస్ట్? ఖచ్చితంగా బాధ ఉండిద్ది, చెప్పుకోలేము సార్ ఆ టైంకి. ఇంకా జాబ్ లేకపోతే కష్టంగా ఉండిద్ది. అంటే జాబ్ ఉన్నా లేకపోతే ఫస్ట్ మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఖచ్చితంగా, బిజినెస్ అయినా ఏదైనా సరే ఫస్ట్.
0: అయితే ఇవన్నీ పై కనిపించే సమస్యలు, దీని గురించి ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుందాం.
1: సార్ అండి, ఇప్పుడు ఇంతకు చెప్పాను అంటే జాబ్ రాకపోతే అసలు వస్తే ఎలా ఉండేది, రాకపోతే ఉండదు అని ఫ్యామిలీ విషయంలో. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ విషయం వచ్చేవాడికి ఏంటి సార్ ఫస్ట్? అంటే మన ఫ్రెండ్ గారికి జాబ్ వచ్చింది, ఆడి రియాక్షన్ ఎలా ఉండేది సార్ ఫస్ట్? అరే మామ నాకు జాబ్ వచ్చింది, నాకు సాలరీ ఎంత అని ఆడు చెప్తారు ఫస్ట్. సరే ఏంటి ఇది వచ్చి మన పేరెంట్స్ అన్నారా, అప్పుడు ఉండి సార్ అసలు ఏంటి టార్చర్. అరే మీ ఫ్రెండ్ కదా, ఆడిదో తిరిగాడు కదా, ఆడికి జాబ్ వచ్చింది నీకు రాలా ఫస్ట్, రీజన్ ఏంటి? ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా. అంటే చెప్పుకోను ఫస్ట్. అంటే ఇప్పుడు వాడికి వాడుకున్న మైండ్ సెట్ అది వేరు సార్, నా మైండ్ సెట్ వేరు ఫస్ట్. ప్రజెంట్ నాకు ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను చెప్తున్నా మామూలుగా. అంటే బయట జరిగేది ఎలా ఉండదు అని చెప్పి ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంది సార్ ఫస్ట్. అంటే ఒకటి జాబ్ తొందరగా రావచ్చు, కొంతమంది లేట్గా రావచ్చు, చెప్పలేము. ముందు నమ్మకం ఉండాలి సార్ ఫస్ట్ మనిషికి చేయగలం అని చెప్పి.
0: విన్నారు కదా ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.

0: మంచి పాటను అయితే విన్నారు కదా, నిజంగా చాలా బాగా చెప్పారండి. అయితే ఈ 20-21 ఏళ్ల వయసులో అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రశాంత్ గారు, జనరల్గా అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి మీకు తెలిసి?
1: సరే అండి, ఇప్పుడు బాయ్స్ కంటే ఇంకా జాబ్ గురించి కానీ మనీ గురించి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, మాకు తెలిసిందే. కానీ అమ్మాయిల కంటే మనం చెప్పుకోవాలి సార్ ఫస్ట్. చాలా బాధలు ఉంటాయి. జాబ్ గురించి అవ్వచ్చు, సపోజ్ ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, తను డాక్టర్ చదవాలనుకుంటుంది, ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది, కానీ ఇంట్లో ఏం చేస్తారు, మ్యారేజ్ అంటే వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి సార్ ఫస్ట్. అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్న లైఫ్లో కానీ మనం ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇవ్వాలి.
0: చాలా బాగా చెప్పారండి. అంటే ఒకరికేమో కెరియర్లో సెటిల్ అవ్వాలని, ఇంకొకరేమో కెరియర్ బిల్డ్ చేసుకోవాలని టైం దొరకదని.
1: అవును సార్.
0: అయితే ఇప్పటి వరకు మనం స్టూడెంట్స్ లైఫ్లో ఉండే పర్సనల్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ గురించే కాకుండా ఈ రోజుల్లో ఒక స్టూడెంట్గా మన కెరియర్ని, మన ఆలోచనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక వండర్ఫుల్ టెక్నాలజీ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అదే మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఐస్టెమ్, ఇంకా డిజిటల్ రీసెర్చ్ ల్యాబ్స్. ప్రశాంత్ గారు, చాలామంది స్టూడెంట్స్కి ఐస్టెమ్ అంటే ఏంటో కూడా పూర్తిగా తెలీదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ పోర్టల్ గురించి స్టూడెంట్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి?
1: సరే, ఇప్పుడు మనకి ఐస్టెమ్ అంటే దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కొంతమంది విజన్ ఉంటుంది స్టూడెంట్స్కి, అంటే ఇక ఎక్స్పెరిమెంట్ చేయాలి, సపోజ్ ఒక డిసీజ్ వచ్చింది దానికి మనం వ్యాక్సిన్ కనిపెట్టాలి. సో వాళ్ళకి విజన్ ఉంటుంది అంటే నాకు ఇలా చేయాలనుంది, వ్యాక్సిన్ కనిపెట్టాలని చెప్పి. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేది చాలా ఉంటుంది, బట్ ఎక్విప్మెంట్ ఉండదు. దానికి ఏం చేసి ఈ ఐస్టెమ్ అనేది మనకి వాళ్ళకి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్ విజన్ని, ఇంకా బెటర్ ఫ్యూచర్ని ఇవ్వడం ట్రై చేసింది అనమాట.
0: అయితే ఈ ల్యాబొరేటరీస్లో కానీ ఈ ఎక్విప్మెంట్ కానీ

0: స్టూడెంట్స్ ఈజీగా కనెక్ట్ అయ్యి వాడుకోవచ్చు అంటారు.
1: అవును సార్ ఖచ్చితంగా.
0: అయితే ఈ విలేజెస్లో ఉండే స్టూడెంట్స్కి కానీ చాలామందికి కానీ అందరికీ కోడింగ్ మీద అంత అవగాహన ఉన్నా సరే దీన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఐస్టెమ్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఎలా నేర్చుకోవచ్చు అంటారు?
1: అంటే కోడింగ్ నేర్చుకోవడం కానీ నెక్స్ట్ ఇంకా ఆ క్లౌడ్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఎవ్రీథింగ్. సో ఇంటి సపోజ్ మనకి ఏంటి, సపోజ్ కంప్యూటర్ బేసిక్స్ వచ్చి ఫస్ట్, అంటే మన దగ్గర విజన్ ఉంది అంటే ఇది చేయాలనుకుంటామని చెప్పి, సో వాళ్ళు మనకి వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్తో సహా ఏ టు జెడ్ వాళ్ళు మనకు నేర్పిస్తారు అన్నమాట.
0: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.
2: ఓయ్ డాన్ టైం స్టార్ట్ అయింది, మంచి మాస్ సాంగ్ కూడా వేసుకుందామా?

చూసుకోరా మా.

0: మంచి పాటను అయితే విన్నారు కదా.
1: అయితే దినేష్ గారు, దీనిలో ఈ కోడింగ్ అంతా నేర్చుకున్నా సరే ఇదే టైంలో డిజిటల్ లాబొరేటరీస్ అనేది కూడా పాపులర్గా ఉంది. అయితే ఈ డిజిటల్ లాబొరేటరీస్ అనే దాని గురించి మీరేం చెప్తారు?
2: మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. రీసెర్చ్ అనేది ఓన్లీ నాలుగు గోడల మధ్య అనేదే కాదు. రీసెర్చ్ వల్ల క్లౌడింగ్, కంప్యూటింగ్ ఇన్ఫర్మేషన్, కోడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా రన్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం అనేది తగ్గుతుంది. గ్లోబల్ లెవెల్లో యూనివర్సిటీతో పాటు వాళ్ళతో పాటు మనం కూడా నడవచ్చు.
1: ఓహో, అయితే ఇలా అవుతుందంటారనమాట. అయితే ప్రశాంత్ గారు, ఈ ఐస్టెమ్ వల్ల స్టూడెంట్స్కి ఓన్లీ రీసెర్చ్లోనే కాకుండా లెర్నింగ్ పరంగా ఎలా ఉపయోగపడుతుందంటారు?
3: చాలా సార్. అంటే అండి, ఇప్పుడు మనకి ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ గురించి కాదు సార్, అంటే ల్యాబ్ గురించి కానీ, నెక్స్ట్ ఇంకా కోడింగ్ గురించి కానీ, ఎవ్రీథింగ్. స్టడీ పర్పస్ కూడా కావచ్చు సార్. అంటే మనకి చదువుకోవాలని ఉంది ఫస్ట్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ గురించి కానీ, నెక్స్ట్ ఇంకా వీటి గురించి కానీ. సో అలా కూడా యూస్ అవ్వచ్చు ఫస్ట్.
1: అయితే ప్రశాంత్ గారు అండ్ దినేష్ గారు, ఈ వన్ డే ఆర్జేగా మీరు కాంటెస్ట్లో గెలిచారు కదా, మీలాగే ఇంకా ఇలాంటి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు?
2: ముందు మనం పార్టిసిపేట్ అయ్యి గెలిచినా గెలకపోయినా మన ఓకే ఆహా ఇలా చేస్తే ఇంకా ముందుకెళ్తాము, ఇక్కడ దాకా ఆగిపోయాం, ఎందుకు ఆగిపోయాం, దీన్ని నేర్చుకొని మనం ఇంకా ముందుకెళ్తాం, ఆ లెవెల్కి వెళ్ళి మనం చూపిస్తామనేది అంటాం.
1: అయితే ప్రశాంత్ గారు, మీరేమంటారు? మీరేమన్నా సజెషన్ ఇస్తారా మన లిజనర్స్కి?
3: ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు కానీ, ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా సరే గెలుపు ఓటమి అది ఫైనల్ కాదు సార్. మనం ఎంత ఎఫర్ట్ పెట్టామో మనకి మెయిన్లోకి వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆకాశవాణి కాదు చాలా ఉంటాయి, ఎవ్రీథింగ్ వాళ్ళకు నచ్చింది అవ్వచ్చు, చేయాలనుకుంది అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ట్రై చేయండి గెలిచిన ఓడిపోయిన.
1: సో వన్ డే ఆర్జే విన్నర్స్గా స్టూడెంట్స్ గురించిన ఇబ్బందుల గురించే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ఐస్టెమ్ స్కీమ్ గురించి ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన లిజనర్స్కి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి.
3: వెల్కమ్ సార్.
1: సో ఫ్రెండ్స్, విన్నారుగా, టెక్నాలజీతో ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కెరియర్లో ఎదగడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో రేపటి మన యువవాణి కార్యక్రమంలో కలుద్దాం.

మీరింతవరకు వన్డే ఆర్జే ఈ కార్యక్రమంలో ఎం ప్రశాంత్ రాజ్, పి దినేష్ గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట యాజిన్ నిజార్ గానం చేశారు, సాయి కార్తీక్ సంగీతంలో, లవర్స్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను కార్తీక్ రమ్యా బెహ్రా గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, మణిశర్మ సంగీతంలో దేవదాస్ చిత్రం నుంచి.

లాహిరి లాహిరిలు వినబోతున్న పాట సింధూరి విశాల్ గానం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో పడిపడి లేచే మనసు చిత్రం నుంచి.

రజని శివకుమార్ గానం విన్నారు పెళ్లి చూపులు చిత్రం నుంచి. లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.

0: संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है जिन तत्वों की आवश्यकता वही डालें। अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है। अलनीनो का प्रभाव यहाँ भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे।
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను

0: పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగుభాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి ఈనాటి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు.
2: దేవాదాయ ధర్మాదాయ శాఖలో చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయి ఉన్నారు కదా?
3: అవునండి.
2: సార్, ఒక్కసారి మనం జీవన లహరిలో భాగంగా మీ పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, మీ జ్ఞాపకాలు, అనుభవాలు ఒక్కసారి మా శ్రోతలకి షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా ఒక్కసారి మీ బాల్యంలోకి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరేం చదువుకున్నారు ఒకసారి మా శ్రోతలకు పంచుకోండి.
3: తప్పకుండా అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు సుసర్ల శ్రీనివాసరావు అండి. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట సమీపంలోని పండిత జగన్నాథరాయల స్వగ్రామమైన ముంగండగ్రహారం అండి. నా తల్లిదండ్రులు సుసర్ల భాస్కర్ రావు, సీతాదేవి అండి. నా భార్య పేరు నందిని అండి. నాకిద్దరు ట్విన్ డాటర్స్ అండి, వైష్ణవి, వైదేహి, ఇద్దరు చదువుకుంటున్నారండి. నా విద్యాభ్యాసం అంతా మా నాన్నగారికి తరచూ ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల ఆయనతో పాటే రకరకాల ఊళ్ళల్లో నా విద్యాభ్యాసం అంతా జరిగిందండి. విశాఖపట్నం, ద్రోణాచలం, రాజమండ్రి, అమలాపురం, మచిలీపట్నం ప్రాంతాల్లో జరిగిందండి. 10వ తరగతి వచ్చేసి రాజమండ్రిలో ట్రైనింగ్ కాలేజీలో చదివానండి. ఇంటర్మీడియట్ వచ్చేసి రాజమండ్రి వీటీ కాలేజీలోను, అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలోనూ చదువుకున్నానండి. ఆ తర్వాత పాలిటెక్నిక్ వచ్చి మచిలీపట్నంలో చదువుకున్నానండి. బీకాం ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ ద్వారా చేశానండి. ఆ తర్వాత బీటెక్ నేను డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసుకున్నానండి.
2: సార్, మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు సార్?
3: మా ఫాదర్ వచ్చేసి

0: అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చేసి రిటైర్ అయ్యారండి. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ అండి.
1: సార్ శ్రీనివాస్ గారు, మీరు దేవాదాయ శాఖలో చేరకముందు మీరు ఏమైనా ఇతర ఉద్యోగాలు చేసి ఉంటే ఆ అనుభవం ఒకసారి చెప్పండి.
0: దేవాదాయ శాఖకి రాని క్రితం అంటే నేను నా ఇంటర్మీడియట్ అయిన వెంటనే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టెలిఫోన్ ట్రైనింగ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఇచ్చారండి. దానికి నేను కాకినాడలో సిటిటీసీ ద్వారా ట్రైనింగ్ అయ్యానండి. పీబీఎక్స్ టెలిఫోన్ ఆపరేటర్ ట్రైనింగ్ అయ్యానండి. ట్రైనింగ్ అయిన తర్వాత అమలాపురం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో 2 ఇయర్స్ పాటు షార్ట్ డ్యూటీ టెలిఫోన్ ఆపరేటర్గా వర్క్ చేయ

0: దానికి నేను కాకినాడలో సిటిటీసీ ద్వారా ట్రైనింగ్ అయ్యానండి, పీబీఎక్స్ టెలిఫోన్ ఆపరేటర్ ట్రైనింగ్ అయ్యానండి. ట్రైనింగ్ అయిన తర్వాత అమలాపురం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో 2 ఇయర్స్ పాటు షార్ట్ డ్యూటీ టెలిఫోన్ ఆపరేటర్గా వర్క్ చేయడం జరిగిందండి. ఇది ఎర్లీ 80స్లో జరిగిందండి, అది 79 to 81 అలా చేశాను నేను. ఆ తర్వాత నా పాలిటెక్నిక్ అయిపోయాక 86 నుంచి 90 దాకా విజయవాడలో అతి ప్రతిష్టాకరమైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో నేను వర్క్ చేయడం అనే సైట్ ఇంజనీర్గా వర్క్ చేయడం అనేది ఒక నాకు ఎప్పటికీ మిగిలిపోయే అసెట్ అండి. అది భారీ కట్టడము, ఆ భారీ నిర్మాణంలో ఆ ఫౌండేషన్స్ కానీ
1: నిర్మాణం జరిగేటప్పుడు
0: అండి, స్టార్టింగ్లో దట్టు అరైవల్ బ్లాక్ లో పనిచేశానండి నేను.
1: అంటే ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం జరిగేటప్పుడు మీరు అందులో భాగంగా?
0: అవునండి, ఫౌండేషన్స్ లెవెల్స్ దగ్గర నుంచి నేను ఉన్నానండి. దాన్ని బట్టి ఆ డిజైన్స్ కానీ అవన్నీ కూడా నాకు పూర్తిగా అవగతం అయ్యాయండి. అలాగా నేను 90 దాకా అక్కడ పనిచేశానండి.
1: సార్, ఒక్కసారి మీ ఉద్యోగ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది?
0: ఉద్యోగ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే అండి, నేను 1990లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా నా జీవితాన్ని ప్రారంభించానండి. యాక్చువల్గా అలాగా అంచెలంచెలుగా పెరిగి ఏఈ డిఈ ఈఈఎస్ఈ అండ్ చీఫ్ ఇంజనీర్గా నేను జూన్ 2024లో రిటైర్ అయ్యానండి. 1990లో నేను చేరినప్పుడు టెక్నికల్గా స్టాఫ్ చాలా కొరతగా ఉండేది. ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ టెక్నికాలిటీస్ కానీ ఆ రోజు లేవండి. ఒకవేళ మనం అంచనాలు వేసుకోవాలన్నా, డేటాలు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా కంపల్సరీగా మాన్యువల్గా చేసుకోవాల్సి వచ్చేది, చేతిరాత్తోనో కార్బన్లు పెట్టే చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఫోటోస్టాట్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. లేటర్ ఆన్ స్టేజ్లో స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉండేవారు. డిస్ట్రిక్ట్కి ఒక టెక్నికల్ స్టాఫే ఉండేవారు. ఇంత కన్వీనియన్స్ ఫెసిలిటీ కూడా లేదు ఆ రోజుల్లో. బస్సులు కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కుగ్రామాలకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా కొత్త దాకా వెళ్ళి ఆ తర్వాత సైకిళ్ళ మీద వెళ్ళి చూసుకుని వచ్చే పరిస్థితులే తప్ప ఇంతల్లాగా మనకి ప్రయాణ వ్యవస్థ కానీ టెక్నికల్ కానీ లేదు. ఇప్పుడైతే మనకి బ్రహ్మాండంగా టెక్నికల్ వాల్యూస్ పెరిగాయండి. క్యాడ్ డ్రాయింగ్స్ వచ్చాయి, అన్ని స్టాడ్ ప్రో డిజైన్స్ అన్ని చేత్తో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు డిజైన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ జనరేటెడ్ డిజైన్స్. మనం దానికి తగ్గ వెయిట్స్ మనకు కావాల్సిన ఇవి ఇస్తే డిజైన్స్ అవుట్పుట్ వచ్చేసే స్థితి అంతా వచ్చిందండి. ఏదైనా మాన్యువల్గా చేసినప్పుడు, మాన్యువల్గా ఉన్నప్పుడు ఉన్న సంతృప్తి దీంట్లో ఉండదండి.
1: సార్, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేసినప్పుడు వివిధ హోదాల్లో పనిచేశాను అన్నారు కదా, అక్కడ మీ పనితీరు అంటే ఏ విధులు మీకు ఇస్తుండేవాళ్ళు, ఏ పనులు మీరు చేపడుతుండేవాళ్ళు ఆ శాఖలో?
0: దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఒక టిపికల్ అండి. మేము కంపేర్ టు అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకిను దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చాలా వైవిధ్యం ఉంటుందండి. మిగతా డిపార్ట్మెంట్స్లో ఏంటంటే R&B ఉందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండి. పంచాయతీరాజ్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ R&B సంథింగ్ లైక్ దట్ అండి. అట్లా ఉంటుందండి. వేరాజ్ ఎండోమెంట్స్కి వచ్చేటప్పటికి బోత్ సివిల్ అండ్ శిల్పి నేచర్ ఆఫ్ వర్క్స్ రెండు ఉంటాయండి. ఇక్కడ దేవాలయము, దేవాలయ ఆర్కిటెక్చరు, ఆగమ శాస్త్రము, శిల్పశాస్త్రము ఇవన్నీ కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్లో భాగంగా ఉంటాయండి. అట్ ది సేమ్ టైం సివిల్ వర్క్స్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చౌలెటరీస్, ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్, ఈ టాయిలెట్స్ బ్లాక్స్, క్యూ లైన్స్, ఈ టైప్ ఆఫ్ సివిల్ వర్క్స్ కూడా ఉంటాయండి. దేవాదాయ శాఖలోకి వచ్చేటప్పటికి స్థపతులు అని ఉంటారండి. వీళ్ళు కంప్లీట్గా ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రాన్ని బేస్ చేసుకుని ఆ దేవాలయంకి ఏ శాస్త్ర ప్రకారం ఎలా నిర్మాణం చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళు నిర్ధారిస్తారండి. వాళ్ళు తయారు చేసిన ప్లాన్లుని బట్టి ఇంజనీరింగ్ సైడ్ మేము అంచనాలు తయారు చేసి ఎగ్జిక్యూషన్ మేము చేస్తామండి. సూపర్విజన్ వాళ్ళు కూడా యాజ్ పర్ ఆగమ శాస్త్ర జరుగుతుందా జరగట్లేదా అన్నది స్థపతులు కూడా చూస్తారండి. దేవాదాయ శాఖలో స్థపతులది కూడా కీ రోలే అండి.
1: మీరు పనిచేసేటప్పుడు సార్ ఇంజనీర్గా మీకు ఎదురైన ప్రధాన సవాళ్ళు ఏముండేవి, అంటే మీకు ఎదురైన కష్టాలు కానీ ఈ పురాతన ఆలయాలని పునరుద్ధరించేటప్పుడు, వాటి సంరక్షణ బాధ్యతలు చూసేటప్పుడు, వాటి శిల్పకళకి హాని చేయకుండా, అంటే కత్తిమీసాము లాంటి పని అంటారు, ఒక పక్క మీరు దాన్ని చూసుకోవాలి శిల్పకళ చెడిపోకుండా, అలానే మీ నిర్మాణం కూడా మీరు కొనసాగించాలి, అప్పుడు మీరు ఎలా ఈ వీటిని పని చూసేవాళ్ళు ముందుకి?
0: తప్పకుండా అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు 2017లో శ్రీశైలంలో పనిచేసే అవకాశం, ఒక సంవత్సర కాలం శ్రీశైలంలో పనిచేసే అవకాశం వచ్చిందండి నాకు. అప్పుడు అక్కడున్న పురాతనమైన పంచమఠాలు అని ఉన్నాయండి, ఆ పంచమఠాలను రిస్టోర్ చేసే అవకాశం మాకు లభించిందండి. రిస్టరేషన్ అనేది చాలా టిపికల్ నేచర్ ఆఫ్ వర్క్ అండి. ఇప్పుడు యాజ్ ఇటీజ్గా ఉన్న స్ట్రక్చర్ని ఉన్నట్టుగా మళ్ళీ పునర్నిర్మించాలండి. దానికి గాను లేయర్ బై లేయర్ వాటికి నెంబరింగ్ వేసుకుని ఆ నెంబర్

0: ప్రకారంగా దాన్ని అన్ని చేసి డాక్యుమెంటేషన్లు చేసుకుని ఏ ఫోటోలు తీసుకుని ఎక్కడికక్కడ ఏ లెవెల్ ఇంతకుముందు ఎలా ఉండేది కన్స్ట్రక్షన్ ఏ లెవెల్లో ఏముండేవన్నీ చూసుకుని నొటేషన్స్ తీసుకుని అప్పుడు దాన్ని డిస్మాండ్లింగ్ చేసుకుని డిస్మాండ్లింగ్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకుని ఫౌండేషన్స్ అవి మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకుని సేమ్ స్టోన్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిస్టరేషన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అండి. దీనికి మెయిన్ ఏంటంటే డాక్యుమెంటేషన్ కావాలి, జాగ్రత్తగా పోవాలి. ఎక్కడైనా ఒకటి రెండు కనుక ఒక స్టోన్స్ కానీ ఏమైనా బ్రేక్ అయితే డెఫినెట్గా సేమ్ స్టోన్ సేమ్ కైండ్ ఆఫ్ స్టోన్ని మేము ప్రొక్యూర్ చేసుకుని దాన్ని అక్కడ అమర్చి చేసేవాళ్ళం అండి. ఈ టైప్ ఆఫ్ ఇది ఎండోమెంట్స్లో ఉంటుందండి, స్థపతులు మేము కలిపి కంబైన్డ్గా చేస్తూ ఉంటాం అండి.
1: సార్, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మనం ఈ ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూ మీరు పనిచేయాల్సి ఉంటుంది కదా. ఇందులో మనం మూడు విషయాలను పరిగణించుకున్నట్లయితే నిధులు సమస్య, మనకు నిధులు కావాల్సి ఉంటుంది. అందులో రెండు ఏంటంటే ప్రకృతి పరిస్థితులు, ఒక్కోసారి ప్రకృతి సహకరించకపోవడం, అలాగే భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, భక్తుల రద్దీ ఉండండి. ఈ మూడు విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఒకసారి చెప్పండి.
0: డెఫినెట్గా అండి, ఫస్ట్ ప్రకృతి అన్నారు కదండి, ప్రకృతికి వచ్చేటప్పటికి తుఫాన్లు కానీ భారీ వర్షాలు కానీ గాలివానలు కానీ వచ్చినప్పుడు మెయిన్ ఇబ్బంది కలిగేది ధ్వజస్తంభాలకు అండి. ఈ ధ్వజస్తంభాలు ఆ గాలికి దానికి తట్టుకోలేక చాలా టాల్గా ఉంటాయి కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ అయ్యేటప్పటికి దేర్ ఇస్ ఏ టెండెన్సీ దానికి కూడా ఆ గాలికి దానికి అప్పుడప్పుడు అలాంటివి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాంటి వాటికి సేమ్ ఆ ప్రమాణం ప్రకారమే మనం ఎరెక్ట్ చేయవలసి వస్తుందండి. దీనికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సహకరిస్తుందండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనుక సర్టిఫై చేస్తే ఆ దేవాలయం కొలతల ప్రకారంగా ఇన్ని అడుగుల కర్ర కావాలి దీనికి అని మనం సర్టిఫై చేస్తే దేవాదాయ శాఖ నుంచి కమిషనర్ గారు రికమెండ్ చేస్తారండి. బేసిక్గా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీక్ వుడ్ లాగ్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి తక్కువ రేట్లో, మినిమం 5,000 and 10,000 మార్కెట్ రేట్ ఎలా ఉన్నా సరే నామినల్ రేట్కే గవర్నమెంట్ టెంపుల్స్కి ఇచ్చేస్తూ ఉంటుందండి. అలాంటి ధ్వజస్తంభాలు వీలైనంత మట్టికి మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తామండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అలాంటివి జరిగితే కనుక రీఎరక్షన్కి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటామండి. ఇంకా రెండవది వచ్చేటప్పటికి ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయండి. ఉత్సవాలు అవి జరుగుతున్నప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ క్యూ లైన్స్ కానీ సప్లయింగ్ ఆఫ్ వాటర్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా కత్తిమేస్తామండి. ఇప్పుడు మీకు దుర్గ టెంపుల్ తీసుకుంటే దసరాలు, లేదా కార్తీక మాసం తీసుకుంటే శ్రీశైలం, సంథింగ్ మహాశివరాత్రి చూసుకుంటే ఆల్ శివాలయంస్, అలాగే ముక్కోటి తీసుకుంటే ఆల్ విష్ణాలయంస్, ఇలాంటి చోట మనకి హ్యూజ్ క్రౌడ్ ఆ రోజు వస్తూ ఉంటాయండి. వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా బెటర్ ఇది ప్రొవైడ్ చేయాలండి. ప్రొవైడ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా క్యూ లైన్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటరీ అండ్ వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పక్కాగా చేయవలసి వస్తుంది. ఎంత చేసినా ఒకటి అరా మనకి తప్పులు దొల్లుతూ ఉంటాయి. హవెవర్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట. వాళ్ళకి అందరికీ ఇచ్చే దా మా మీద కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మేము అన్నీ ఫాలో చేస్తూ ఉంటామండి.
1: సార్, అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది మిగతా శాఖలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అని చెప్పారు కదా, ఇందులో సెటప్ ఎలా ఉండేది? మీరు వర్క్ చేసేటప్పుడు సెటప్ ఏ విభాగాల్లో ఇంజనీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది మీరు పోలిస్తే?
0: నేను 1990 ఈ డిపార్ట్మెంట్లో చేరానండి. నేను చేరే నాటికి డిస్ట్రిక్ట్కి ఒక ఏఈ ఉండేవారండి. ఈ జోన్లో తీసుకుంటే విజయవాడలో ఒకరు ఉండేవారు, ఏలూరులో ఒకరు ఉండేవారు, రాజమండ్రిలో ఒకరు ఉండేవారు, శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం కలిపి ఒకే ఒక ఏఈ ఉండేవారండి. ఆరు జిల్లాలకు ఒక డిఈ ఉండేవారండి. స్టేట్ మొత్తానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్ ది హయ్యెస్ట్ పోస్ట్ ఉండేదండి
1: అప్పట్లో.
0: అప్పుడు తిరగడానికి కానీ వ్యాస్ట్ జ్యూడి సెక్షన్ ఉండడం వల్ల తిరగడానికి కానీ అన్నిటికీ కూడా ప్రయాణ సదుపాయాలు కూడా అప్పట్లో అంతగా లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగేదండి. ఇప్పుడైతే చాలా మెరుగుపడిందండి. ప్రతి జిల్లాకి ఒక ఏఈ వచ్చారండి, టెక్నికల్ అసిస్టెంట్లు వచ్చారు హెల్ప్ చేయడానికి, సూపర్విజన్కి, అట్ ది సేమ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారండి. ప్రతి మూడు జిల్లాలకి ఒక డిఈ వచ్చారండి. ప్రతి ఆరు జిల్లాలకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వచ్చారు, సూపరింటెండింగ్ ఇంజనీర్స్ వచ్చారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కూడా డిపార్ట్మెంట్కి వచ్చారండి.
1: దేవాదాయ శాఖలో నిధుల వ్యవస్థ ఎలా ఉంటుంది సార్ మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి?
0: ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు వచ్చేటప్పటికి మేజర్ టెంపుల్స్ ఉన్నాయంటే మీరు సపోజ్ కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, దుర్గ టెంపులు, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఈ 7 మేజర్ టెంపుల్స్కి వచ్చేటప్పటికి వాటికి ఫైనాన్షియల్గా సౌండ్ అండి. వాటికి నిధులు కొరత లేదండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకుంటారండి.

0: వాళ్ళు ఏ వర్క్స్ చేయాలి అనేది బడ్జెట్ ప్రావిజన్ పెట్టుకుంటారు. ట్రస్ట్ బోర్డ్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక డెసిషన్ తీసుకుని గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తారు. గవర్నమెంట్ ఇన్ ది సెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఈజ్ కమిషనర్ అండి. కమిషనర్ వాటిని స్క్రూటినైజ్ చేసి దాంట్లో ఏదైతే నెసరీ ఉన్నాయో వాటిని ఆమోదిస్తారండి. బేసింగ్ ఆన్ దట్ ఎగ్జిక్యూషన్లు చేస్తుంటారు. రిక్వైర్మెంట్ని బట్టి, టైం టు టైము మారే పరిస్థితులను బట్టి నిర్మాణాలకి అనుమతులు ఇస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ రిగార్డింగ్ మేజర్ టెంపుల్స్ అండి. ఇవి కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. చిన్న చిన్న టెంపుల్స్ అంటే అవి సెల్ఫ్ సస్టైన్డ్ కాదు, వాటికి డబ్బులు ఏమి ఉండవు, నిధులు తక్కువగా ఉంటాయి, మెయింటెనెన్సే కష్టంగా ఉంటాయి. ఒకవేళ అలాంటి చిన్న టెంపుల్స్ ఉండి మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉండి అవి ఏదైనా జీర్ణావస్థకు చేరుకున్నా లేకపోతే ఏదైనా అయినా సరే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కామన్ గుడ్ ఫండ్ అంటే సర్వశ్రేయో నిధి అనేది ఒకటి ఉంటుందండి. మేజర్ ఆల్ మేజర్ టెంపుల్స్ నుంచి, కొన్ని టెంపుల్స్ నుంచి ప్రతి సంవత్సరం కొంత ఫండ్ కలెక్ట్ చేస్తారండి. స్టాండర్డ్ కొంత అంటే స్టాండర్డ్ టైప్ 7% ఆర్ 9% అలా పర్సంటేజ్ కలెక్ట్ చేసి అదంతా కన్సాలిడేటెడ్ ఫండ్ కింద ఒక చోట పెడతారు. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుందండి. దానికి కామన్ గుడ్ ఫండ్కి ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ప్రతి నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి కూర్చుని వచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా స్క్రూటినైజ్ చేసుకుని దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని, వాటికి అవసరము, దీనికి డెఫినెట్గా సీజీఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నిర్ణయం తీసుకున్న వాటికి కామన్ గుడ్ ఫండ్ నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారండి. దీనికి ఏంటంటే ఒకవేళ చారిత్రక ఆధారాల్లో ఉన్న పురాణ ఇతివృత్తాలు ఉన్న టెంపుల్స్ అయినా ఉండి చాలా ఇది ఉంటే కూడా వాటికి కూడా రిజిస్ట్రేషన్కి ఎంత డబ్బులైనా ఇస్తూ ఉంటారండి.
1: శ్రీనివాస్ గారు, మనం చూసుకున్నట్లయితే ఎవరి ఉద్యోగ జీవితంలోనైనా, ఆ మాటకు వస్తే ఎవరి జీవితంలోనైనా తిరిగి చూసుకుంటే కొన్ని అనుభవాలు గుర్తుండిపోతాయి. అలాగా మీ ఉద్యోగ జీవితంలో ముఖ్యంగా మీకు మర్చిపోలేనటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే ఒకసారి మా శ్రోతలతో షేర్ చేసుకోండి సార్.
0: ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయడమే నా పూర్వజన్మ సుకృతం అండి. ఇలాంటి ఒక అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు ఫస్ట్ నేను ఆ దేవుడికి, భగవంతుడికి ధన్యవాదాలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి. ఇక నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా బాగా జ్ఞాపకం ఉండేవి ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే నేను నా టెన్యూర్లో ఒక 3 కృష్ణా పుష్కరాలు, 3 గోదావరి పుష్కరాలు చేయగలిగానండి. 91 నుంచి మొన్నటిదాకా జరిగిన లాస్ట్ పుష్కరాలు దాకా కూడా అవి 3, ఇవి 3 నిర్వహించడం జరిగిందండి. అది ఒక చాలా సవాలండి. యుద్ధ ప్రాతిపదిక మీద లక్షల కొలది వచ్చే ప్రయాణికులకి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా గాడ్స్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి షెడ్స్ కానీ దేవాలయాలకు రంగులు వేయడం కానీ క్యూలైన్స్ ఏర్పాటు చేయడం కానీ ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేనట్టుగా రాత్రనక పగలనక కష్టపడి నేను, మా స్టాఫ్, మెయిన్ బోత్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అండ్ టెక్నికల్ సైడ్ అందరూ కూడా కష్టపడి ఎంతో ఇదిగా నిర్వహిస్తూ ఉండడం వల్ల అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయండి. లాస్ట్ గోదావరి పుష్కరాలప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు అవార్డు కూడా ఇచ్చారు రాజమండ్రిలో. అలా గోదావరి పుష్కరాలు బాగా చేశారండి. అది గోదావరి, కృష్ణా పుష్కరాలు 3 చేయడం అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేనండి. ఇంకొక విషయం ఏంటంటే శ్రీశైలం అండి. ఒకే ఒక్క ఏడాది నేను శ్రీశైలంలో భగవంతుడు ఆ జ్యోతిర్లింగ క్షేత్రంలో పనిచేసే అవకాశం నాకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక కల్పించారండి. ఆ సంవత్సరంలో నేను అప్పటిదాకా లేవు, మాడావీధులు అనేవి గుడి చుట్టూ మాడావీధులు నిర్మించడం జరిగింది, స్వామివారి పుష్కరిణి పునర్నిర్మించడం జరిగింది, ఉత్తరవైపు రాజగోపురం పునర్నిర్మాణం కూడా ఇందాక నేను చెప్పిన ఫైదిలో సేమ్ పాతది ఉన్నది ఉన్నట్టుగా ఏ లెవెల్ దాకా ఉందో పునర్నిర్మించడం జరిగింది. ఇతరత్ర రోడ్లు కానీ మిగతా అన్నీ కూడా చేపట్టడం జరిగిందండి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని
1: అనుభవాలుగా చెప్తాను. అలాగే సార్, శ్రీశైలం మనం క్షేత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడ ఉత్సవాల సమయంలో విపరీతంగా భక్తులు వస్తూ ఉంటారు కదండి, అప్పుడు ఆ నిర్వహణ ఎలా ఉంటుంది? మీకు చాలా ప్రయాసంతో కూడినటువంటి ఒక పని కదా, ఎలా నిర్వహించేవాళ్ళు?
0: శ్రీశైలంలో సవాల్ ఏదైనా ఉంటే కనుక అది ఉగాది అండి. ఉగాదికి కర్ణాటక నుంచి అక్కడి నుంచి విపరీతమైన భక్తులు వస్తారండి. సుమారుగా 500-600 కిలోమీటర్లు కాలి మార్గాన్ని అడవుల్లో నడుచుకుంటూ వస్తారండి. వాళ్ళు నడిచే బస్సుల్లోనూ అక్కడ వచ్చేవాళ్ళు కాదు, అలాగా నడక మార్గాల్లోనే వచ్చి అడవుల్లో వచ్చి వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తారండి ఉగాది టైంకి దర్శనంకి. అక్కడ పాగా స్వామివారికి విమాన గోపురానికి పాగా అది కడతారండి చూడడానికి, దానికి శివరాత్రికి కడతారండి. ఉగాదికి అయితే చాలా బాగా వస్తారండి ఈ భక్తులంతా వస్తారు. వీళ్ళకి అరేంజ్మెంట్లు చేయడం అనేది చాలా ఇదైన విషయం అండి. వాళ్ళందరికీ కూడా క్యూలైన్స్ వేయడం, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం, వాటర్ సప్లై అరేంజ్ చేయడం, ఎక్కడికక్కడ టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం, పార్కింగ్ ఫెసిలిటీస్.

0: కల్పించడం, ఇవన్నీ కూడా కొంచెం.
1: సార్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీ ఒక్కరి వల్ల అయ్యే పనులు అయితే కావు కదండి,
0: కాదండి
1: శాఖలతో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది ఆ సమయంలో?
0: నో, ఏ పని కూడా సింగిల్ మ్యాన్ గా చేయలేరండి, ఎవరు చేయలేరండి, సింగిల్ మ్యాన్ గా ఎవరు చేయలేరు. విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ అండి. ఒక ఏఈ ఉన్నాయంటే పైన డిఈ ఇన్స్ట్రక్షన్స్, ఒక డిఈ ఉన్నాయంటే పైన ఈ ఇన్స్ట్రక్షన్స్, ఒక ఈ ఉన్నాయంటే పైన ఎస్ఈ ఇన్స్ట్రక్షన్స్, అలాగ ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ సబ్ స్టాఫ్, ఇంకా ఏఈ కింద సబ్ స్టాఫ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరి సహాయ సహకారాలతో వాళ్ళ వాళ్ళ గైడ్ లైన్స్తో వాళ్ళ వాళ్ళ సజెషన్స్తో కమిషనర్ లెవెల్ దగ్గర నుంచి కింద లెవెల్ దాకా అందరూ సజెషన్స్ టైం టు టైం ఇస్తూ ఉంటారండి. మనకి మనం ఎంత చేసినా కొన్ని మనకు తెలియకుండానే మర్చిపోతూ ఉంటాం. మన సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చి మనకి చెప్పినప్పుడు అవి ఓవర్కమ్ అయినవన్నీ కూడా మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని కరెక్ట్ చేసుకుని వాట్ బెస్ట్ వీ కెన్ ప్రొవైడ్ టు ది పిలిగ్రమ్స్ మనం చేయగలుగుతాం అండి.
1: అలాగే ఆ సమయంలో ఇతర శాఖలతో కూడా మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉండేదండి? పోలీస్
0: డెఫినెట్గా అండి. ఒక ఇప్పుడు సపోజ్ దుర్గ టెంపుల్ కానీ శ్రీశైలం కానీ ఏదైనా తీసుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి దసరాలు ఇక్కడ ఇక్కడ కానీ అక్కడ కానీ దసరాలు కానీ ఉగాది కానీ కార్తీక మాసం కానీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఇతర డిపార్ట్మెంట్ల నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, క్యూ లైన్స్కి వచ్చేటప్పటికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందండి. మన దగ్గర అంత సఫిషియంట్ క్యూ లైన్స్ ఉండవు కాబట్టి వీలైనంత మట్టికి మనం ఆర్గనైజ్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం ఆర్ఎండ్బి వాళ్ళు కూడా మనకి క్యూ లైన్స్ అవి సప్లై చేస్తారండి, సూపర్వైజ్ చేస్తారు, కొన్ని కొన్ని సర్టిఫై చేస్తారు. వెదర్ ది క్యూ లైన్స్ ఆర్ పెర్ఫెక్ట్ ఆర్ నాట్ అన్నది కూడా సర్టిఫికేషన్ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేస్తుంది. పబ్లిక్ హెల్త్ వాళ్ళు వచ్చేసి హెల్త్ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి మనకి ఎక్కడైనా నదిలో స్నానాలు అవి ఉంటే కనుక అక్కడ వాళ్ళు బ్యారికేడింగ్లు చేయడం కానీ అన్ని రకాలుగా వాళ్ళు చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక ఫంక్షన్ అవుతుంది తప్ప ఇండివిజువల్గా ఎవరు ఏ ఫంక్షన్ నిర్వహించలేరండి.
1: శ్రీనివాసరావు గారు, తర్వాత మీ సర్వీస్ కాలంలో మీ శాఖలో వచ్చిన మార్పులు మీరు గమనించినట్టు ఏమున్నాయండి?
0: శాఖలో వచ్చిన మార్పులు అంటే
1: మాన్యువల్ వ్యవస్థ నుంచి కంప్యూటరైజ్ కావడం గానీ,
0: అదే చెప్తున్నాను. మేము ఇనిషియల్ గా చెప్పినప్పుడు మీ డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు అన్ని మాన్యువల్ గా చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది, డిజైన్ బేస్డ్ వచ్చేసింది. జస్ట్ ఇన్పుట్స్ ఇస్తే మనకి అవుట్పుట్స్ వచ్చేసే సిస్టమ్ వచ్చేసిందండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవి చేత్తో రాసుకునేవాళ్ళం అండి. ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి కాబట్టి మనం దాంట్లో సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని దాంట్లో మనం జస్ట్ ప్రోగ్రెస్ రాస్తే మనకి మొత్తం రిపోర్ట్ అంతా కూడా జనరేట్ అయిపోయే సిస్టమ్ వచ్చింది, టైం టు టైం జనరేట్ అయిపోయే సిస్టమ్ వచ్చింది. అలాగే మనకి ఎన్ని రకాలుగా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసుకునే అవకాశం లభించింది. అలాగే డ్రాయింగ్స్ కూడా మాన్యువల్గా చేసుకోకుండా క్యాడ్ ద్వారా గీసుకునే అవకాశం వచ్చింది. అన్ని టెండర్ సిస్టమ్ కూడా ఆన్లైన్ టెండరింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడంతా కూడా ఇదివరకు టెండర్ షెడ్యూల్స్ అవి చేత్తో చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది. అన్ని ఆన్లైన్ సిస్టమే తప్ప మన చేత్తో చేసేది ఏముండదండి. ఇన్పుట్స్ ఆన్లైన్లో ఇచ్చేస్తే మన టెండర్ ఆల్మోస్ట్ ఎవరికి టెండర్ వచ్చిందని కూడా అదే నిర్ణయిస్తుంది తప్ప మాన్యువల్గా చేసేది ఏమి ఉండదు. అట్లా మారిపోయిందండి సిస్టమ్ అంతా.
1: క్రైటీరియా వచ్చేస్తే అదే డిసైడ్ చేస్తుంది.
0: ఎస్, అంతా ఆ సిస్టమ్ అంతా కూడా ఎవరు వేశారు, ఎంతమంది వేశారు, దాంట్లో ఆ టైం అయిపోయాక ఎవరు లోయెస్ట్ అనేది కూడా అదే డిసైడ్ చేసి ఇస్తుంది తప్ప మనం మాన్యువల్గా చేసేది ఏమి ఉండదండి.
1: సార్, అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో ముఖ్యంగా స్థపతులు కూడా చాలా కీలకం అని చెప్పారు, మీతో పాటు వర్క్ చేస్తూ ఉంటారు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది సార్? మీరు
0: డెఫినెట్గా అండి, దేవాలయ నిర్మాణాలు, దేవాలయ వాస్తు, ఆగమ శాస్త్రం, ఏ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షను ఇవన్నీ కూడా, అలాగే ఏ దేవాలయానికి ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు ఉండాలి, విమాన గోపురం మీద ఏ విగ్రహాలు ఉండాలి, రాజగోపురం మీద ఎలా ఉండాలి, రాజగోపురం ఎన్ని అంతస్తులు కట్టాలి ఆ దేవాలయానికి, విమాన గోపురం ఎంత ఎత్తులో ఉండాలి, లోపల విగ్రహం ఎంత హైట్లో ఉండాలి, ఏ స్థానంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, ఇవన్నీ కూడా స్థపతులే తయారు చేస్తారండి. అక్కడ కూడా అసిస్టెంట్ స్థపతులు, డిప్యూటీ స్థపతులు, స్థపతులు ఉంటారండి. డెఫినెట్గా వాళ్లే చేస్తారు. వాళ్ళు ఇంచుమించు చెప్పాలంటే వెన్నుముక లాంటి వాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సైడ్ స్థపతులు కూడా.
1: ఒక్కోసారి వాళ్ళు ఇచ్చే ప్లాన్ మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని అంటే క్షేత్రస్థాయిలో కొన్ని వీలు కాకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉండుంటాయి కదా, అప్పుడు ఇద్దరు కూర్చొని ఎలా డిసైడ్ చేసారు?
0: ఇద్దరు ఒకే చోట ఉంటామండి. ఇప్పుడు ఏఈ ఉన్న చోటే అసిస్టెంట్ స్థపతి ఉంటారు, డిఈ ఉన్న చోటే డిప్యూటీ స్థపతులు ఉంటారు. రెగ్యులర్ కోఆర్డినేషన్ అనేది సిఈ ఉన్న చోట, ఎస్ఈ ఉన్న చోటే స్థపతి ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ.

0: ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్లాన్ వేసినప్పుడు ఇదిగో ప్లాన్ అని వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. మనకేమైనా డౌట్లు ఉంటే మేము కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు కూడా వెళ్ళి సూపర్వైజ్ చేస్తారు. అందు గురించి ఇద్దరు స్థపతి అండ్ ఏఈ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారే సింగిల్ ఏఈతో ఏమి చేయలేవండి.
1: సార్, శ్రీనివాసరావు గారు మీరు పనిచేస్తూ మీరు ఒకప్పుడు యువ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు, మీరు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యే ముందు కూడా యువ ఇంజనీర్లు మీరు చూసే ఉంటారు, రిక్రూట్ అయ్యి కొత్తగా వచ్చే వాళ్ళని కొంతమందిని మీరు ట్రైన్ కూడా చేసి ఉండొచ్చు మీ కింద. వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వర్కింగ్ నేచర్ కానీ ఎలా ఉండేది, నేర్చుకోవాలన్న కుతూహలం కానీ, వాళ్ళ యొక్క వర్కింగ్ కల్చర్ కానీ యువ ఇంజనీర్లకి చెప్పాలనుకుంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారు ఇప్పుడు వర్క్ చేసే ఇంజనీర్లకి?
0: మా టైంలో ఏంటంటే ఆ చదువులు ఆ ఇది ఆ టెక్నాలజీ అప్పుడు ఆ రోజులు ఉండే పరిస్థితులు వేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా బాగా టెక్నికల్గా బాగా షైన్ అయిన వాళ్ళు, మంచిగా ఇదైన వాళ్ళు. మా డిపార్ట్మెంట్కి వచ్చి రిక్రూట్ అయిన వాళ్ళు ఇంచుమించు అంతా కూడా నిట్ నుంచి ఐఐటీల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వెదర్ దే ఆర్ టెంపరీ ఆర్ రెగ్యులర్, ఎవరైనా సరే వాళ్ళంతా కూడా నిట్లోనే అక్కడ చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు. షార్ప్ నేచర్, ఇట్టే చెప్తే వాళ్ళు క్యాచ్ చేసేసే ఇది ఉందండి. అందరూ కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు, అందుకని వాళ్ళు కూడా బాగా షైన్ అవుతున్నారంటే షైన్ అయ్యారు కూడా.
1: సార్, చివరిగా మీ ఉద్యోగ జీవితాన్ని ఒక మాటలో నిర్వచించాలంటే మీరు ఏం చెప్తారు? మీ ఇన్ని సంవత్సరాల దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేశారు కదా, ఒక్క మాటలో నిర్వచించాలంటే మీ ఉద్యోగ జీవితాన్ని ఏమని చెప్తారు?
0: నా 34 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని తిరిగి చూసుకుంటే ఇట్స్ ఏ వెరీ గ్రేట్ వన్ అండి. ఇది భగవంతుడు నాకు ప్రసాదించిన ఒక అనుగ్రహం కిందే భావిస్తానండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేనండి. నేను అది ఒక ఉద్యోగంలా కాకుండా ఒక సేవగా భావిస్తున్నానండి. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంలాగా భావిస్తున్నానండి.
1: సుసర్ల శ్రీనివాసరావు గారు ధన్యవాదాలండి. ఒక మాట చెప్పాలంటే ఎవరైనా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం పుణ్యక్షేత్రాలు దర్శించాలనుకుంటారు, మీరు ఆయా పుణ్యక్షేత్రాల్లోనే మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
0: నా మొదటి మాటలోనే చెప్పానండి, ఇది ఒక వరం, అదృష్టం అండి. ఈ దేవాదాయ శాఖలో పనిచేయడం వల్ల ఎవరు చూడనన్ని పుణ్యక్షేత్రాలు మన రాష్ట్రంలో ప్రతి చోటకి వెళ్ళే అవకాశం మాకు భగవంతుడు మాకు ఇచ్చిన వరం అండి ఇది.
1: ధన్యవాదాలండి శ్రీనివాస్.
0: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవనలహరి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల గానం.

జీవనలహరి కార్యక్రమంలో చిత్రగీతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు భరత్ అనే నేను ఈ చిత్రం నుంచి ఆండ్రియా పాడారు. రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్ట్రానికి 2 ఆడపుల్లు ఇచ్చే అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుల్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు

0: పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశ పాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయశర్మ మాట్లాడుతూ, సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ది, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగ్చే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపీడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని హెచరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: రైతు హ్యాపీగా యాక్వా కల్చర్ చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను యాక్వా వ్యవసాయం చేయని చెప్తే మిగతా రంగాలకు అంత పని ఉండదు. అందుకే మనం రైతులు దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్షా సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ, డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, రాజుల పాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్దికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని

తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రెయిన్ల పూడికతీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్ శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రస్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశు సంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి

0: ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: వడితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం వినండి.
2: మహిళలు తమ జీవితకాలంలో తరచుగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత లేదా అనీమియా. ఇటువంటి అనీమియా వ్యాధికి గల కారణాలు, చికిత్స, నివారణ గురించి వివరించడానికి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్తే అమ్మ.
2: డాక్టర్ గారు, అసలు ఒక మనిషికి రక్తహీనత వచ్చిందని మనం ఎప్పుడు అంటాం?
3: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ బట్టి అయితే ఎనీమియా అని అనాలంటే పర్సంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ షుడ్ బి లెస్ దాన్ 11.5 గ్రామ్ పర్సెంట్ అప్పుడు అంటాం. ఇంకా కొన్ని లక్షణాలు అవి మనం చూసుకుంటే గనక పేషెంట్కి విపరీతంగా అలసిపోవటం, చిన్న పనికి కూడా అలసిపోతూ ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, కాసేపు ఏదైనా పని చేస్తే ఎమ్మటే కూర్చోవాలని అనిపించటం, పాలిపోయి ఉంటాయి, కాళ్ళు వాస్తాయి, ఇట్లాంటి లక్షణాలు. ఇంకా సివియర్ అవుతాయి కనుక హార్ట్ ఫెయిల్యూర్లోకి కూడా వెళ్తారు.
2: మన ఇంట్లో గృహిణులు కానీ బాలికలు కానీ తమకు అనీమియా ఉందేమో అని అనుమానించడం ఎప్పుడు మొదలు పెట్టాలి?
3: ఎట్లాగంటే పని చేయలేకపోవటం, అనుకున్న పని, నిద్రపోవాలనిపించటం, మాట మాటికి విపరీతమైన నీరసం ఉంటా ఉంటుంది, కాళ్ళు వాసినా గానీ గబాలన దూరం నడవాలి, నడవలేకపోతుంటే గనక చూపించుకోవాల్సి వస్తుంది.
2: మరి ఈ అనీమియా వ్యాధికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
3: చాలా కారణాలు ఉన్నాయమ్మా ఎనీమియా వ్యాధికి. ముందుగా మనం తీసుకుంటే ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అనేది ఒకటి ఉంది, అది మోస్ట్ కామన్. యాక్చువల్గా దానికి ఏంటంటే రకరకాల కారణాలు. ఒకటి రక్తహీనత డైటరీ డిఫిషియన్సీ వలన వచ్చేది. తర్వాత దీనికి యాడ్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా ఋతుపరమైన సమస్యలు, అంటే నెలసరి వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయినా కానీ, లేదంటే మోషన్లో బ్లడ్ పడుతున్నా కానీ, కడుపులో నులిపురుగులున్నా, ఇవన్నీ కూడా కారణాలే రక్తహీనతకి.
2: డాక్టర్ గారు, ఈ రక్తహీనత వల్ల శరీరానికి ఎటువంటి నష్టం కలుగుతుంది? ఇప్పుడు యుక్త వయసు బాలికల్ని తీసుకుంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
3: యుక్త వయసు బాలికల్లో వాళ్ళకి గ్రోత్ ఉండకపోవచ్చు. అడాలసెంట్స్లో పెరగాల్సినంత హైట్ పెరగకపోవటం, తర్వాత క్లాస్లో మిగతా పిల్లలతో పాటు చదువులో వెనకబడటం, కాన్సన్ట్రేషన్ డెఫిసిట్ ఉంటుంది వాళ్ళకి, అలసిపోతూ ఉంటారు, చెప్పాను కదా పాలిపోయినట్టుండి, కాళ్ళు అవి వాయటం, అవి జరిగితే యుక్త వయసు పిల్లలకి ఈ లక్షణాలు ఉన్నట్లు లెక్క. ఒకవేళ గనక ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ఈ సింప్టమ్సే ఉంటాయి. దాంతోపాటు కాళ్ళకి నీరు రావటం మొదలవుతుంది, బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఇంకా కొంచెం ఎక్కువ ఎనీమిక్ అయితే గనక వీళ్లలో బీపీ కూడా ఉంటుంది, బేబీ గ్రోత్ కూడా తగ్గుతుంది, కాన్పప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ముందు అసలు నెలలు ఎండకుండా కాన్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటే, కాన్పోయిన తర్వాత రక్తస్రావం కూడా అధికంగా జరుగుతుంది ఈ స్త్రీలలో. మనం మామూలు స్త్రీలలో తీసుకుంటే కనుక ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి, ప్లస్ వాళ్లలో ఏంటంటే మనకి ఋతుపరమైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఎనీమిక్ లేడీస్లో. అంటే బోత్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూట్, ఎనీమియా వలన కొంచెం ఆ రెసిస్టెన్స్ అది తగ్గి యూట్రస్ నుంచి బ్లీడింగ్ అది ఎక్కువ అవటం, ప్లస్ మెయిన్ కాజ్ అసలు రక్తహీనతకే వాళ్లలో ఏదైనా ఋతుపరమైన సమస్యలు, అధిక రక్తస్రావం అవుతుంటే కూడా ఎనీమియా వస్తుంది.
2: డాక్టర్ గారు, ఇలా గర్భవతులలో అనీమియా కనుకుంటే దానివల్ల పుట్టబోయే బిడ్డపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
3: చాలా చెడు ప్రభావం ఉంటుంది. ముందు అసలు బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, తర్వాత పుట్టిన బిడ్డ కూడా రక్తహీనతతో పుట్టే అవకాశం ఉంటుంది, నెలలు నిండకుండా కాన్పోయే అవకాశాలు ఎక్కువ.
2: డాక్టర్ గారు, మనం సహజంగా వింటూ ఉంటాం ప్రెగ్నెన్సీ అనగానే ఎవరికైనా రక్తహీనత అనేది ఉంటుందని, దీనికి కారణాలేంటి? మరి డాక్టర్లు దీనికి ఏం సూచిస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్కి?
3: ప్రెగ్నెంట్ లేడీస్కి రక్తహీనత ఉంటుంది అంటే అది వాళ్ళ ముందు ప్రీ ప్రెగ్నెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, ఆల్రెడీ గర్భిణీ అవ్వక ముందు గనక ఎనీమిక్ అయితే దే విల్ కంటిన్యూ టు బీ లైక్ దాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో, అన్లెస్ దే టేక్ యాడిక్వేట్ డైట్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. వీళ్లలో మనం కొంచెం అడిషనల్ గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డైటరీ అడ్వైస్ మెయిన్ గా ఇవ్వాలి. వీళ్ళేంటంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, బీన్స్, తర్వాత మాంసాహారాలు అయితే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవాలి, లివరు అట్లాంటి వాటిల్లో కూడా ఉంటుంది, తర్వాత నల్ల బెల్లంతో చేసిన ఈ ఎరిసినపప్పు ఉండలు అవి, ఆ డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటూ రాగిజావ లాంటివి తీసుకోవాలి, బెల్లం వేసిన రాగిజావ, ఏది పచ్చగా ఉన్నా అందులో అయాన్ ఉంటుందని మనం వాళ్ళకి రఫ్గా చెప్పాలి. పాలు, కోడిగుడ్లు అలా ఆహారంగా తీసుకోవాలి, ప్లస్ అయాన్ సప్లిమెంట్స్ కూడా తప్పు.

0: తప్పనిసరిగా తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 100 మిల్లీగ్రామ్ పర్ డే ఆఫ్ సప్లిమెంటల్ అయాన్ తీసుకోవాలి, ప్లస్ 500 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఫర్ ఎట్లీస్ట్ 100 డేస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అదే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ అయితే కనుక ఎనీమియా గనక లెస్ దాన్ 40% ప్రివలెన్స్ లో ఉంటే 60 మిల్లీగ్రామ్ ఆఫ్ ఎలిమెంటల్ అయాన్ డైలీ ఫర్ 6 మంత్స్. అదే మోర్ దాన్ 40% ఎనీమియా ప్రివలెంట్ ఏరియాస్ లో ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా 3 మంత్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: మరి డాక్టర్ గారు చెప్పినట్టు వనితలందరూ కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు 100 రోజుల పాటు తీసుకోవాలి గర్భిణీలుగా ఉన్నప్పుడు, అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా
0: తీసుకోవాలి. మన పాపులేషన్ లో ఏంటంటే రక్తహీనత ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మేమైతే ఫస్ట్ 3 మంత్స్ వామిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఐరన్ ప్రిపరేషన్ టాలరేట్ చేయలేకపోవచ్చు. 4th మంత్ నుంచి కూడా గైనకాలజిస్ట్ ఆబ్స్టీషియన్స్ అందరూ ఐరన్ సప్లిమెంట్ చేస్తాం, తప్పనిసరిగా తీసుకోవాలి.
1: చాలా మంది పిల్లల్ని కనడం మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, మరి వాళ్ళలో ఏమన్నా అనీమియా?
0: అవునండి, వాళ్లలో ఎక్కువ ఉంటది. ప్రతి కాన్పు కూడా స్త్రీకి రిస్క్ కాబట్టి రక్తహీనత అలా పెరుగుకుంటూ పోతుంది. వీళ్లలో కాన్పు కాన్పుకి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేకపోయినా, తర్వాత ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి ఈ పాలిచ్చే తల్లుల్లో ఎనీమియా ఉండడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది?
0: పాలిచ్చే తల్లుల్లో ఎనీమియా ఉండటం వల్ల వాళ్ళు అసలు ముందు ఆ ప్రెగ్నెన్సీ ప్లస్ డెలివరీ స్టేట్ నుంచి తొందరగా కోలుకోరు, తర్వాత గర్భసంచి కూడా తొందరగా ముడుచుకోదు, సబ్ ఇన్వల్యూషన్ అంటాం. దీనివల్ల కూడా కొంచెం ఎక్కువ రోజులు మళ్ళా రక్తం పోవటం వలన వీళ్ళకి మళ్ళీ ఎనీమియాలోకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత బేబీకి పాలలో అయాన్ క్వాలిటీ కూడా తగ్గుతుంది, బేబీకి ఫీడ్ ఇవ్వలేకపోవటం, తర్వాత విపరీతంగా అలసిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
1: గ్రామీణ స్త్రీలలో అనీమియా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: గ్రామీణ స్త్రీలలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి అవగాహన ఉండదు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, అండ్ తొందరగా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకోవటం అది చేయరు. ఇంటి దగ్గరే ఏదో పెద్దవాళ్ళు పెట్టిన ఆహారం అది తీసుకుంటూ ఉంటారు. ఆ పెద్దవాళ్ళు వాళ్ళకి సరైన అవగాహనతో ఆహారం పెడితే ఓకే బాగానే ఉంటుంది, లేదంటే కనుక వాళ్లే ఉంటే దట్ ఎనీమియా విల్ కంటిన్యూ త్రూ జనరేషన్స్. ఇప్పుడు అమ్మమ్మ ఎనిమిక్ అయితే డాటర్ ఎనిమిక్, అండ్ ద సేమ్ థింగ్ కమ్స్ టు ద గ్రాండ్ డాటర్ ఆల్సో, అట్లా ఉంటుంది. సో ఏంటంటే వీళ్లలో మనం పలానా పలానా ఆహారం తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే గర్ల్స్ కి ప్రీ మ్యారిటల్ స్టేజ్ నుంచి కూడా మనం రక్తహీనత లేకుండా మన ఇళ్లలో పిల్లల్ని పెంచడం ముఖ్యం. ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి దీని గురించి అవగాహన కలిగించాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అయన్ ఉంటుంది ఇందులో, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనలో హీమోగ్లోబిన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి, బ్లడ్ సరిపడా ఉంటుంది అనే దాని గురించి. ఫుడ్ ఫ్యాడిజం అంటాం మనం, ఏది పడితే అది కొంచెం వేయించిన ఫుడ్ స్టఫ్ అది తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా. జంక్ ఫుడ్ మన గ్రామీణుల్లో ఉండదు కానీ వాళ్ళల్లో సరైన అవగాహన ఉండదు. ఇప్పుడు అన్నం ఎక్కువ తింటాం, కొంచెం కూర వేసుకోవటం, అట్లా కాకుండా ఈ ఆకుకూర ఉందనుకోండి, ఆకుకూర ఇంత వేసుకోవాలి, అన్నం తక్కువ, ఆకుకూరలో ఏమేమి ఉంటాయి అయాన్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు పప్పు కూడా తీసుకోవాలి. పప్పు ఇస్ ప్రోటీన్. సో ఏంటంటే ఒక్క అయాన్ రిచ్ ఫుడ్డే కాదు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా వీళ్ళకి వెళ్ళాలి. అట్లాగే ఏర్సిన పప్పు ఉండలు తీసుకోండి, ఏర్సిన పప్పు అనేది అది ప్రోటీన్, మళ్ళీ అదే బెల్లంతో చేస్తే బెల్లంలో అయాన్ ఉంటుంది, సో ఇట్ ఈస్ ఎ గుడ్ సప్లిమెంట్. అట్లా ఫుడ్ సప్లిమెంట్స్, ఎగ్ తినాలి, హోల్ ఎగ్ అట్లీస్ట్ 4 times per week. యాక్చువల్గా మన గవర్నమెంట్ సిస్టర్స్ వాళ్ళు వెళ్ళి ANMs వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మరీ ఇస్తున్నారు ఎగ్స్, వాళ్ళకి డైట్ చార్ట్స్ అవి ఇస్తున్నారు. సో ఆకుకూరలు కాయగూరలు వేరేగా, తర్వాత మటను చికెన్ తిన్నప్పుడు చికెన్కి ఎక్కువ మొగ్గు చూపుతారు ఎందుకంటే టేస్టింగ్, బట్ ఎక్కువ అయాన్ కంటెంట్ ఉండేది లివర్లో. అండ్ ఫిష్ కూడా మంచిది, ఫిష్ ఆల్సో యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది అండ్ హై ప్రోటీన్ కంటెంట్. మామూలుగా గ్రామీణ ఏరియాస్లో దొరికేది మినపసున్ని చాలా, అందులో హై ప్రోటీన్ కంటెంట్ ఉంది, అందులో కనుక మనం బెల్లం ఇంకా అయాన్ సప్లిమెంట్స్ అవి కలిపితే కనుక చక్కగా అది ఒక పౌష్టిక ఆహారం అవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్లలో మనం అవగాహన కల్పించి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు కొంచెం ఆరు బయట వెళ్ళటం తగ్గింది, మల విసర్జన తగ్గింది, కానీ అంతకుముందు వాళ్ళు చాలాసార్లు ఆరు బయటే కదా మల విసర్జన, ఆ టైంలో ఏమవుతుందంటే ఎవరికైనా కడుపులో కనుక పురుగులు ఉంటాయి కనుక అవి అక్కడ ఉంటే వీళ్ళు చెప్పులు లేకుండా వెళ్తారు, సో వీళ్ళకి కూర్చుకుని అలా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది, అదొక ఫ్యాక్టర్ కూడా. వామ్ ఇన్ఫెస్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువే గ్రామీణుల్లో, దాని గురించి వాళ్ళకు కొన్ని మందులు ఉన్నాయి, అది జస్ట్ ఒక 1 in 3 months to 6 months ఇస్తే చాలు, జస్ట్ 1 tablet హోల్ ఫ్యామిలీ కనుక వేసుకుంటే కనుక ఆ వామ్ ఇన్ఫెస్టేషన్ ఇన్సిడెంట్స్ తగ్గుతుంది.
1: డాక్టర్ గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలు వివాహం ముందు దశ నుంచి కూడా అనీమియా లేకుండా చూసుకోవాలి, అలాగే సరైన ఆహారం, శాకాహారులైతే ఆకుకూరలు కానివ్వండి, మాంసాహారులైతే కాలేయం, చేప, గుడ్డు ఇటువంటివి తీసుకుంటూ ఉండాలి.

0: మరి కడుపులో నులి పురుగులు లేకుండా తరచుగా డివార్మింగ్ అనేది పాటిస్తూ ఉండాలి. డాక్టర్ గారు, మరి మీ దగ్గర అనీమియాతో వచ్చే వాళ్ళకి చికిత్స ఎలా ఉంటుంది?
1: అనీమియాతో వచ్చే వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాము. యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మనకి టైం ఉంటే గనక జస్ట్ 10 grams 9 grams అలా ఉంటే టాబ్లెట్స్ తోటి సరిపోతుంది. అదే వీళ్ళు డెలివరీకి దగ్గరగా ఉంటే కనుక, సపోజ్ 8 month 9 month లో 9 grams అలా ఉన్నారనుకోండి, మేము ఐవీ ఐరన్ కూడా ఇస్తున్నాం. అది చాలా సింపుల్ ప్రొసీజర్, 20 minutes.
0: సెలైన్ ద్వారా
1: చేయొచ్చు, డైరెక్ట్ ఇంజెక్షన్ కూడా స్లోగా చేసుకోవచ్చు. ఒక 20 minutes లో అయ్యే ప్రొసీజరే అదీను, ప్లస్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా చెప్తాం. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి 3rd month దాటిన తర్వాత 4th month నుంచి ఇస్తూ ఉంటాం ఐరన్ సప్లిమెంట్స్. యూజువల్ గా ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్లలో రక్తహీనత అనేది చూడం, కొద్దిగా ఏదన్నా ఉన్నా ఫస్ట్ నుంచి కరెక్ట్ చేసుకుంటా వస్తాం. ప్లస్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ కాల్షియం కూడా ఇస్తాం ప్రెగ్నెంట్ లేడీస్ లో. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఐరన్ డెఫిషియన్సీ, బట్ వై డూ సప్లిమెంట్ కాల్షియం.
0: డాక్టర్ గారు, ఇప్పుడు అనీమియా ఉండడం వల్ల దానికి అనుబంధంగా ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా?
1: ప్రెగ్నెంట్ లేడీస్ లో యాజ్ ఐ టోల్డ్ యూ బీపీ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత

0: గా వచ్చే వాళ్లలో రక్తహీనత అనేది చూడం. కొద్దిగా ఏదన్నా ఉన్నా ఫస్ట్ నుంచి కరెక్ట్ చేసుకుంటా వస్తాం. ప్లస్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ కాల్షియం కూడా ఇస్తాం ప్రెగ్నెంట్ లేడీస్ లో. అంటే ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఐరన్ డెఫిషియన్సీ, బట్ వై డూ సప్లిమెంట్ కాల్షియం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అనీమియా ఉండడం వల్ల దానికి అనుబంధంగా ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా?
0: ప్రెగ్నెంట్ లేడీస్ లో యాజ్ ఐ టోల్డ్ యూ బీపీ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రీటర్మ్ లేబర్లోకి తొందరగా వెళ్తారు ఈ స్త్రీలు. డెలివరీ కూడా కొంచెం కష్టతరమైన కానిపోతుంది. డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. నాన్ ప్రెగ్నెంట్ అడాల్సెంట్స్ లో చూసుకుంటే కనుక వీళ్ళకి గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మిగతా పిల్లలతోటి సమానంగా స్కూల్లో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, ఆటలు ఆడలేకపోవచ్చు. అండ్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ చూసుకుంటే కనుక వీళ్ళు కొంచెం తొందరగా వ్యాధులు బారిన పడటం, అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్.
1: అనీమియా వల్ల ప్రాణాపాయం అనేది ఎలా ఉంటుంది డాక్టర్?
0: ఎనీమియా వలన ప్రాణాపాయం అనేది ఎనీమియా వలనే అని అనకూడదు. ద కాంప్లికేషన్స్ దట్ ఆర్ అకరింగ్ డ్యూ టు ఎనీమియా అనాలి. యాజ్ ఐ టోల్డ్ యూ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది కదా. బట్ యూజువల్లీ ఏంటంటే మనం ఆ స్థితికి వెళ్లకుండానే చాలా వరకు డిటెక్ట్ చేసి ఎప్పుడో గానీ చూడడం ఎనీమియా వలన ప్రాణాపాయం అనేది.
1: డాక్టర్ గారు, అసలు ఎనీమియా రాకుండా నివారించాలంటే ఏం చేయాలి?
0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ఎడ్యుకేట్ ద మదర్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే గృహిణి ఈ ఎనీమియా ఇలా వస్తుంది, నాకు రావచ్చు, పిల్లలకు రావచ్చు, తర్వాత ఎనీమియా అనేది ఒకటి ఉంది అని తనకి అవగాహన కల్పించి ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పిల్ల రజస్వలైనాక, తర్వాత ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలి, ఇంట్లో ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ తీసుకుంటారు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తో పాటు మనం ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్న అబ్జార్బ్ అవ్వవు. సో అట్లా కొంచెం అవగాహన కల్పించి ఏ టైప్ ఆహారం వండాలనేది మనం చెప్పాలి. నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎనీమియా ఉందా లేదా అని చూపించుకోవాలి. ఈ ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా కాదండి, వేరే రకాల ఎనీమియాస్ కూడా ఉంటాయి. అవి హిమోగ్లోబినోపతీస్, సికిల్ సెల్ ఎనీమియా ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని ఏంటంటే అవి జన్యుపరంగా వస్తాయి. అవి ఫ్యామిలీలో ఉంటే కనుక కొంచెం చికిత్స ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ అది తీసుకోవాలి. దానికి అసలు వేరే కారణాలు ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. నౌ వీఆర్ టాకింగ్ మోస్ట్లీ అబౌట్ ఐరన్ డిఫిషియన్సీ అని.
1: మరి డాక్టర్ గారి సలహాని పాటించి మన శ్రోతలందరూ కూడా ఈ అనీమియా అనేది తమ కుటుంబంలోని స్త్రీలలో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మన శ్రోతలకి ఇన్ని విలువైన విషయాలను వివరించారు డాక్టర్ శ్రీదేవి గారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాం.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే దీని గురించిన విశేషాలు వింటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువైనటువంటి వాతావరణ కాలుష్యం, జీవనశైలిలో వచ్చిన మార్పులు, అలాగే ఆహారంలో మార్పుల వల్ల అనేక సమస్యలు, వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎముకల బలహీనత ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నా కూడా ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనంగా మారడం వంటివి పెను సమస్యలకు దారితీస్తోంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయం చేసే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఎముకలలో అరుగుదల. దీనివల్ల కీళ్లనొప్పులు ఎక్కువగా రావడం కూడా గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా మన జీవన శైలి వల్ల ఎముకలు బలహీనంగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎంతో అవసరం. అయితే కొంతమంది తమ సమయాన్ని ఎక్కువగా ఇంట్లోనే గడపడం వల్ల శరీరానికి కావలసినటువంటి సూర్యరశ్మిని తీసుకోకపోవడం, ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకోలేదేమో అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభించదు. శరీరానికి కావలసిన విటమిన్ డి కనుక అందకపోయినట్లయితే ఎముకల ఎదుగుదలకు తోడ్పడే కాల్షియం లభించదు. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 20 నిమిషాల పాటు సూర్యకాంతిని తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూడా విటమిన్ డి లభించే వాటిని తీసుకోవడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది టీవీలు చూస్తూ లేకపోతే కంప్యూటర్ల ముందు పనిలో కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రోజు 30 నిమిషాల వ్యాయామం చేయాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఉప్పులో ఉన్న సోడియం శరీరానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా కాకుండా మితంగా మాత్రమే ఉప్పును తీసుకోవాలి. ఇక కూల్ డ్రింక్స్, నిల్వ చేసిన పానీయాలు తీసుకున్నా కూడా అవి ఎముకలకు హాని చేస్తాయి. ఎక్కువగా వీటిని కనుక తీసుకున్నట్లయితే ఎముకలు బలహీనపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎముక

0: ముక్కలు పుటుక్కున విరిగిపోతాయి. ఇక మరొకటి, ఎముకలలో సాంద్రత గుజ్జు తగ్గిపోయి గుల్లగుల్లగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, లేదా ఎముకలు గుల్లబారడం అంటారు. ఇటీవలి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఇది వచ్చేది. వారిలో వచ్చే మెనోపాస్ కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతాయి. మరి ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనేది ఎముకల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు తగినంత కాల్షియం అందకపోయినట్లయితే ఎముకల ఉత్పత్తి, ఎముకల కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా లభించే పాల ఉత్పత్తులతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల పోషకాలు కలిగిన తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు. క్యాబేజీ, బ్రోకోలీ, బచ్చలి, పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వులు. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువనే చెప్పాలి. నువ్వులు ఎముకలు దృఢంగా ఉండటానికి మంచి ఆహారం అని చెప్పాలి. కాబట్టి నువ్వులను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నువ్వులతో పాటు బెల్లం. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, నువ్వులుండలు చేసుకుని రోజూ ఒకటి తిన్నట్లయితే శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది, ఎముకలు దృఢత్వం తగ్గకుండా కాపాడుతుంది. ఇక వీటితో పాటు ఎముక ఉత్పత్తికి, దృఢత్వానికి విటమిన్ సి, విటమిన్ కే, ఫాస్ఫరస్, మెగ్నీషియం పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాలు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో కాల్షియం గణనీయంగా తగ్గిపోతుంది. ఒక రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి చూసుకుని ఉప్పుని అదనంగా తీసుకోకపోవడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే వయసు పెరిగిన కొద్దీ ఎముకలు బలంగా ఉండేలా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు టీన్ టైం. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట అన్వర్ చిత్రం నుంచి.

టేన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను కిషోర్ కుమార్ పాడిన పాట కర్జ్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ గానం చేశారు, ఖామోషి. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం నుంచి.

0: किया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సోను నిగమ్, శ్రేయ ఘోషల్ గానం చేసిన పాట మైహూనా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఆల్కాయాగ్నిక్ హరిహరన్ గానం చేశారు ఖామోషి చిత్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ ఈ కార్యక్రమంలో క్విజ్ ప్రశ్నలు అడగటం జరుగుతోంది. మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. 0866248812. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఇదండి మొదటి ప్రశ్న. జూన్ 30 అనగా ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? మరి మెసేజ్ చేయండి 0866248812 ఈ నంబర్కి. ఈలోగా ఒక పాట విందాము.

ఓకే అండి, అడిగిన ప్రశ్నకు సమాధానాలను మెసేజ్ చేశారు, చాలా మెసేజెస్ వచ్చినాయి. ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు యువలయ. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగాను. ప్రశ్న సమాధానాన్ని పంపించారు. సరైన సమాధానం ఎవరు అంటే, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని శ్రీ విష్ణు, కైలాష్ మనోజ్ తనోజ్, వీరు ఫస్ట్ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి మెసేజ్ చేశారు వీరు, రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువోలు లంక అవినిగడ్డ నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, తర్వాత ఎవరంటే ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రేణుక గోపరాజు కడప నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం సౌషీర్, శ్రావణ్ కుమార్, రమణమ్మ, గోవిందయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి మీరు. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, గణేష్ నెల్లూరు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. తర్వాత పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, ఇంకా మీరు ఎవరంటే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఉప్పలూరు గ్రామం నుంచి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, తర్వాత శంకర్ గారు పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు, మీది ఫెస్టివల్ కాదండి నేను అడిగింది, మీది రాంగ్ ఆన్సర్, ఏ దినోత్సవం అని అడిగాను. ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఈ రోజున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగానండి ప్రశ్న, ఓకేనా. తర్వాత భానుప్రకాష్ వావిళ్ళ నుంచి పంపించారు, ఇంకా టైలర్ సీను గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి, ఓకే. తర్వాత మహేంద్ర గారు తెనాల నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని, ఓకే అండి. తర్వాత ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దయద, త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్

పంపించారు? మీరు ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకేనా? తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత పాపిన్నపాలెం సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతి కుమార్ అశోక్, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సమీనా నెల్లూరు నుంచి, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరు అంటే వి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుండి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత ఇంకా మీరు రమేష్ దొంతి గారు, మీరు ఆన్సర్ లేదు మీది మెసేజ్, ఓకే. తర్వాత పంపించారు సమాధానం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పంపించారు ఎవరంటే రాంగ్ ఆన్సర్ అండి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవరంటే జయబాలన్ తమిళనాడు నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్. తర్వాత రఘుభీర్ సింగ్ సుగుణభాయి రాధామున్నా ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గురజాల వేణుబాబు కైకలూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనుష ఆద్యశ్రీ శ్రీగాయత్రి ఇంకా రమా మనోహర్ తెనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు కమల యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి పంపించారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ ఇంకా సతిరెడ్డి అనపర్తి నుంచి పంపించారు. ఇంకా తర్వాత మార్కపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా, ఓకే అండి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, మీరు ఎక్కడి నుంచి అనంతపురం సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఆ తర్వాత సరైన సమాధానం పంపించారు ఎవరు దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత యాడికి నుంచి రంగం వెంకటస్వామి వీరు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ని పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత మద్దుల శ్రీనివాసబాబు గుండుగోలను కొనకల రమేష్ రామోజీ సత్యనారాయణ, రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, కుంచివాణిపేట నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకే. తర్వాత ఎవరు భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు అంటే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు నరేంద్రారెడ్డి, తర్వాత మసాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు గారు, తుమలచేల గోపీనాథ్ డోకుపర్తి సుప్రద ప్రసాద్ బండారి శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్.

ఓకే. తర్వాత ఎవరంటే కోట హారిక, ఇంకా మను రాజు వాళ్ళు రాజమహేంద్రవరం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి ప్రవీణ, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత అనురాధ గారు అనంతపురం నుంచి క్వశ్చన్ అంటున్నారా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఇదండి ప్రశ్న, ఓకేనా. తర్వాత పంపించారు దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పాండు, వీరు నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, మీరు మళ్ళా రాంగ్ ఆన్సర్ పంపించారండి, రాంగ్ ఆల్రెడీ పంపించారు, రైట్ ఆన్సర్ అని చెప్పాను మీకు. ఓకే, తర్వాత శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మీరు ఆన్సర్ పంపించారు కదా, ఓకే. తర్వాత గట్ల వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. మీది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి నుంచి పంపించారు. ఇంకా ఆ తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ అండి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఒక మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ఎవరు అంటే లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీత్గా సిరి, గాహన, స్నిగ్ధ. ఓకే అండి, మరి మొదటి ప్రశ్నకు సంబంధించి అన్ని మెసేజెస్ మీకు చదివి వినిపించాను. మరైతే ఈ రోజున జూన్ 30 అనగా ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అంటే హూల్ దివస్, అంటే సంతాల్ తిరుగుబాటు దినోత్సవం అన్నమాట. మరి ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు అనంటే, ఎందుకు అనంటే 1855 బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి అతిపెద్ద గిరిజన ఉద్యమాల్లో ఇదొకటనమాట. తిరుగుబాటుకి కారణం ఏంటంటే బ్రిటిష్ అధికారుల వేధింపులు, స్థానిక జమీందారులు మరియు వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది. ఈ చారిత్రక సంతాల్ తిరుగుబాటు జ్ఞాపకార్థం ఈరోజు నిర్వహిస్తారనమాట. ఓకేనా, మరి ఇదండి మొదటి ప్రశ్నకు సంబంధించి. ఇంకా అయిపోయింది కదా, అయిపోయిన ప్రశ్నకు ఇప్పుడు పంపిస్తున్నారు, మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏంటంటే భారతదేశంలో వస్తు సేవల పన్ను GST తెలుసు కదా, అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది? ఇదండి ప్రశ్న, భారతదేశంలో వస్తు సేవల పన్ను GST అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది? మరి పంపించండి, నంబర్ తెలుసు కదా, 0866248882 ఈ నంబర్కి. ఈలోగా మరొక పాట విందాము.

ఇవాళ కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టి అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది అని అడిగాను. మరి సమాధానం పంపించారు, సరైన సమాధానాన్ని ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి సౌమ్య, ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి, గీతికా సిరి, గహన స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుంచి అనురాధ్ గారు పంపించారు ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, ఓకే అండి. తర్వాత పేడన జోగానందరావు కాలనీ నుంచి అపల్ రాజ్ గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత భాస్కర్ని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు కారంచేడు మండలం, ఓకే కుంకలమరు.

గ్రామం తెల్లగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరు, పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత కరెక్ట్గా పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ పంపించారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించిన వారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు, ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, ప్రవీణ మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మరికొంతమంది ఎవరంటే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆశిష్ గారు, తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి, విజయ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి పంపించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు మీ మెసేజ్లో. ఓకే, ఏ తేదీ నుండి అధికారికంగా జిఎస్టి అమల్లోనికి వచ్చింది అని అడిగాను. ఓకేనా. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తానవల్లి, ఫాతిమా జవాబు. ఓకే అండి. తర్వాత మహేంద్ర తెనాలి నుంచి, కమల యేసుపాదం, హేమసుందర్ ఒంగోలు నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, తర్వాత ఎవరు పంపించారు, నాగటిపండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, ఎవరు, బ్రహ్మయ్య, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాల్యం అనంతపూర్, అనంతపూర్ నుంచి హర్నాథ్ బాబు గారు, మీరు రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు గారు, సత్యవతి, ఇరుసమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్. తర్వాత ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రమా మనోహర్ తెనాలి నుంచి, మీరందరూ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రభా చీరాల నుంచి, ఓకే, తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, గగన్ విహార్, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, ఇంకా దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి, పాపిన్నపాల్యం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్, ఇంకా గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిది, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, శంకర్.

0: డేవిడ్ పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, జయబాలన్ తమిళనాడు నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఇంకా తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారు. ఇంకా ఇంకా ఇంకా మెసేజెస్ చాలా ఉన్నాయండి, మనకైతే టైం అయిపోయింది. సరే మరి అయితే సమాధానం తెలుసుకుందాం. మరి చాలామంది పెట్టారు సమయాభావం వల్ల, మరి అందరి పేర్లు కూడా చదవలేకపోతున్నామండి. తర్వాత అయితే మరి దీనికి ఆన్సర్ తెలుసుకుందాం. భారతదేశంలో వస్తుసేవల పన్ను జిఎస్టి అధికారికంగా ఏ తేదీ నుండి అమల్లోనికి వచ్చిందని అడిగిన ప్రశ్నకు సమాధానం, సరైన సమాధానం 2017 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి వచ్చింది. ప్రతి సంవత్సరం జూలై 1 జిఎస్టి దినోత్సవంగా జరుపుకుంటారంట. ఓకేనా? మరి ఇదండి రెండో ప్రశ్న. యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇప్పుడైతే విందాం, హిందీ పాఠం విందాం. అందుకంటే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్. 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. వినండి అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: నమస్తే, ఆవో బయట. అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఉపవాచక పాట పడాయంగే. ఈరోజు ఉపవాచక పాఠం అపనే స్కూల్కో ఏక్ ఉపహార్, అంటే తన స్కూల్కి ఒక బహుమతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇస్ పాటకే లేఖక్ హే రితుభూషణ్. ఆ పాట పడో.
3: అపనే పురానే స్కూల్ మే వహ ఏక్ మేధావీ ఛాత్ర రహా థా. పిఛలే 5 వర్ష సే వహ హర్ వర్ష్ కక్షా మే సబ్సే ఆగే థా. ఉసే కహానియోం కి కితాబే పడనే కా షౌక్ థా. అతః ఉస్కి అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. ఉసే సామాన్య జ్ఞాన్ హి పుస్తకే పఢనా భీ బహుత్ పసంద్ థా. ఔర్ ఇస్సే ఉస్కా విజ్ఞాన్ ఔర్ ఇతిహాస్ కా జ్ఞాన్ భీ వికసిత్ హో గయా.
4: తన పూర్వపు స్కూలులో ఒక మేధావైన విద్యార్థి ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుండి అతడు తరగతిలో అందరికంటే ముందు ఉండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందువలన అతని ఇంగ్లీషు మరియు హిందీ చాలా బాగుండేది. అతనికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దీనివలన సైన్సు మరియు చరిత్ర ఈ విషయాల్లోనూ జ్ఞానం అతనికి వికసించింది. గణితంలో అతడు మెజీషియన్, అంటే టీచరు బోర్డుపై ఏదైనా ప్రశ్న వ్రాయడానికి ముందే దాని జవాబు చెప్పడానికి చేయి ఎత్తి తన ఉత్సాహాన్ని చూపించేవాడు. ఆగేదేకో పురాణే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్రతే ఔర్ సభీ అధ్యాపక్ బి ఉసే పసంద్ కియా కర్తే తే. వహ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. జబ్ భీ కోయీ కఠినాయి మే హోతా తో రాజు సబ్సే పెహలే ఉస్కీ మదద్ కే లియే పహుంచ్ జాతా. పాత స్కూల్లో అతనికి చాలామంది మిత్రులున్నారు. అందరు టీచర్లు అతనంటే చాలా ఇష్టపడేవారు. అతడు అందరితో ఆనందంగా కలిసేవాడు. హలో అని నవ్వుతూ పలకరించేవాడు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా అందరికంటే ముందుగా రాజు వారికి సహాయం చేయడానికి వచ్చేవాడు. ఉస్కే పురాణే స్కూల్ మే కభీ కిసీనే ఉస్కీ కమ్జోరికి ఓర్ భీ ధ్యాన్ నహీ దియా. ఉస్కీ టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్తి. ఉస్కే ఘుట్నో మే శక్తి నహీ తి ఔర్ అధిక్ సమయ తక్ వే ఉస్కే శరీర్ కా భార్ బర్దాస్త్ నహీ కర్ పాతీ తి. అత వహ జ్యాదా దేర్ తక్ కడా నహీ రా పాతా తా. ఇసిలియే ఉసే కేల్నేకి మనాహీతి. అతనిలో ఉన్న బలహీనతని ఎవరూ గమనించలేదు. అతని కాళ్ళు చాలా సన్నగా బలహీనంగా ఉంటాయి. ఎక్కువ సమయం తన కాళ్లపై నిలబడలేడు. అందువలన అతన్ని ఆటలాడడానికి ఎవరు ఒప్పుకునేవారు కాదు. జబ్ భీ ఉన్కే స్కూల్ మే మ్యాచ్ హోతా రాజు అపరే సాథియోంకో కేల్తే హుయే దేఖ్తా ఔర్ జోర్ జోర్ సే ఉన్కా ఉత్సాహం.

0: जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते। పాఠశాలలో ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు రాజు తన మిత్రులు ఆడుతుంటే వాళ్లను తన మాటలు కేకలతో ఉత్సాహపరిచేవాడు. మిత్రులు ఓడిపోతున్నప్పుడు రాజు మాటలు వాళ్లలో ఉత్సాహాన్ని నింపేవి. అంతేకాదు, వారికి కొత్త ఆశ మరియు స్ఫూర్తి వచ్చి వాళ్ళందరూ దాంతో ఆడేవారు. అభాగ్యపడు.
1: सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो। वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज्यादा अच्छे तो नहीं हो सकता। उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे। उसके संगी साथी अध्यापक गण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया था।
0: తర్వాత ఏమైందంటే, రాత్రంతా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడు. తన మనసులో ప్రార్థించాడు తన కొత్త స్కూల్ కూడా తన పాత స్కూల్ లాగా మంచిగా ఉండాలని. రాజుకు తెలుసు, స్వర్గంలో మరో స్కూల్ ఉన్నా అది తన పాత స్కూల్ కన్నా గొప్పగా ఉండదని. రాజు స్కూలు వదిలి వెళ్తున్న సమయంలో చాలా మిత్రులు అతన్ని చూసి ఏడ్చారు. తన మిత్రులు, ఉపాధ్యాయులు, చివరకు ప్రిన్సిపల్ కూడా తనని స్కూల్లో వదిలి వెళ్లమని తండ్రిని వేడుకున్నాడు. కానీ వాళ్ళ మాటలు ఆయన తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఒక్కగానొక్క కొడుకుని వదిలి వెళ్లడం అనేది ఎవరి ఆలోచన కూడా రాదు కదా. ఆగేపడు.
1: अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली।
0: తర్వాత రోజు రాజు తొందరగా నిద్ర లేచాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుని, డ్రెస్ నాకు చాలా బాగుంది, స్కూల్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. టిఫిన్ ఆ రోజు తినలేదు. అతను అర్థం చేసుకుని తల్లిదండ్రులు బలవంతం కూడా చేయలేదు. అతని తండ్రి తన బండిలో రాజుని స్కూల్ గేట్ దగ్గర దింపి నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. రాజు ధీరే ధీరే చల్లనే లగా, క్యూంకి వహ తేజ్ నహీ చల్ సక్తా తా, ఉస్కి మధుర ముస్కాన్ కో లోగ్ ఘూర్తే రహే और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी उड़ाया. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गए. स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. अब राजू नेम्मदिगा वेल्तुन्नाडु स्कूल्लो. कारणों अतनु स्पीडगा नडवलेडु कदा. అతని మధురమైన చిరునవ్వును కొందరు తీక్షణంగా చూస్తుంటే మరికొందరు అతని కాళ్ళ వైపు చూపిస్తూ నవ్వుతూ అతన్ని పరిహసిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ మైదానం మరియు వరండాలు అంతా చాలా కుతూహలంతో అతని వైపు చూపిస్తూ నవ్వేవాళ్లతో నిండిపోయాయి. స్కూల్ టీచర్లు కూడా అతని పక్క నుంచి వెళ్లినా అతనికి ఏమీ జరిగినట్లుగా వెళ్ళిపోతున్నారు. ఆ బాగేపడు.
1: जी अध्यापक जी, जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया। जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है। इस पर छात्रों को हंसी आई। मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी महसूस नहीं किया था।
0: మొదటి పీరియడ్ మొదలైంది. ఉపాధ్యాయుడు రాజుని క్లాసులో చివరిని కూర్చోబెట్టాడు. రాజు తన పరిచయం తెలియజేస్తూ తాను పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చానని చెప్పాడు. అది విన్న అక్కడందరూ ఒక్కసారి గొల్లుమని నవ్వారు. మధుర స్వభావం గల రాజు ఈ మాటలతోటి కోపం రాలా, అంతా సవ్యమవుతుంది, ధైర్యంగా ఉండాలి అని అతనిలో అతనుగా సముదాయించుకున్నాడు. ఆ రోజంతా అన్ని పీరియడ్లోనూ ఇదే తంత జరిగింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా తా, ఉస్నే యహ ప్రామాణిక కన్నే కా నిశ్చయ కియా తా కి గావోం కే స్కూల్ షహరోం కే బరాబర్ హీ అచ్చే హోతే హై. ఉస్ షామ్ రాజునే అపనే మాతా పితా కో కుచ్ నహీ బతాయా. ఉన్కే జిజ్ఞాసుపూర్ణ ప్రశ్నోం పర్

0: मुस्कुराकर रह गया, क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था। राजू विभिन्नमैन मट्टि अंटे పల్లెటూళ్ళు జన్మించాడు. అతడు గ్రామీణ పాఠశాలలు పట్టణ పాఠశాలలతో సమానంగా మంచిగా ఉంటాయని నిరూపించదలిచాడు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళాక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. వారు వేసిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నాడంతే. కారణం, వారికి అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. అగలా దిన్ ఉసే ఔర్ అగలా ఔర్ ఫిర్ మహీనే కా హరి దిన్ ఉస్కే లియే ఐసా హీ రహా. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. उसका कोई मित्र भी नहीं बन पाया था. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में बैठा रहता. अब तक पूरा स्कूल जान गया था कि राजू एक गंवार लड़का है और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है. तदुपरी रोजु दाने तरवा तदुपरी नेलो कूडा प्रतिरोजु इलागे उंदि. క్లాసులో చేయి ఎత్తినప్పటికీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి రాజుకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. రాజుకి ఎవరు స్నేహితులు కూడా అవ్వలేదు. ఇంటర్బెల్లో అందరూ ఆడడానికి బయటకు వెళ్తే రాజు పాపం క్లాసులోనే కూర్చుండేవాడు. దాంతో స్కూల్ అంతా రాజు పనికిమాలిన వాడుగాను తన గ్రామంలోని స్కూల్లో చాలా గర్వంగా ఉండేవాడు అని పేరు పెట్టేశారు. ఆగే తుంపడు
1: జీ అధ్యాపక్ జీ, आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. राजू यह जानता था कि एक महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसलिए उसने घर पर अधिक परिश्रम किया. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गांव का स्कूल कोई कम नहीं था.
0: చివరకు రాజు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు చేయి ఎత్తడం మానేశాడు. దీంతో టీచర్లు మరియు పిల్లలు రాజుపై దృష్టి పెట్టడం మానేశారు. ఒక నెల తరువాత తన వార్షిక పరీక్షలు ఉన్నాయని రాజుకి బాగా తెలుసు. దానికి ఇంటి దగ్గర చాలా శ్రమ చేశాడు. తన గ్రామ పాఠశాల ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలని నిర్ణయానికి వచ్చాడు. సబ్ని మాన్ లియా తాకి రాజుకు ఫెయిల్ హోనాయి హే. జైసే జైసే సమయ పాస్ ఆతా గయా సభీ లడకే పడ్నే మే వ్యస్త హోతే గయే పర్ రాజుకు किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते. राजू अब बहुत धैर्यवान हो गया था और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. राजू दो सप्ताह की छुट्टी के लिए गांव वापस गया. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. अंदरू రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. సమయం దగ్గర పడుతున్న కొలది పిల్లలందరూ చదువులతో బిజీ అయిపోయారు. కానీ రాజు చేతిలో పుస్తకాలు చూసి వారంతా నవ్వడం అతన్ని గేలి చేయడం మాత్రం మానలేదు. రాజు చాలా ధైర్యవంతుడిగా మారాడు. మనసులో నవ్వుకుంటూ తన చదువును కొనసాగించాడు. ఒక వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. రాజు 2 వారాల సెలవుపై గ్రామానికి వెళ్ళాడు. ఆ తరువాత పరీక్ష ఫలితాలు రావాలి. आगे क्या होता है तुम पढ़ो.
1: जी अध्यापक जी, परिणाम निकलने के पहले दिन राजू लौट आया और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. एक बार फिर वह कक्षा में प्रथम आया था. उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी. प्रथम आने पर इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपनी स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है.
0: परीक्षा ఫలితాలు వచ్చే ముందు రోజు రాజు తిరిగి వచ్చాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తన తండ్రితో పరీక్షా ఫలితాలు చూడడానికి వెళ్ళాడు. ఈసారి కూడా క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అతని తండ్రి చాలా ఆనందపడ్డాడు. కానీ రాజు ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తను తన స్కూలుకు ఒక అందమైన సరియైన బహుమతి ఇచ్చాడు. దానికి అతని ఆనందానికి అవధులు లేవు. అచ్చా ఆజ్ కా యహ

0: यही समाप्त होता है।
1: धन्यवाद अध्यापक जी।
0: सुभाषिष,
2: मीरिंतवर को अपने स्कूल को एक उपहार पदव तरगति की हिंदी पाठम विन्नारु। उपाध्यायुलु श्री ए रामलिंगेश्वरराव, विद्यार्थिनी काव्यश्री। ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లైవ్ విన్యాసం. మరి ఈనాటి కార్యక్రమం

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లైవ్ విన్యాసం. మరి ఈనాటి కార్యక్రమంలో శ్రీవేదం ప్రసాద్ గారి డోలువాద్యం వింటారు, మిశ్ర చాపుతాళం.

0: మీరింతవరకు లైవ్ విన్యాసం ఈ కార్యక్రమంలో శ్రీ వేదం ప్రసాద్ గారిచే డోలువాద్యం విన్నారు మిశ్రచాపుతాళంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట బాబీ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత గానం చేసిన శుద్ధాల అశోక్ తేజ గీతం.

ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: తర్వాత వినండి అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి.
1: అభ్రపథమ్మున

0: యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా రీసెంట్గా 1 డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. ఆ కాంటెస్ట్లో చాలా మంది పాల్గొన్నారు. వారిలో కొందరు వేరువేరు కేటగిరీల్లో విన్నర్స్గా కూడా నిలిచారు. మరి ఆ విన్నర్స్ లిస్ట్లో ఒకరైన కె శ్రీలలిత గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. లలిత గారు, వెల్కమ్ టు యువవాణి అండి.
1: థ్యాంక్ యూ.
0: ముందుగా కంగ్రాట్స్ అండి విన్నర్స్ లిస్ట్లో ఒకరిగా రావడం. విన్నర్స్ లిస్ట్లో మీ పేరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
1: అంటే ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ నాకన్నా చాలా మంచిగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నేను మెయిన్ కొన్ని కీ పాయింట్స్ తీసుకున్నానమాట, లైక్ ఆ టాపిక్ గురించి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయింది వచ్చిందంటే హ్యాపీగానే అనిపిస్తుంది. సో ఆ లిస్ట్లో నా పేరు కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది.
0: అయితే ఆకాశవాణిలో ఈ కాంటెస్ట్ జరుగుతుందని మీకు ఎలా తెలిసిందండి?
1: కాలేజ్లో మాకు వచ్చి మా నోటీస్లో అనౌన్స్ చేశారు ఆల్రెడీ. కాకపోతే మేము ఇంటర్న్షిప్స్లో ఉండడం వల్ల చూసుకోలేదు. మళ్ళీ మా టీచర్స్ వచ్చి మాకు అనౌన్స్ చేయడం వల్ల సో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం.
0: అయితే దీంట్లో విన్నర్ అయ్యారని తెలిసిన తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
1: యాక్చువల్లీ మా మదర్ ఇట్లా ఆకాశవాణిలో లాస్ట్ టైం వచ్చి ఇక్కడ ఆడిషన్ ఇచ్చారనమాట, అనౌన్సర్ ఇట్లా పోస్ట్ వచ్చినప్పుడు. లైక్ అప్పుడు తనకి రాలేదనమాట, బట్ నేను ఇక్కడ ఈ ఫేస్లో విన్ అయినందుకు షీఈస్ వెరీ హ్యాపీ. మా పేరెంట్స్ అందరూ, మా ఫ్యామిలీ కూడా.
0: అయితే మీరు ఆకాశవాణిని విజిట్ చేయడం ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది వాతావరణం, ఆకాశవాణి వాతావరణం అంతా ఎలా ఉంది?
1: అంటే ఫస్ట్ నాకు చాలా నచ్చింది, చాలా క్లీన్గా అనిపించింది, ప్రశాంతంగా ఉంది లోపలికి రాగానే. ఫస్ట్ ఎవరు రాకు అంటే ఎటలలో తెలియలేదు, చాలా సైలెంట్గా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంతా పీస్ఫుల్గా హాయిగా అనిపించింది.
0: ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపించింది? అంటే కొత్తగా అనిపించిందా, కంగారుగా అనిపించిందా?
1: అంటే మేము నార్మల్గా ప్రెజెంటేషన్స్ అన్నీ ఇస్తూ ఉంటాం కదా, లైక్ ఆ ఫేజ్ వేరు, లైక్ జనాల ముందు చెప్పడం మాట్లాడడం, బట్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మాట్లాడడం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ కొంచెం నర్వస్ అనిపించింది, బట్ మాట్లాడుతుంటే పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదు, ఫ్రీగా అనిపిస్తుంది.
0: అయితే మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు?
1: ఇప్పుడు నేను 3rd ఇయర్ బీఎస్సీఏఐ చదువుతున్నాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మాకు ప్లేస్మెంట్ జరుగుతాయి. సో ప్లేస్మెంట్ వస్తే మంచిగా నాకు నచ్చిన ఫేజ్లో జాబ్ చేద్దామని, లేకపోతే నాకు నచ్చినట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఒకవేళ ఇది అవ్వకపోతే అది, లేకపోతే ఐ గో విత్ ప్లేస్మెంట్స్ అంతే.
0: నిజంగా చాలా గ్రేట్ అండి, ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చి తడబడకుండా మాట్లాడడం అంటే మంచి విషయం అది.
1: థ్యాంక్ యూ.
0: మరిన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: మంచి పాటన అయితే విన్నారు కదా, చాలా బాగా చెప్పారండి. అయితే లలిత గారు, ఇవాళ జూన్ 30 వరల్డ్ సోషల్ మీడియా డే. అయితే చాలామంది అనుకుంటారు సోషల్ మీడియా వల్ల యూత్ ఎడిక్ట్ అయిపోయి బాగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అంటారు, దీని గురించి మీరేమంటారు?
1: నాట్ ఎవ్రీ యూత్, అంతా యూత్ ఏమి ఇదవ్వట్లేదు అని నా ఫీలింగ్. ఎందుకంటే దాన్ని యూజ్ చేసే విధంలో యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, వేస్ట్ గా చేసే వాళ్ళు వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ నార్మల్ గా ఇప్పుడు మేము యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్స్ చాలా చూస్తున్నాం మేము కూడా. లైక్ మేము మా ఫేజ్ లో వేస్ట్ చేసేది వేస్ట్ చేస్తున్నాం, ఇది చేసేది ఇది చేస్తున్నాం. కాకపోతే దాన్ని వాడే విధంలో వాడితే ఎవ్రీథింగ్ విల్ గో సెట్టింగ్ అనిపిస్తుంది నాకు.
0: అయితే టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు కదా చాలా మంది, ఈ టైం వేస్ట్ చేసుకోకుండా సోషల్ మీడియా వల్ల ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు, దీని గురించి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా?
1: టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే లైక్ నార్మల్ గా ఇంకా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న బయట జరుగుతున్న సోషల్ మీడియా అవేర్నెస్ గానీ లేకపోతే బయట జరుగుతున్న ఇది చూస్తున్నా కూడా లైక్ అప్డేట్స్ రోజుకు రోజుకి ప్రతి అప్డేట్ రోజు రోజు జరుగుతుంది. ఆ ప్రతి అప్డేట్స్ గురించి కూడా ఒక సెన్స్ ఉండాలనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే జాబ్స్ అయినా ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇప్పుడున్న అప్డేట్ మనకి రేపొద్దున కనిపించట్లా, రేపొద్దున ఉన్నది అట్లా. సో అప్డేట్ పరంగా వెళ్తే లైక్ మనం మేనేజ్ చేసుకోవాల్సింది చేసుకుంటూ ఉంటే అంత టైం వేస్ట్ అవ్వదని నా పర్సనల్ ఫీలింగ్.
0: అయితే సోషల్ మీడియా అంటేనే నెగిటివిటీ, నెగిటివిటీని ఒక కాలేజ్ స్టూడెంట్ గా మీరు ఎలా ఫేస్ చేయగలరు?
1: నెగిటివిటీ అంటే నా పరంగా ఏంటంటే ఏ సోర్స్ లేకుండా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేది అంటే నెగిటివిటీయే. పాజిటివిటీ కన్నా కొంచెం ఆలోచించి చేయాలి, నెగిటివిటీకి అలా ఏం అవసరం లేదనమాట. సో పట్టించుకోకుండా సింపుల్ గా వదిలేస్తే, మనది కాదు అనుకుని వదిలేస్తే ఫ్రీగా ఉంటామని అనిపిస్తుంది. దాని మీద స్ట్రెస్ చేసి ఇది అవ్వకుండా.
0: అయితే అటు మంచి ఇటు చెడు కూడా ఉంటుంది అంటారు సోషల్ మీడియా.

0: అఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీలే పెడతాము, ఒకటి ఏదో పోస్టే చేస్తాం, లైక్ నా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను పోస్ట్ చేసుకుంటున్నా, నా కంఫర్ట్ లో నేను పోస్ట్ చేసుకుంటున్నా దాన్ని. లైక్ ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోరు, అంతే. మన పర్స్పెక్టివ్స్ మనకి ఇంపార్టెంట్, అంతే.
1: చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాతో ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్ గా. దీంట్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఎర్నింగ్ పరంగా ఎలాంటివి చేయొచ్చు అంటారు?
0: ఎర్నింగ్ పరంగా అంటే ఏ ఫేజ్ లో అయినా చేయొచ్చు అని అనుకుంటా నేను. మన టాలెంట్ ని ఎగ్జిబిట్ చేసేలా ఉంటే ఏదన్నా చేయొచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకునేది పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇది ఇలా చెయ్యొచ్చు అని పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఒకళ్ళకి అది ఉపయోగపడుతుంది, లైక్ ఎవరు దాన్ని మిస్యూజ్ చేయట్లేదు. సో నేను స్పెండ్ చేసేదానికి ప్రతి రూపీ కూడా వాల్యూ ఇస్తుందని నేను ఫీల్ అవుతాను. బికాజ్ నేను ఒక నాకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు వాల్యుబుల్ అనిపించిన ఇన్ఫర్మేషన్ నే షేర్ చేస్తున్నా కాబట్టి.
1: మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.
2: నీ పేరు చెప్పలేదు
3: మాధవ్.

0: మంచి పాటన అయితే విన్నారు కదా,
1: చాలా బాగా చెప్పారండి. అయితే ప్రజెంట్ డేస్ లో అందరూ వర్క్ లో బిజీ అయిపోయి సొంత ఊళ్ళను మర్చిపోయి సిటీస్ లో కెరియర్ కోసం జాబ్స్ కోసం వచ్చేస్తున్నారు. అయితే ఈ విలేజ్ లైఫ్ కి సిటీ లైఫ్ కి ఉన్న తేడా ఏంటంటారు?
2: లైక్ సిటీ అంటే నా పర్స్పెక్టివ్ లో ఒక రన్నింగ్ ట్రైన్, ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. బికాస్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఒకరి కోసం ఒకరికి టైం స్పెండ్ చేసే అంత పర్సనల్ స్పేస్ ఎవరికి ఉండదు ఈ సిటీ లైఫ్ లో. లేచామా, ఆఫీస్ కో కాలేజ్ కి వెళ్ళామా, వచ్చామా అనే ఒక సినారియోనే నడుస్తుంది లైఫ్ అంతా. నార్మల్ గా ఐ పర్సనలీ లైక్ గ్రీనరీ, చాలా నచ్చుతుంది నాకు, ప్రశాంతంగా ఉన్నా ఏమున్నా. సో విలేజ్ లైఫ్ ఈ అంటే మన సిటీలో ఎంత సంపాదించుకొని ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అక్కడ వచ్చే ఆ ఫ్రీనెస్, స్పేస్, ఆ ఫ్రెష్ బ్రీత్ ఇక్కడ రాదని నా పర్సనల్ ఫీలింగ్ అసలు. సో ఆ విజిటింగ్స్ అనేవి లైక్ ఇప్పుడు నార్మల్ గా ఇంటర్నేషనల్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, లైక్ నార్మల్ ట్రిప్స్ ఇవి ఇవి అంటే ఇన్ బినీత్ ఇండియా ఆర్ సంథింగ్ విలేజెస్ సంథింగ్ మనకు చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకు కూడా యాజ్ ఎ వెకేషన్ స్పాట్. సో ప్రతిసారి అక్కడే ఉండిపోవాలని నేను చెప్పను, బికాస్ లైఫ్ గ్రోత్ ఉండాలి, అన్ని ఉండాలంటే సిటీస్ మెయిన్ సెంటర్ అని చెప్తా, బట్ లైఫ్ లో కూడా ఇలాంటి ఫేజ్ ఉండాలంటే విలేజ్ షుడ్ బి దేర్ ఇన్ లైఫ్.
1: అయితే విలేజెస్ లో కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ లాంటివి కడుతున్నారు, దాని వల్ల గ్లోబల్ వార్మింగ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి విలేజెస్ లో కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుంది బాగా. దీన్ని తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు?
2: లైక్ ఫస్ట్ నార్మల్ గా ఎక్కడన్నా ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ మనకి పొల్యూటెంట్స్ అవి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అపార్ట్ ఫ్రమ్ లివింగ్ ఏరియాస్ అంటే దూరంగా ఫీలింగ్ అసలు. సో ఆ విజిటింగ్స్ అనేవి లైక్ ఇప్పుడు నార్మల్ గా ఇంటర్నేషనల్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, లైక్ నార్మల్ ట్రిప్స్ ఇవి ఇవి అంటే ఇన్ బినీత్ ఇండియా ఆర్ సంథింగ్ విలేజెస్ సంథింగ్ మనకు చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకు కూడా యాజ్ ఎ వెకేషన్ స్పాట్స్. సో ప్రతిసారి అక్కడే ఉండిపోవాలని నేను చెప్పను, బికాస్ లైఫ్ గ్రోత్ ఉండాలి, అన్ని ఉండాలంటే సిటీస్ మెయిన్ సెంటర్ అని చెప్తా, బట్ లైఫ్ లో కూడా ఇలాంటి ఫేజ్ ఉండాలంటే విలేజ్ షుడ్ బి దేర్ ఇన్ లైఫ్.
1: అయితే విలేజెస్ లో కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ లాంటివి కడుతున్నారు, దాని వల్ల గ్లోబల్ వార్మింగ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి విలేజెస్ లో కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుంది బాగా. దీన్ని తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు?
2: లైక్ ఫస్ట్ నార్మల్ గా ఎక్కడన్నా ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ మనకి పొల్యూటెంట్స్ అవి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అపార్ట్ ఫ్రమ్ లివింగ్ ఏరియాస్ అంటే దూరంగా ఉండే ప్లేసెస్ లో పెట్టే అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే లైక్ చుట్టూ ఫీల్డ్స్ లేకుండా కొన్ని ల్యాండ్స్ అన్ఫర్టైల్ ఉంటాయి. సో అలాంటి ల్యాండ్స్ లో మేబీ ఏమన్నా అక్కడ వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుంది, వీళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారనేది నా ఇది. అండ్ అక్కడ వచ్చే ఆ వేస్ట్ అంతా కూడా సెగ్రిగేషన్ అనేది ప్రాపర్ గా జరిగితే ఆ ఎవల్యూషన్ ఆఫ్ ప్లాస్టిక్ గానీ పొల్యూటెంట్స్ గానీ తగ్గుతాయి అనేది నేను అనుకుంటున్నాను.
1: అయితే ఇది మొత్తం కాల్ చేస్తున్నారు, కాల్ చేసినప్పుడు త్రూ ఎయిర్ మొత్తం గాల్లో కలిసిపోయి వెదర్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు బట్ చూస్తున్నారు మీరు, జూన్ వచ్చేసినా సరే ఇంకా ఎండలు వస్తూనే ఉన్నాయి. ఈ వెదర్ చేంజెస్ ని ఆపాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
2: నార్మల్ గా ఇప్పుడు వేస్టేజ్ అనేది ఇక్కడ పెడితే అక్కడ ఫస్ట్ మెయిన్ వేస్టేజ్, బర్నింగ్ ఆఫ్ వేస్టేజ్ అనేది సీజింగ్ సంథింగ్ ఇట్లాంటి సినారియోస్ తీసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే చెట్లు కొట్టేస్తారు, లైక్ వాటిని ఒక పర్పస్ఫుల్ యూసేజ్ కింద వాడరు. కాల్చినప్పుడు మనకి ఎవరికి అది మామూలుగా రూట్స్ తో పాటు ఉన్నప్పుడు వచ్చే ఆక్సిజన్ కాల్చేటప్పుడు రాదు, చాలా ఫ్యూయల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ మన ఎవాపరెంట్స్ లో అన్నిట్లో కలుస్తాయి కాబట్టి ఒక కెమికల్ చేంజ్ జరుగుతాయి. సో ఆ క్లైమేట్ చేంజ్ అనేది అప్రోప్రియేట్ వస్తూ ఉంటాయి. సో ఇవి కాల్చకుండా లైక్ సంథింగ్ లైక్ ఒక బెనిఫిషియల్ యూజ్ ఏదైనా జరిగితే
1: రీసైకిల్ చేయొచ్చు అంటారు?
2: ఆఫ్ కోర్స్ అండి, ఎందుకంటే చెట్లు నరుకుతారు, లైక్ ఇప్పుడు ఎన్ని రావట్లేదు, లైక్ కటింగ్ ప్లేట్స్ గానీ లేకపోతే ఒక చిన్న చిన్న స్టూల్స్ గానీ. సో అవి మనం మ్యానుఫాక్చర్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ద బెస్ట్ యూసేజ్. అంతేగాని పడిపోయి ఉన్నాయి కదా అని చెప్పి కాల్ చేసినప్పుడు అన్వాంటెడ్ ఫ్యూయల్స్ మనకి జనరేట్ అవుతాయి బయటికి. సో దట్ ఈస్ నాట్ బెనిఫిషియల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ చెత్త కూడా పడేస్తారు, డంప్ యార్డ్ ప్రాసెస్ నాకు పర్టికులర్ గా తెలియదు, కాకపోతే కొన్ని ప్లేసెస్ లో దాన్ని కూడా మనకి బర్నింగ్ ఏ చేస్తారు. ఓన్లీ చెట్లో నుంచే మనకి ఇంత అన్వాంటెడ్ ఫ్యూయల్ వస్తుందంటే ఇంత మంది హౌస్ హోల్డ్స్ ఒక వేస్టేజ్ వల్ల ఎంత కెమికల్ ఫ్యూయల్స్ అనేవి వస్తాయి. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. క్లైమేట్ చేంజ్ అనేది ఒక మోస్ట్ అప్రోప్రియేట్, కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా క్లైమేట్ చేంజ్ వచ్చేదాకా డిఫెక్ట్ ఆగదు కదా. సో చుట్టూ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. మేబీ నాకు తెలిసిన వాటిలో ఇవి తగ్గిస్తే బెస్ట్ అనేది నా ఫీలింగ్.
1: అంటే మన తర్వాత వచ్చే జనరేషన్స్ కి మనం ఎలాంటి వెదర్
2: అంటే మన మైండ్ సెట్ ఇలా ఉందని అందరూ అలా ఉంటుందని చెప్పలేము, మనం ఇలా మెయింటైన్ చేసుకుంటాం. బట్ చెప్పే వాళ్ళకి ఒక నలుగురికి చెప్తాం, పాటించిన వాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు పాటించరు. లైక్ అందరూ ఈ మైండ్ సెట్ లో కొంచెం ప్రతిదీ నీట్ అంటే వెంటనే అయిపోదు. బట్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, కొంచెం స్టార్ట్ చేసామంటే వీ కెన్ గివ్ అ బెటర్ వెదర్ కండిషన్స్ టు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ అనేది నా ఫీలింగ్.
1: అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాతో మంచి కూడా చేయొచ్చు. రీసెంట్ గా చూస్తుంటే చాలా ఫన్ ఛాలెంజెస్ లాంటివి వస్తున్నాయి, అలాగే గ్రీనరీ ఛాలెంజ్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు?
2: ఫస్ట్ ఫన్ రీల్ స్కిల్స్ ఇట్లా డాన్స్ల గురించో సంథింగ్ నార్మల్ గా వాడు కొట్టడం నేను కొట్టడం అనేది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఈ సోషల్ మీడియా దాంట్లో. కానీ ఈ గ్రీనరీ పరంగా ఎక్స్పోజర్ స్టార్ట్ చేస్తే లైఫ్ లో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ ఛాలెంజెస్ కోసమైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఆ ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది అనేది నా ఫీలింగ్. అండ్ చాలా వరకు తెలుసుకోవచ్చు అని, లైక్ ఒక కొంతమందికి కల్టివేషన్స్ అగ్రికల్చర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, కాకపోతే కొన్ని కండిషన్స్ వల్ల చేయలేరు ఇంకంతే.
1: విన్నారు కదా ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.

0: ఈ డిఫారెస్టేషన్ కానీ ఇవి ఉంటాయంటారు. దీనివల్ల మారుమూల గ్రామాలు ఉంటాయి, లైక్ అడవి దగ్గర గ్రామాలు, తెలియని గ్రామాలు ఉంటాయి. ఈ తెలియని గ్రామాలను కూడా ఆక్రమించేసుకుంటారు, లైక్ గవర్నమెంట్ కిందకి తీసేసుకోవడం కానీ, కొన్ని ఇండస్ట్రీస్ కానీ అలా తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల లైక్ గ్రామాలు కనిపించకపోవడం కానీ, కొన్ని గ్రామాలు గవర్నమెంట్ కిందకి లెక్కలోకి రాకుండా వెళ్ళిపోతుంటాయి. దీని పట్ల మీరేమంటారు?
1: ఫస్ట్ ఆ డిఫారెస్టేషన్ వీటి వల్ల గవర్నమెంట్ అంటే మామూలుగా ఈ ల్యాండ్స్ వల్ల ఇట్లా ఒక్క కొన్ని ఫ్యామిలీస్ యొక్క హ్యాబిటేట్ పోతుంది అనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే అన్నేళ్ళు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వాళ్ళు పెరిగేదాకా ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు, సో ఆ జోనర్లో పెరిగిన వాళ్ళు, ఆ హ్యాబిటేట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న హ్యాబిటేట్ని లూజ్ అయిపోతారు. అండ్ వేరే ప్లేసెస్కి మూవ్ అయినా అంత కంఫర్టబుల్గా వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు. అండ్ అలాంటి ప్లేసే వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ హ్యాబిటేట్ వాళ్ళు అలవాటు అవ్వలేరు అప్పుడే. అండ్ ఆ డిఫారెస్టేషన్ వల్ల కూడా లైక్ వైల్డ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఏమంటారు, నార్మల్గా పులులు సింహాలు అని రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి, మనుషుల మీద దాడి చేస్తున్నాయి అనేసి అంటారు. ఎందుకు చేస్తున్నాయి? బికాజ్ మన వాళ్ళ ల్యాండ్ మనం తీసుకుంటున్నాం, సో మన ల్యాండ్ వాళ్ళు అవి తీసుకుంటున్నాయి, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి లేదు కదా, ఏ ల్యాండ్లో ఉంటాయి అవైనా. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ దీని మీద. ఎందుకంటే యానిమల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, హ్యాబిటేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇద్దరు సైమల్టేనియస్లీ అవుతుంది అన్నమాట.
0: మారుమూల విలేజెస్లో ఉండే ప్రజలకి కొంతమందికి కనీసం సివిలైజేషన్ అంటే ఏంటో తెలియదు, బయట ఎలా ఉంటుందని ఏంటని తెలియదు, కనీసం ఓటు హక్కు కానీ బయట ఎలా ఉంటుందని తెలియదు. ఇలాంటి వాళ్ళు ఈ జరిగే ఆక్రమణ వల్ల వీళ్ళ లైఫ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటారు?
1: బయటకు వచ్చి తెలుసుకోవాలి అనే బ్రెయిన్లు వాళ్ళు ఉండరు, బికాస్ చిన్నప్పటి నుంచి దాంట్లో అది ఉండిపోతారు కాబట్టి దాంట్లో సెటిల్ అయిపోతారు. బయటకు వచ్చి తెలుసుకోవాలి, బయట ఏం జరుగుతుంది అనేది అంత కాన్సన్ట్రేట్ చేయరు అనేది నా ఫీలింగ్. కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది, లైక్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి, లైక్ ఫ్యామిలీలో ఒక్కరినైనా చదివిస్తున్నారు. సో అవేర్నెస్ ద్వారా కానీ లేకపోతే క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు. క్యాంపెయిన్స్ చేసినప్పుడు సర్వేస్ చేస్తే చాలా విలేజెస్ తెలుస్తాయి, పైపైన మనకు తెలిసిన విలేజెస్సే కాకుండా చాలా విలేజెస్ ఉంటాయి ఇంకా లోపల తెలియకుండా. సో క్యాంపెయిన్స్, ఆ సర్వేస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి అక్కడ కూడా బెనిఫిషియల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తే కొంచెం కొంచెం అవేర్నెస్ వస్తూ, సో వీ కెన్ మేక్ అ సోషల్ అవేర్నెస్ అనేది నా ఫీలింగ్.
0: అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం దీనివల్ల వైల్డ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు పులులు కానీ ఏనుగులు కానీ ఇవి వచ్చి ఇలా సిటీల్లోకి వచ్చి రావడం, కొంతమంది బళ్ళ కింద పడి చనిపోతూ ఉంటాయి, కొన్ని కొన్ని ఏమో చూసినప్పుడు పేపర్స్లో చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిని

0: ఆపాలంటే ఏం చేయాలంటారు?
1: స్టాపేజ్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ లైఫ్ని, ఫారెస్ట్ ల్యాండ్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా. బికాజ్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లోనే అలవాటు పడతాం, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డిస్కంఫర్ట్ మనకు ఉంటుంది. సో మనం చెప్తాం, వాళ్ళు చెప్పలేరు అంతే. సో ఎవ్రీ యానిమల్ హ్యాజ్ ఇస్ ఓన్ హ్యాబిటేట్. ప్రతి యానిమల్కి దానికంటూ ఉన్న ఒక పర్సనల్ హ్యాబిటేట్స్, పర్సనల్ ఫీలింగ్స్ దానికి ఉంటాయి. సో ఆ లైఫ్కి, ఆ ఫుడ్కి అలవాటు పడినవి అవుట్ ఆఫ్ వాళ్ళ ల్యాండ్ తీసేసుకున్నారనే మైండ్ సెట్ అయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. అగ్రెసివ్నెస్ కూడా ఇలాంటివి జరుగుతాయి. సో మన వాళ్ళ ల్యాండ్ మనం ఏం చేయకుండా గివ్ దెమ్ ఎర్ ఓన్ స్పేస్, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇస్తూ ఉంటే, దాన్ని ఇంకా మనం ఎక్కువ అప్డేట్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ హ్యావ్ ఎ బెస్ట్ జంగిల్స్. ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరగవని
0: అని అనుకుంటున్నారు మీరు. అయితే ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ, విలేజెస్ ప్రొటెక్షన్ కానీ దేశ అభివృద్ధిలో ఒక భాగం, ప్రకృతిని కాపాడుకోవడం అనేది. అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ వికసిత భారత్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. చాలామందికి తెలీదు ఈ స్కీమ్ గురించి.
1: సో ఈ వికసిత భారత్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీస్
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికితీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం

0: స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
1: मुझे बताया गया है कि आपकी संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातियों बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है. मुझे ये जानकर प्रसन्नता हो रही है कि विश्वविद्यालय ने राज्य सैनिक बोर्ड के सहयोग से सशस्त्र बलों के कर्मियों, पूर्व सैनिकों तथा अनेक आश्रितों के लिए एक शिक्षा प्रशिक्षण केंद्र की स्थापना की है.
0: ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new model. I'm confident and this university has a unique position.
0: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, 2 ఏళ్లలో 18 వరకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్టంలో తీసుకువచ్చామని అన్నారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: Google, the largest FDI that has happened in India is under Google Data Center, which is committed by them, and two phases.

0: గ్రీన్ హైడ్రోజన్ వాలీ, దిస్ ఈస్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మనమే ఫస్ట్ ఇక్కడ తేవడం జరిగింది. ఆల్రెడీ మనకు గ్రీన్ కో సంబంధించింది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. అది కూడా త్వరలో దే వాట్ ఎవర్ కమిట్మెంట్ దే హావ్ గివెన్ దట్ విల్ బి డన్.
1: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు ప్రక్రియ జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలోనూ చెత్తను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపైన మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో జూలై 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈరోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధనప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థాయాః గ్రే లిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠః జనరల్ ఉపేంద్ర ద్వివేదితః భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం.

సాయంత్రం ప్రసార విశేషాలు, జానపద సంగీతం కార్యక్రమంలో భాగంగా 6:30 సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి కాటి సీన్ పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియం సహకారం శ్రీ జీవి నాగార్జున. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో లాభసాటిగా గొర్రెల పెంపకం గురించి పెద్దారవీడు పశు వైద్యాధికారిణి డాక్టర్ ఎం నందన గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం, భారతదేశంలోని రాష్ట్రాలు వాటి చిహ్నాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు పాటలు కోరిన కార్యక్రమం. 10:00 హరికథ. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో సుఖదుఖాలు వ్యాఖ్యానం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల్లో యాజమాన్యం వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలేవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 7:30 మీకు తెలుసా ప్రత్యక్ష ఫోనిన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం నేటి మాటలో జాతీయ వైద్యుల దినోత్సవం వివరాలు వింటారు. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి వర్ధంతి వివరాలు వింటారు. 8:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:35 హలో ఎఫ్ఎం లైవ్ ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. ఇక రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కీర దోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం. అనంతరం కబీర్ దాస్ జీవిత సత్యాలు శ్రీ పిఎస్ లక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు.

మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి. మార్కాపురం కేంద్రం జానపద సంగీతం.

0: నాటి జానపద సంగీతం కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి కాటి సీన్ పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియం సహకారం శ్రీ జీవి నాగార్జున.
1: స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాటి యందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకిప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపోంచురాలవు, కావుననే విశ్వామిత్రుడి సహాయ సంపత్తిచే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీడిపై ఇట్లు అధిష్ఠించినావు. ఇక త్వరపడి శ్మశాన వాటికి పోయేదను. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గృడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము.

செவிகிதோடும் கடிக கடியலமே திக்கதமுலையோ ஆ.

ఎవరచ్చట? అహో ఎవరు వారు? కోటి సుంకంబు చెల్లింపకయే శవాల మసనమున కాల్పరే గదా మనుజులారో. కాపు లేదనుకొంటిరేమో, కాపు లేదనుకొంటిరేమో, పదండో దళిత ఘోరారి ఈ వీర దోసుగలడో. ఓహో, ఎంత పొరబడి తిని, ఎంత పొరబడి తిని, సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువడం పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని కదా. అయ్యయ్యో, ఈ కలేపురపు దుస్థితి ఎంత జాలింగొల్పిడిని, ఎంత జాలింగొల్పిడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి.

చిత్రలేఖకుని కుంచయున శిల్చే. ఇది పిశోదులతోడం నిఠలేఖనుండు నిఠలేఖనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణ దూత తీక్షణమౌ దుష్టుల లయం అవని బోలేల్చు భస్మ సింహ.

ఇట్టి శ్మశానం కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండట సహజమే. ఇక నా మంచి దగ్గరకు పోయిదను. అయ్యయ్యో, దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేనిప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా? ఆహా ఆహా, చక్రవర్తులకు సేవకో జనంబు పట్టు బంగారపు కర దీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే మికిలి ఉచితమైంది కదా. చతురంభోది పరీత భూమలయ రక్ష దక్ష చామీక రాయత దండంబు ధరించు నీకరమే.

అయ్యో, ఈ కొరవి అప్పుడే ఆరిపోయినది. పోనీ పారవైచదను. ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికులకు విక్రయించినప్పుడు దాసీ కదలవేమని అప్పారుడు తన తల్లిని అదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడ కొనిపోయేదవరా అని తనపై అదరినాడని ఆ కాలకౌశికుడు నిర్ధయుడై కుడువ

अबुडे बो शांति ना चिंता करो। ఎక్కడ నుండియో దీనారావు శ్రవణగోచరమవుతున్నది, పాపము

ఎవరు ఆ మందభాగ్యురాలు పోయి చూచదని కాక. ఓహో, నా ఆజ్ఞ లేకుండగా ఇక్కడ చితి కూడా చేర్చినదే పడతి. నిర్భయమునయ్యటకు వచ్చి నా ఆజ్ఞ లేక ఈ నడిరేయులు వల్ల కోటిలు శవదహన విధులు సల్పుతున్నావుగా. చెడుగా చాల్ చాల్ పోపో చెడదవు తగునే చెడగి గుచ్చముల్ నా కడనా నీ మృత్యువేషల్ కదలు కదలుమా. కాడు నీ అబ్బ సొమ్మా. ఏమి పతి విదురయా, యవతయో కానీ

నదియు గానేయున్నది వెలది స్వరము. ఆ అయినను విచారించిన తప్పేమున్నది.

ఏమిది? ఈ మోనినిని చూచినప్పటి నుడియో నా హృదయము అకారణముగా దుఃఖ సంకులంబడియే కాక విశేషించి ఈ నోట వచయించడు ఒక్కొక్కమ్మా.

పదా ఇప్పుడైన తెరవ తడవయ్యను మాకు ఇలనిల్ జదవు నీ కుమారుని కలే వరమావల పారవైచు అంతదనుక పోవా పోవా సోలినైనా తలగోయక ఊరకుందునా పుడితవుగానే బ్రతికిపోయితివా ఇంక తొలంగి మిచ్చడా మానిని ఓ మానిని నీవు పేదరలవైన మాకేమి భాగ్యవంతురలవైన మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేమెక్కడ అపేక్షింపము మాడవొకటియు పిండంబు దండలంబులను ఒక పాతయు మాకిచ్చిన గాని నేను ఈ శవమును దహింపనీయను నన్ను నీవు కఠినాత్ముడని ఎంచినను సరే కులధర్మం వీటింబుచ్చి కులధర్మం వీటింబుచ్చి ఈ రీతి కాడికాపరితనముతో జీవించు ఈ చండాలదాసునకు కరుణయా హరపద పూజకు తొలగి హరపద పూజకు తొలగి.

ఏమీ బొత్తుగా ఇచ్చటి కాటి చట్టములు గుర్తిరంగుకున్నావే. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యము ఉపక్రమింపరు. నీవో బలు తెగోదాని.

0: ಹೆಚ್ಚಿನ ತುಷ್ಟ ಬುದ್ಧಿಕೆನ್ ಕರುಣ ತಲಂ ಪೆಚ್ಚಟಿದೀ.
1: మేరింత వరకు సత్యహరిచంద్ర నాటకం నుంచి కాట్సీన్ పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియం సహకారం శ్రీ జీవి నాగార్జున. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు యువతి వెనుక

0: వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्ति करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం సంస్కృతి సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.2 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత OCI వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది OCI కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నకలోని పరిశోధన సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 CSIR ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ధి చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: India's vision for mobility is not limited to

0: facilitating overseas employment opportunities. We, in fact, view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility, and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly, and legal migration.
1: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: हो रही है. वेस्ट इंडीज ने अब तक एक भी विकेट गवाया नहीं. एक अच्छी शुरुआत, ठोस शुरुआत.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభసాటిగా గొర్రెల పెంపకం గురించి పెద్దారవీడు పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందనా గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. బీజూ కా
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा,
3: पर हम तो सभी डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: प्रकटन लो विन्नारु ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లాభసాటిగా గొర్రెల పెంపకం ఈ అంశం గురించి పెద్దారవీడు పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
6: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో లాభసాటిగా గొర్రెల పెంపకం ఈ అంశం గురించి తెలియజేయడానికి పెద్దారవీడు మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: మేడం గారు, ముఖ్యంగా ఈ సన్న జీవాలలో ఎక్కువగా అదొక వ్యాపారంగా చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో.
7: అవునండి.
6: అంటే చదువుకొని కూడా కొంతమంది ఈ గొర్రెల పెంపకం చేపట్టడం జరుగుతుంది.
7: అవునండి.
6: అంటే వాస్తవానికి మరి సరైనటువంటి నియమాలు పాటించేసుకుంటే లాభదాయకమే.
7: అవునండి.
6: మనం చెప్పుకున్నట్టుగా లాభసాటిగా గొర్రెల పెంపకంలో భాగంగా మరి ముందుగానే అంటున్నాం మనం లాభసాటిగాని, ఈ లాభంగా గొర్రెల పెంపకం చేపట్టాలంటే ముందుగా ఎలాంటి విషయాలు మనము తెలుసుకోవాలి?
7: తప్పకుండా అండి. ముందు మనం గొర్రెల్ని మేకల్ని లాభంగా అంటే దేనికోసం పెంచుకుంటున్నాము, ఎలా వస్తుంది లాభం? మాంసం ఉత్పత్తి ద్వారా, అంటే మంచి బరువు పెరగాలి. అలాగే ఆ గొర్రె యొక్క బరువు పెరగడంతో పాటు మంద యొక్క సంఖ్య కూడా పెరగాలి. మంద సంఖ్య పెరగాలి, అలాగే బరువు పెరగాలి. రెండు జరిగితేనే గొర్రెల పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. మరి ముందు సంఖ్య పెరగాలి. మంద అంటే ఏంటి? మరణాలని నివారించుకోవాలి. గొర్రెలలో అయినా మేకలలో అంటే ఈ సన్నజీవాలలో మరణాలు అనేవి పిల్లలలోనే ఎక్కువగా ఉంటాయి. ఈరోజు పిల్లలని మనం కాపాడుకోగలిగితే రేపు అవే గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ తయారవుతాయి. మంద సంఖ్య పెరుగుతూ ఉంటుంది, బరువులు పెరుగుతాయి. పెద్దవిగా అయినప్పుడు బరువు పెరుగుతుంది, అలాగే పునరుత్పత్తికి వస్తాయి కాబట్టి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మనం సంఖ్యని బరువుని రెండింటికి పెంచుకొని లాభదాయకంగా చేసుకోవచ్చు. అంటే ఏంటి? ముందు మరణాలని మనం నివారించుకోవాలి. పిల్లలలోనే మనము గొర్రెల్లో మేకలైనా 20 నుంచి 30% మరణాలు పిల్లలలోనే కలుగుతున్నాయి. కాబట్టి ఈ మరణాలని మనం నివారించుకోవాలంటే ముందుగా చూలుగా ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకల్ని కానీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూలుగా ఉన్నప్పుడు మంచి ఆహారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా గొర్రెల్లో అయినా మేకల్లో అయినా చూలు కాలం 5 నెలలు ఉంటుంది. ఈ 5 నెలల్లో కూడా మనం బాగా మంచి ఆహారాన్ని ఇవ్వడము, అలాగే పోతుల నుండి గొర్రెల్ని కానీ మేకల్ని కానీ విడిగా ఉంచాలి. ఎందుకంటే పోతులు ఒక్కొక్కసారి వచ్చి తగులుకున్నాయనుకుంటే ఒక్కొక్కసారి అవి అభాషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండం గురించే మనం జాగ్రత్త తీసుకోవాలి, మంచి ఆహారాన్ని అందియాలి. 5 నెలల చూలి కాలంలోనే లాస్ట్ 1 నెల 15 రోజుల ముందు నుంచి

0: నుండి మనం అధికంగా ఇవ్వగలగాలి. అప్పుడు బరువు బాగా పెరుగుతాయి. అలాగే తల్లి గొర్రె కానీ మేక దగ్గర నుండి పాల ఉత్పత్తి మురుపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతోపాటు మనకు చూలుగా ఉన్నప్పుడే కొన్ని టీకాలు, గాలికుంటు కానీ ధనుర్వాతం టీకాలు కానీ ఇటువంటివి ఇచ్చినట్లయితే, అలాగే యాంటీబయాటిక్ పౌడర్స్ కూడా చూలుగా ఉన్నప్పుడే ఇచ్చినట్లయితే, వాటి నుంచి మనకు తల్లి గర్భం నుంచి పిండానికి వచ్చే పిల్లలకి కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా ఉంటుంది. అందువల్ల చూలుగా ఉన్నప్పుడు ఎంత ఆహారం ఇవ్వడంతో పాటు వ్యాధి నియంత్రణ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే సరే, పిల్ల పుట్టింది, మరి పిల్ల పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి గొర్రె కానీ మేక కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనము ఫస్ట్ ఏం చేయాలి? బొడ్డు కత్తిరించాలి. రెండు అంగుళాలు తీసుకొని బొడ్డును కత్తిరించేసి టించర్ అద్దేసి తర్వాత అవి శుభ్రమైనటువంటి పొడిగుడ్డతో తుడిచి శుభ్రమైనటువంటి నేల మీద పడుకోబెట్టాలి. అలాగే పిల్ల పుట్టిన గంట లోపల మనం మురుపాలను కనుక అందించగలగాలి. మురుపాలు అనేది రోగ నిరోధక శక్తిని అనేది అధికంగా ఇవ్వడం వల్ల వ్యాధులు రాకుండా ఉండి తద్వారా మరణాలు జరగకుండా ఉంటాయి, మంచి బరువు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనము ధనుర్వాతం టీకాలు ఇస్తాము, బొడ్డు కత్తిరించి ధనుర్వాతం టీకా ఇస్తాం. 3 నుంచి 5 రోజుల తర్వాత ఏం చేయాలి? యాంటీబయాటిక్ పౌడర్స్ అనేవి నోటి ద్వారా తాపుకోవాలి. 7 రోజుల తర్వాత లివర్ టానిక్లు తాపుకోవాలి. ఎందుకని? లోపల జీర్ణ వ్యవస్థ అనేది సరిగా ఉండి ఉండడం వల్ల. 15 రోజుల తర్వాత నట్టల మందు తాపుకోవాలి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ నట్టల మందు తాపుకోవాలి. ఇవన్నీ కూడా మనము సరిగా పాటించినట్లయితే సంఖ్యా పెంచుకోవచ్చు, మరణాలు సంభవించకుండా బరువు పెంచుకోవచ్చు. అంటే ఈరోజు పిల్లలే రేపటి పోతులైనా గొర్రెలైనా సంఖ్య పెరగడానికైనా పునరుత్పత్తికైనా అలాగే మాంసోత్పత్తికి బరువు పెరగడానికైనా సంఖ్య బరువు రెండు పెంచుకొని లాభదాయకంగా చేసుకుంటాం.
1: అందుకోసమే మనం గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటుంది, అన్ని విధాలు సక్రమంగా చూసుకుంటే అనుకుంటున్నాం. ఓకే మేడం, బాగుంది. ఇప్పుడు మరి గొర్రెలను మీరు అన్నట్టుగా అసలు ఎంపిక విధానంలోనైనా, అవి చూడుగా ఉన్నప్పుడైనా, మరి అవి పిల్లలు ఇన్న టైంలోనైనా మరి మంచి చక్కటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అంటే గొర్రె పిల్లల్లో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, అంటే పుట్టిన తర్వాత అంటే బయటికి పోతుంటాయి కొన్ని, అక్కడే ఈయన అవకాశం ఉంది, మరి కొంతమంది చిన్న చిన్న పాకలు వేసుకొని ఉంటారు, అంటే వీళ్ళు ఈ సూటి మేకలను అట్లా ఉంచినప్పుడు వీళ్ళు పొలానికి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు, ఈ కొన్ని ఇంటి దగ్గర ఉంచి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా మరి ఇంటి దగ్గర ఉండేటువంటి కూడా తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఒక ఈతకు అయితేనేమి, ఒక ఈతకు అయితేనేమి, ఈ పిల్లలు కలిగినప్పుడు అయితేనేమి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు మనము చిన్న చిన్న నియమాలండి, ఇప్పుడు మీరు అన్నారు మనం చూసుకునేటువంటి సమయం ఉండలేదు. అంటే మనం బయటికి వెళ్తున్నాము, గొర్రెల్ని అక్కడే ఉంటాయి, చూలు ఉంటాయి. మనం పొట్టేళ్ళని గొర్రెల్ని కనుక సపరేట్గా చేస్తే, పోతులు లేకుండా ఉన్నాయనుకోండి, పోతుల్లోనే ఎక్కువగా అవి కుమ్మేటువంటి స్వభావం ఉంటుంది. పోతుల్ని ఈ చూలు గొర్రెల్ని విడివిడిగా కనుక మనం దూరంగా ఉంచగలిగినట్లయితే చాలా వరకు మనము కలిగేటువంటి నష్టాలని అదుపులోకి తీర్చుకోవచ్చు. అలాగే పిల్లలు పుట్టినాక ఇందాక అనుకున్నాం కదా, 3 నెలల వరకు నట్టల మందులు కానీ అలాగే కాబట్టి మనం పెట్టే ఆహారం కూడా, ఇప్పుడు పప్పుజాత ఆకులు ఉంటాయి, వాటిని ఎండబెట్టేసి అందించినట్లయితే మంచి ప్రోటీన్ అంది బాగా సౌష్ఠవంగా తయారవడానికి ఉపయోగపడతాయి. ఖనిజ లవణ మిశ్రమ దానాల ఉప్పుగడ్డలు అన్నాం కదా, అవి వేలాడదీసి అవి ఇవ్వటము, వ్యాధులు రాకుండా టీకాలు వేసుకోవటము. అలాగే ఇప్పుడు బాహ్య పరాన్న జీవులు ఉంటాయి, బాహ్య పరాన్న జీవులు రాకుండా డిప్పింగ్ అంటాం, ఒక తొట్టిలో నీళ్ళు వేసేసి దాంట్లో కొంచెం మందు వేసేసి వీటిని ముంచుతాం. అప్పుడు ఏమవుతుంది, నీళ్ళలో బయట ఉన్నటువంటి పరాన్న జీవులు అనేవి చనిపోతాయి నీళ్ళల్లో. ఆ డిప్పింగ్ చేసేటప్పుడు కూడాను మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చూడు గొర్రెల్ని మేకల్ని పోతుల్ని సపరేట్గా చేయాలి, పిల్లల్ని సపరేట్గా చేయాలి. ఇప్పుడు వేసాం కదా అని 100 కొద్దీ జీవాల్ని ఒక్క తొట్టిలోనే ముంచకూడదు. అలాగే పిల్లల్ని ముంచేటప్పుడు ఏం చేయాలి, నాసికా రంధ్రాలని కళ్ళని అనేటువంటివి బాగా మూసి జాగ్రత్తగా చేయాలి. లేదు అంటే ఆ మందు ఆ నీళ్ళు అనేవి ముక్కు రంధ్రాల్లోకి పోయి పిల్లలలో ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు మనం పోతుల్ని కానీ గొర్రెల్ని కానీ చూడి ఒకేసారి చేసామనుకోండి, ఆ తొట్లోనే పోతులు గొర్రెలు ఒక కుమ్ముకోవడం అట్లా చేసుకుని ఆభాషం జరిగేది ఉంటాయి. అందువల్ల వేటిని వాటిని విడివిడిగా చేసుకోవడం, ఒకదాన్ని ముంచేసి దాని బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో జీవాన్ని వదలడం మనం కొంచెం సమయం పాటించి చేసినట్లయితే, ఇటువంటి మనం చేసే పనుల్లోనే కొంచెం మెలకువలు పాటించి జాగ్రత్త వహించినట్లయితే

0: లాభసాటిగా చేసుకోవచ్చు.
1: ఓకే మేడం, బాగుంది. మరి పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు, ఈ చిన్న చిన్నటువంటి మెలకువలు పాటించాలన్నారు. డిప్పింగ్ విషయంలో కూడా వేటికి వాటికి సపరేట్ సపరేట్ చేయాలన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సన్నజీవాలలో భాగంగా గొర్రెలైతేనేమి మేకలైతేనేమి వ్యాధులు అనేది ప్రబలటం అనేది సహజం.
0: అవునండి,
1: మనం గమనించి కొంత గమనించలేక దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించకపోవడము, వీళ్ళు సొంత వైద్యం కొంత చేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు తెల్లపారుడు వ్యాధి అని అంటామండి, ఈ కోలే అని అంటారు, అవి రాకుండా అది కొంచెం బ్యాక్టీరియా ఇట్లా అనమాట. ముందుగానే మనము కొంచెం యాంటీబయాటిక్స్ పౌడర్స్ చేసుకోవడము ఇట్లాంటివి చేసుకోవాలి. తర్వాత గాలికుంటూ మనం గేదెల్లో అని అనుకుంటాం కానీ సన్న గిట్టెలున్న జీవాలలో కూడా వస్తుందన్నమాట. ముందుగానే గాలికుంటూ టీకాలు వేసుకోవడము, అలాగే ఇప్పుడు ధనుర్వాతం అని చెప్పుకున్నాం, ఎట్లా జ్వరం బాగా ఎక్కువ ఉంటుంది, మట్టి నాకుతూ ఉంటాయి, భూమి ద్వారా వ్యాపిస్తుంటాయి, ఏవైనా పుండ్లు అవుతాయండి. పుండ్లు అయినప్పుడు మట్టి ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది భూమిలో నుంచి బాడీలోకి ప్రవేశించి ఇబ్బంది కలిగిస్తాయి. మరి ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి, చెక్కలాగా అయిపోతుంది, బిగుసుకుపోవడం అంటారు కదా, అలా చేసేసి నోరు తెరవలేదు, మింగానూ లేదు, బాగా జ్వరము, జొల్లు కారడం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆహారం అవి తీసుకోక మరణాలు సంభవిస్తాయి. ముందుగానే మనం టీటీ వ్యాక్సిన్ చేసుకోవడం, మన మనుషుల్లో కూడా ధనుర్వాతం చేసుకుంటాము, చూలుగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, పిల్లలలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఎండాకాలం ముందు మసూచి టీకాలు, పాక్స్ అంటాం, షీప్ పాక్స్, గోట్ పాక్స్, గొర్రెలల్లో అయితే షీప్ పాక్స్ అని, మేకల్లో అయితే గోట్ పాక్స్ అని అంటాం. అవేమైతే ఒంటి మీద బాగా బొబ్బలు బొబ్బలుగా వస్తాయి. మనం పిల్లలలో మసూచి అనేది మనము మనుషుల్లో ఎలాగా గమనిస్తామో అలాగే గొర్రెల్లో మేకల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. బొబ్బలు రావడము, జొల్లు గార్చుకోవడము, బాగా ఎక్కువగా జ్వరంగా ఉండడము, అవి ఓపిక లేక నీరసించిపోవటము, ఒకవైపుకు వెళ్ళి పడుకోవటము, దాని ద్వారా తిరగలేక ఆహారాన్ని సంగ్రహించలేక నీరసపడిపోయి బరువు తగ్గడము, ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తూనే ఉంటాయి. ఇవన్నీ లేకుండా ముందుగానే టీకాలు చేసుకోవడం, వ్యాధి ప్రబలింది ఒకటి రెండింటి జీవాలకి మసూచి వచ్చినట్టయితే వాటిని విడిగా ఉంచటము, వాటికి ఆహార పాత్రలు కానీ నీటి పాత్రలు కానీ విడిగా సమకూర్చడము, ఇటువంటివి చేసుకోవాలి. అలాగే నట్టల నివారణ, ఫస్ట్ మనము పుట్టిన 15 రోజుల్లోనే నట్టల నివారణ చేసుకోవాలి, మళ్ళీ 3 నెలలకి మళ్ళీ నట్టల నివారణ చేసుకోవాలి. ఈ నట్టలు కనుక మనం నివారించుకోకపోతే, ఎందుకంటే గొర్రెలు ఎక్కువగా భూమి మీద నాకుతో తింటాయి, గ్రేజర్స్ అంటారు, అంటే గొర్రెలు అయితే భూమి మీద తింటాయి, మేకలు అయితే ఆకుల్ని పైన చెట్లే తింటాయి. ఈ భూమి మీద నాకినప్పుడు మట్టిలో ఉన్నటువంటి నట్టలు అనేవి నోట్లోకి పోయి ఇవి తిన్న ఆహారాన్ని, వీటి ఎనర్జీని, శక్తిని అవి లోపల ఉన్నటువంటి నట్టలు అనేవి పీల్చేస్తాయి, అలాగే రక్తాన్ని కూడా పీల్చేస్తాయి. దీని ద్వారా వివిధ రకమైన వ్యాధులు, అవి ఉట్టి ఆహారాన్ని సంగ్రహించడం, శక్తిని పీల్చేయడమే కాకుండా అవి చేసేవి మళ్ళీ సూక్ష్మజీవులు కానీ పరాన్నజీవులు కానీ వీటన్నిటినీ మళ్ళీ ఇది చేస్తాయి. మళ్ళీ వాటి జీవితకాలం కొంతకాలమే ఉండడం వల్ల పొట్టలోనే అవి చనిపోయి అవి నీరు వచ్చేసి పొట్ట ఉబ్బి అట్లా కూడా అవుతుంది. ఇవన్నీ మనం చేసుకోవాలంటే నట్టల నివారణ అనేది చాలా సులభతరమైనటువంటి ప్రక్రియ. అది 6 నెలలకు ఒకసారి పశుసంవర్ధక శాఖ మాస్ డీవార్మింగ్ ప్రోగ్రామ్, అంటే నట్టల సామూహిక నట్టల నివారణ కార్యక్రమం చేపడుతుంది. దానికి డోసులు అనుగుణంగా అవి చేసుకోవడం అనేది బాగా నివారించుకోవచ్చు.
1: ఈ యజమానులకు కూడా మీరు ముందస్తుగా తెలియజేస్తారు?
0: అవునండి, తెలియజేస్తాము. రోజుకు ఒక ఊర్లో ప్రతి గొర్రెకి, ప్రతి పెంపకదారుకి లబ్ధి పొందేలా చేస్తామండి.
1: ఈ విధంగా వచ్చేటువంటి వ్యాధులను మనము ముందే మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే లాభదాయకంగా చేసుకోవచ్చు. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు చెప్పుకున్నారు ఈ సీజనల్గా ఇప్పుడు మరి ముందుగానే మనం అన్ని చేయాలి, నట్టల నివారణ గురించి చెప్పారు, ఇంకా కొన్ని చిటిక వ్యాధులు, నీళ్ళు నాలుక వ్యాధులు, నోటి పుండ్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, వీటికి ముందస్తుగా అంటే నివారణే మార్గం అన్నట్టుగా మనము టీకాలు ఏమేమి వేయించుకోవాలి, వాటి ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగితే ఏ విధమైనటువంటి టీకాలు వేయించుకోవాలి, అవగాహన ఎలా చేపట్టాలి వాళ్ళకి అనే విషయాలు తెలియజేయండి మేడం.
0: చిటిక వ్యాధి అని అంటామండి, ఎండాకాలం వచ్చిన కనుక వేయించుకున్నట్టు అది తొలకరలో చిన్న చిన్న గడ్డి పరకలు ఉన్నప్పుడు అవి చిటుక అని ఎందుకన్నామంటే ఆ గడ్డి తిన్నప్పుడు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి నోట్లోకి వెళ్ళి చిటిక వేసినట్టుగా పైకి ఎగిరి చనిపోతుంటాయి, అందుకని దీనికి చిటిక వ్యాధి అని అంటారు. ఇది తొలకర చెల్లుల్లో వచ్చినటువంటి మొలకల గడ్డిని తిన్నప్పుడు ఈ వ్యాధి వస్తుంది కాబట్టి దానికంటే ముందుగానే మనం కనుక చిటిక వ్యాధి టీకాలు వేసుకున్నట్లయితే ఈ వ్యాధి వల్ల వచ్చేటువంటి మరణాలు దీన్ని అదుపు చేయలేమండి. అంటే చిటికలోనే చనిపోతుంది కాబట్టి మనం వైద్యము చేసేంత సమయము ఉండదు, రైతుకి కూడా నష్టం ఎక్కువగా కాదు, కాబట్టి ముందుగానే మనకి టీకా వేసుకున్నట్టయితే మరణాలని నివారించి లాభదాయకంగా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు

0: చెప్పుకున్నట్టు మశూచి ఎండాకాలంలో వస్తుంది కదా, ముందుగానే టీకాలు వేసుకోవడం. తోక సోదరులు అంటారు రైతు సోదరులందరికీ, ఇవి బాగా తెలిసినవి. నీలి నాలుక అంటారండి, జ్వరం ఎక్కువగా ఉంటుంది, నోట్లో నుండి జొల్లుగా పుడుతుంది, పెదవులు బాగా ఉబ్బిపోతాయి. నోట్లో నాలుక అనేది పేరులోనే ఉంది, నీలి నాలుక అని. నాలుక నీలి రంగులోకి మారుతూ ఉంటుంది, బాగా జ్వరం ఉంటుంది, ఆహారము అవి తీసుకోక నీరసించిపోతాయి. దానికి కూడా ముందుగానే టీకాలు వేసుకోవటం. అలాగే కొన్నిట్లో రక్త విరోచనాలు అని అంటారు, బద్ద పురుగులు ఉంటాయి, ఈ బద్ద పురుగులు లేకుండా ముందుగానే మందులు తాపుకోవడము. కాక్సిడియోసిస్ అంటారు, రక్త విరోచనాలు, జ్వరము ఇవి వాటి వల్ల నీరసించిపోతాయి, అవి రాకుండా. అలాగే పాకలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత శుభ్రంగా మనం పాకలను ఉంచుకున్నట్లయితే బాహ్యపరాన్న జీవులు కూడాను, శుభ్రంగా లేకపోతే బాహ్యపరాన్న జీవులు అనేవి ఎక్కువగా వస్తాయి. గోల్మార్లు కానీ, పిడుదలు కానీ, ఈ గొర్రెలలో మేకలు ఏంటంటే వెంట్రుకలు కానీ ఉన్ని కానీ ఎక్కువగా ఉండడం వల్ల బాహ్యపరాన్న జీవులు పట్టినట్లయితే అవి వదలడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బాహ్యపరాన్న జీవులు లేకుండా పాకల్ని బాగా శుభ్రంగా ఉంచుకోవడం. ఒకవేళ బాహ్యపరాన్న జీవులు అంటే ఇందాక చెప్పినట్టు డిప్పింగ్ చేసుకోవడం, ఆ డిప్పింగ్లో కూడా మెలకువలు, చూటి వాటిని, పోతుల్ని సపరేట్గా, పిల్లల్ని సపరేట్గా, మిగతా వాటిని సపరేట్గా, ఒక్కొక్క జీవాన్ని ఒక్కొక్కసారి చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకొని తర్వాత వాటిని బయటికి వదిలిన తర్వాత ఇంకొక జీవాన్ని మళ్ళీ ఆ డిప్పింగ్ తొట్టిలోకి వేయటము, ఇవన్నీ చేసుకోవాలి. అలాగే బరువు పెరగడానికి కొమ్ములు ఏమన్నా ఉన్నాయా, ఆ కొమ్ములు నివారించుకోవడానికి ముందుగానే కొమ్ములు కత్తిరించుకున్నామా, తర్వాత ముందుగానే పొట్టేలు పిల్లల్ని, తర్వాత గొర్రె పిల్లల్ని సపరేట్ సపరేట్గా పెంచుకున్నామా, వీటన్నిటినీ మనం పాటించుకోగలగాలి.
1: ఓకే, ఈ విధమైనటువంటి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి టీకాలు మన లక్షణాలను గమనించుకొని దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించి మనము తగు జాగ్రత్తలు తీసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది.
0: అవునండి.
1: ఓకే మేడం గారు, మీరు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చాలా విషయాలు మనం వాళ్ళకు తెలియజేశాము. అంటే లాభసాటిగా గొర్రెల పెంపకం, ఈ అంశం గురించి అంటే కొంతమంది షెడ్లలో పెంచుకుంటున్నారు, కొంతమంది మళ్ళీ చిన్న చిన్న పాకలలో పెంచుకుంటున్నారు, తక్కువ మొత్తంలో కొంతమంది పోగు చేసుకుంటున్నారు, ఇటీవల కొత్తగా కూడా కొంతమంది ఈ వ్యాపారంలోకి రావడం జరుగుతుంది. అంటే కొనటము అమ్మటము కూడా జరుగుతూ ఉంది వీటిని, అంటే మీరు అన్నట్టుగా మాంసం తయారు చేసుకోవడం కోసం, ఆ ఉత్పత్తుల కోసం కూడా వీటి ఇంకేమైనా మంచి ముఖ్యమైన మెలకువలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఉన్నాయండి. ఇప్పుడు మనము పూర్తిగా పాకల్లోనే పెంచేసుకోవడం అంటే ఇంకా వాటిని బయటికి పోకుండా మనకున్న స్థలంలోనే పాకలు నిర్మించుకొని అందులోనే పూర్తిగా పెంచుకోవడం సాంద్రత పద్ధతి. పాక్షిక సాంద్రత పద్ధతి అంటే ఏంటి, పొద్దున మనము చెప్పుకున్నట్టు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి బహిరంగ ప్రదేశాలలోకి వదలడము, తర్వాత సాయంత్రం అయ్యేసరికి పాకలలోకి తీసుకొని వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని, నీళ్ళని, ఉప్పు గడ్డల్ని, ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించడం ఒక పద్ధతి. పూర్తిగా బహిరంగ ప్రదేశాలలోనే వదిలేసి మైగ్రేషన్, కొంతమంది రైతులు బీడు భూములలోకి తీసుకెళ్ళిపోయి అక్కడే రోజుల తరబడి ఉంచేసుకొని పెంచుకుంటుంటారు, అదొక పద్ధతి. ఇప్పుడు మనం పాకల్ని పెంచుకున్నట్టయితే ఆ పాకల్ని కూడాను తూర్పు పడమర అంటే సూర్యరశ్మి బాగా ప్రవేశించినట్లుగా చేసుకోవడము, గాలి వెలుతురు ఉంచుకోవడము, పక్కనే చెట్లను పెంచుకోవడము, నీరు కలుషితం కాకుండా ఉంచుకోవడం, పాకని శుభ్రం పరచుకోవడము, వ్యాధులు రాకుండా టీకాలు పెంచుకోవడము, పోతుల్ని, గొర్రెల్ని, మేకపోతుల్ని, మేకల్ని విడివిడిగా పెంచుకోవటము. అప్పుడేమంటే కొంచెం బరువు పెరగనివి ఉంటాయి, ముందుగానే గుర్తించుకొని 2 నెలల లోపలే పోతులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, 2 నెలల లోపలే ఆ బరువు ఎట్లా పెరుగుతున్నాయి ఏంటి అనేది మనం కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటి, బరువు పెరగని వాటిని వెంటనే అమ్మేసుకోవటము, వ్యాధుల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కొన్నిటికి, వాటిని వెంటనే అమ్మేసుకోవటము, బాహ్యపరాన్న జీవులు రాకుండా ఉండటము, మనం పెట్టే ఆహారంలో పప్పు జాతి ఆకులు ఎండబెట్టి ఇవ్వటము, ఉప్పు గడ్డల్ని పెట్టడము, దానాన్ని తడిపి పెట్టడము, వివిధ రకాల గడ్డి జాతుల్ని అందించడము, అలాగే నట్టల నివారణ మందుల్ని క్రమం తప్పకుండా తాపుకోవడము, బాహ్యపరాన్న జీవుల్ని చేసుకోవడము, వ్యాధులు రాకుండా టీకాలు వేసుకోవడము, ముర్రుపాలు తాపుకోవడము, అలాగే యాంటీబయాటిక్స్ పౌడర్స్ వేసుకోవడము, చూలు పశువుల్ని బాగా జాగ్రత్త చేసుకోవడం, ఇవన్నీ ప్రతి స్టెప్లో కూడా మనం జాగ్రత్త వహించినట్లయితే, మనం చేసుకునే పెంపకాన్ని మరింత కొంచెం జాగ్రత్త వహించినట్లయితే లాభదాయకంగా చేసుకోవచ్చు.
1: ఉంటుంది, మీరు అన్నట్టుగా ఇప్పుడు షెడ్లలో ఇంట్లో పెంచుకోవచ్చు, లేదంటే మనం బయట ఉండేటువంటి పూర్తిగా బహిరంగ ప్రదేశాలలో నెలల తరబడి పొలాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ లక్షణాలన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే మేడం, లాభసాటిగా గొర్రెల పెంపకం గురించి మరి పెద్దారవీడు మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు చక్కటి విలువైన సమాచారం ఈ పశు పోషకులకు అంటే ఈ గొర్రెల పెంపకందారులకు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు లాభసాటిగా గొర్రెల పెంపకం ఈ అంశం గురించి పెద్దారవీడు

రోజంతా శ్రమించే జానపదులకు శ్రమను మరిపించి మురిపించేవి హాస్యగీతాలే. ఇవి కాస్త మోటుగా ఘాటుగా ఉన్న రసజ్ఞులందరికీ ఆనందాన్ని పంచుతాయి. అందుకే మీ ఆనందమే మా ఆనందంగా భావించి తెలుగు తోటలు గాలించి పల్లెపాటల హాస్య పారిజాతాలు ఒక మాలగా సమర్పిస్తుంది. కాదరయ్య భిక్ష కోసం పల్లెదోవ పెట్టాడు. వాడి అవతారం చూసి కుక్కలు ఊపందుకుని మురుగుతూ వెంటబడ్డాయి. పాపం కాదరయ్య భయంతో అడ్డంగా పరిగెత్తి జొన్న చేనులో పడ్డాడు. బాగా పండి ఒరిగిన కంకులు చూసి ఆశతో వాటిని విరిచి బుట్టలో పెట్టాడు. అది చూసిన చేనుగల్ల ఆసామి కాదరయ్యను ఎలా సత్కరించాడో, ఆ సత్కారాన్ని కాదరయ్య ఎలా అందుకుంటున్నాడో చూడండి.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

శ్రోతలకు ఒక గమనిక. ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య లండన్లోని ది ఓవల్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మన ఆకాశవాణి ఎఫ్ఎం మార్కప్రు కార్యక్రమాలు ప్రత్యేకంగా వినబడుతూ ఉంటాయి. శ్రోతలకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ యాప్ అంటే న్యూస్ ఆన్ ఎయిర్లో మన మార్కప్ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారం చేయబడతాయి. మరొక ఛానల్లో, రేడియో ఛానల్లో క్రికెట్ కామెంటరీ వస్తూ ఉంటుంది, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాహుబలి ఈ చిత్రం కోసం మోహన భోగరాజ్ రేవంత్ కలిసి పాడుతున్న పాట, సంగీతం MM కీరవాణి,

చిత్రమంజర్లో తర్వాత వినండి. ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం రాష్ట్రాలు చిహ్నాలు. ముందుగా ఉద్యోగ సమాచారం. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో టీచింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివరాలు. నియామకం చేయు సంస్థ పేరు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తెలుగులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటారు. నియామక ప్రాంతం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, SHAR షార్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. మొత్తం ఉద్యోగాలు ఖాళీల సంఖ్య 10 వరకు ఉన్నాయి. ఉద్యోగ వివరాలు. మొదటి పోస్ట్ పేరు TGT, మ్యాథ్స్ సైన్స్ తెలుగు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండవది ప్రైమరీ టీచర్ పోస్టు, ఇది 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలు, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

பிஇடி டிஇடி எம்இடி பிஇ எல்இடி డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంకా స్టేట్ టెట్ లేదా సిటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వేతనం వివరాలు, టీజీటీ పోస్టులకు నెలకు 44,900 రూపాయల నుంచి 142,400 వరకు, అలాగే ప్రైమరీ టీచర్ ఉద్యోగానికి నెలకు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఎంపిక విధానం, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా పంపుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై నెల 7వ తేదీ, అంటే వచ్చే నెల 7వ తేదీ 2026 సంవత్సరంలోగా పంపుకోవాలి. గుర్తుంచుకోండి, దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల జూలై నెల 7వ తేదీ. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా www.appsapps.shar.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి చదువుతానండి, www.appsapps.shar.gov.in. ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

చక్కని సినిమా పాట విన్నారు కదా. ఈనాటి యో అని యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం భారతదేశంలోని రాష్ట్రాలు వాటి చిహ్నాల గురించి. రాష్ట్రాలు చిహ్నాలు భారతదేశంలో మొత్తం ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి సొంత అధికారిక చిహ్నాలు ఉన్నాయి. ముందుగా మొదటిది మన రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజముద్ర, అమరావతి స్థూపంలోని ధర్మచక్రం మరియు పూర్ణకుంభం, దీన్ని పూర్ణఘటం అని కూడా అంటారు, పూర్ణకుంభంతో కూడిన వృత్తాకారపు ముద్ర, ఇది మన రాజముద్ర. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర వృక్షము వేప చెట్టు, రాష్ట్ర పుష్పము మల్లెపువ్వు, రాష్ట్ర ఫలము మామిడి పండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యము కూచిపూడి, రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి. తెలంగాణ రాష్ట్రానికి చిహ్నము కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్. రాష్ట్ర జంతువు మత్సల జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, వృక్షము జమ్మి చెట్టు, పువ్వు తంగేడు పువ్వు. ఇక మూడవది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్ర చిహ్నము శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ విజయ గోపురం, బ్యాక్గ్రౌండ్లో సత్యమేవ జయతే అని ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర జంతువు నీలగిరి తహార్, రాష్ట్ర పక్షి ఎమరాల్డ్ డౌ, రాష్ట్ర వృక్షము పనస చెట్టు, రాష్ట్ర పువ్వు దీన్ని తెలుగులో కార్తీక పువ్వు అని అంటారు, దీని శాస్త్రీయ నామం వచ్చేసి గ్లోరియోసా లిల్లీ. ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర చిహ్నము 2 తలల గండ బేరుండ పక్షి ముద్ర. రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర జంతువు ఏనుగు, రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్, రాష్ట్ర వృక్షము గంధపు చెట్టు, రాష్ట్ర పువ్వు తామర పువ్వు. ఇక కేరళ రాష్ట్రం గురించిన వివరాలు. కేరళ రాష్ట్ర చిహ్నము 2 ఏనుగుల మధ్య అశోక స్తంభం ముద్ర ఉంటుంది. కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు, రాష్ట్ర పక్షి గ్రేట్ హార్న్బిల్, రాష్ట్ర వృక్షము కొబ్బరి చెట్టు, రాష్ట్ర పువ్వు కనికొన్న. ఇక మహారాష్ట్ర రాష్ట్రం గురించిన వివరాలు. మహారాష్ట్ర చిహ్నము 16 తామర పువ్వులతో కూడిన సమయీ దీపం చుట్టూ రాయబడిన రాజముద్ర. మహారాష్ట్ర రాష్ట్ర జంతువు మలబార్ జైంట్ ఉడుత, రాష్ట్ర పక్షి పసుపు పాదాలు గల ఆకుపచ్చని పావురం, రాష్ట్ర పుష్పం జారుల్ లేదా తామ్హన్ పుష్పం, రాష్ట్ర చెట్టు మామిడి చెట్టు, రాష్ట్ర సీతాకోక చిలుక, ఇది బ్లూమోర్ అనే రకానికి చెందిన సీతాకోక చిలుక, ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చిహ్నం మత్స్యయుగ్నం ధనుస్సు కలగలిసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జంతువు చిత్తడి జింక, రాష్ట్ర పక్షి సరస్ క్రేన్, రాష్ట్ర చెట్టు అశోక వృక్షం, రాష్ట్ర క్రీడ వచ్చేసి హాకీ. ఇక బీహార్ రాష్ట్ర చిహ్నం బోధి వృక్షం మరియు స్వస్తిక్ గుర్తు. బీహార్ రాష్ట్ర జంతువు గౌర్, దీన్ని తెలుగులో అడవి దున్నాని పిలుస్తారు, గౌర్ రకం. బీహార్ రాష్ట్ర పక్షి పిచ్చుక, రాష్ట్ర చెట్టు రావి చెట్టు, రాష్ట్ర పుష్పం కజ్మార్. ఇక పంజాబ్ రాష్ట్రం విషయానికి వస్తే పంజాబ్ రాష్ట్ర చిహ్నము సింహం ముద్ర, గోరువంక, క్షమించాలి, సింహం ముద్ర మరియు గోధుమ కంకి, 2 కత్తులు, బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ అని ఉంటుంది. సింహం ముద్ర, గోధుమ కంకి,

అందులో రెండు కత్తులు అటు ఇటు, బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ అని ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం యొక్క జంతువు వచ్చేసి నల్ల జింక. పంజాబ్ రాష్ట్ర పక్షి నార్తర్న్ గోషాక్. పంజాబ్ రాష్ట్ర చెట్టు శీషం. రాష్ట్ర పువ్వు గ్లాడియోలన్. రాష్ట్ర ఫలం కిన్నో. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చిహ్నము విశ్వ బంగ్లా. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు ఫిషింగ్ క్యాట్. రాష్ట్ర పక్షి వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్. రాష్ట్ర చెట్టు చాటిమ్ చెట్టు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చేప హల్సా, హల్సా రకం చేప. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పండు మామిడి పండు. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఒక సినిమా పాట విందాం.

ఈనాటి తెలుసుకుందాం రండిలో శ్రోతలు, రాష్ట్రాలు వాటి చిహ్నాలు వింటున్నారు. భారతదేశంలోని మొత్తం 28 రాష్ట్రాల్లో ఒక 10 రాష్ట్రాలు మనం ఇప్పుడు కవర్ చేసాం. ఇప్పుడు మిగతావి తర్వాత. రాష్ట్రం పేరు కేరళ. కేరళ రాష్ట్ర అధికారిక చిహ్నము అశోక సింహాలు మరియు ఏనుగులు. ఇందులో కేరళ రాష్ట్రానికి జంతువు వచ్చేసి ఒంటి కొమ్ము ఖడ్గమృగం, రాష్ట్ర పక్షి వైట్ వింగ్డ్ వుడ్ డక్, కేరళ రాష్ట్ర వృక్షం హోలాంగ్, రాష్ట్ర పుష్పం ఫాక్స్టైల్ ఆర్కిడ్. ఇక అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రపు అధికారిక చిహ్నం ఆక్సోమ్ సోర్కర్ అనే పేరు గల అశోక స్తంభం. అస్సాం రాష్ట్ర జంతువు ఖడ్గమృగం, రాష్ట్ర పక్షి తెల్లబాతు, రాష్ట్ర వృక్షము హోలాంగ్, రాష్ట్ర పుష్పం కోపాపూల్, రాష్ట్ర ఫలం కాజీనేము. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర అధికారిక చిహ్నం వృత్తాకారపు ఎరుపు రంగు గల అశోక సింహస్తంభం. దాంతోపాటు 36 చిన్న కోటలు, ఇంకా కొన్ని వరికంకులు, ఇవి రాజముద్రలో ఉంటాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వృక్షము సాల్ చెట్టు, రాష్ట్ర పుష్పము బంతి పువ్వు, రాష్ట్ర జంతువు అడవి గేదె, రాష్ట్ర పక్షి కొండ మైనా. ఇక గోవా రాష్ట్రం. గోవా రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం సంప్రదాయ గోవాదీపం వృక్షదీపం. ఇందులో సంస్కృత నినాదం ఉంటుంది. సర్వే భద్రాని పశ్యంతు మా కజ్జిద్ దుఃఖ మాఫ్నియాత్ అని ఉంటుంది సంస్కృతంలో. ఇక గోవా రాష్ట్ర జంతువు గౌర్ దున్న, గోవా రాష్ట్ర చెట్టు మర్రి చెట్టు, గోవా రాష్ట్ర పక్షి త్రోటెడ్ బుల్బుల్, గోవా రాష్ట్ర పుష్పం ఎర్రమల్లె, గోవా రాష్ట్ర ఫలం జీడిపప్పు. ఇక గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్ర అధికారిక చిహ్నం అశోక చిహ్నం. గుజరాత్ యొక్క రాష్ట్ర జంతువు ఆసియా సింహం, గుజరాత్ రాష్ట్ర పక్షి గ్రేటర్ ఫ్లెమింగో, గుజరాత్ రాష్ట్రపు చెట్టు మర్రి చెట్టు, గుజరాత్ రాష్ట్రపు పువ్వు బంతిపూలు. ఇక హర్యానా రాష్ట్రం. హర్యానా రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం నీటిపై ఉదయిస్తున్న సూర్యుడు, కమలం, ఇంకా గోధుమ కంకులతో అశోక స్తంభం. హర్యానా రాష్ట్ర జంతువు కృష్ణజింక, రాష్ట్ర పక్షి నల్లనెమలి, రాష్ట్ర పుష్పం తామర, రాష్ట్ర వృక్షం రావి చెట్టు, రాష్ట్ర పండు మామిడి. ఇక తర్వాత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నం 3 నదులపై కప్పబడిన పర్వత శ్రేణులు, మధ్యలో అశోక ముద్ర. హిమాచల్ రాష్ట్ర జంతువు మంచు చిరుత, రాష్ట్ర పక్షి జుజురానా పక్షి, రాష్ట్ర పుష్పం గులాబీ, రాష్ట్ర వృక్షం దేవదారు చెట్టు, రాష్ట్ర పండు యాపిల్ పండు. ఇక జార్ఖండ్ రాష్ట్రం. ఈ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం జార్ఖండ్ సంప్రదాయ నృత్యకారులు, ఇంకా పలాష్ పువ్వులు, మధ్యలో అశోక చక్రం ఉంటుంది రాజముద్రలో. జార్ఖండ్ రాష్ట్ర జంతువు ఏనుగు, రాష్ట్ర పక్షి కోయిల, రాష్ట్ర పుష్పం అటవీ జ్వాల అనే పువ్వు, రాష్ట్ర చెట్టు సాల్ చెట్టు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నం అశోకుని 4 సింహాలు, వెనుక మర్రి చెట్టు, ఇంకా 24 స్తూపాలు, దాంతోపాటు గోధుమ మరియు వరి కంకులు ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు బారాసింగ, మధ్యప్రదేశ్ రాష్ట్ర పక్షి దుద్రాజ్ అనే పక్షి, రాష్ట్ర పుష్పం వైట్ లిల్లీ, రాష్ట్ర వృక్షం మర్రి చెట్టు, రాష్ట్ర క్రీడ మల్ఖంబ్, రాష్ట్ర నృత్యం పేరు రాయ్. ఇక మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం కాంగ్లాషా, అంటే ఇందులో సగం సింహము సగం డ్రాగన్ జంతువు రూపం ఉంటుంది. ఇది మణిపూర్ రాష్ట్ర అధికారిక చిహ్నం. మణిపూర్ రాష్ట్ర జంతువు సంగై జాతి జింక, రాష్ట్ర పక్షి నోంగెన్ పక్షి, రాష్ట్ర పుష్పం షిరుయి లిల్లీ, రాష్ట్ర చెట్టు ఉనింగ్తో, రాష్ట్ర క్రీడ మణిపురి పోలో. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఈ సినిమా పాట.

చక్కని సినిమా పాట విన్నారు. మీరు యువన్లో తెలుసుకుందాం రండి కార్యక్రమంలో రాష్ట్రాలు వాటి అధికారిక చిహ్నాల గురించిన వివరాలు తెలుసుకుంటున్నారు. మరికొన్ని రాష్ట్రాలు మేఘాలయ. మేఘాలయ రాష్ట్ర అధికారిక చిహ్నం ఎం ఆకారపు పర్వత శిఖరాలు, మేఘాలు, ఏకశిలలు, వంగళడ్రం. ఇక మిజోరం. మిజోరం రాష్ట్రపు అధికారిక చిహ్నం అశోక సింహస్తంభం. తర్వాత నాగాల్యాండ్. నాగాల్యాండ్ యొక్క అధికారిక చిహ్నం పచ్చని కొండల మధ్య అడవిదున్న దీని పేరు మిథున్ అనే పేరు గల అడవిదున్న. ఇది వృత్తాకారంలో ఉంటుంది. ఇక ఒడిశా రాష్ట్రపు అధికారిక చిహ్నం అశోకుని నాలుగు సింహాలు, కోనార్క్ యోధుడు, బ్యాక్గ్రౌండ్లో సత్యమేవ జయతే ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ మరియు ఒడిశా భాషల్లో ఒడియా శాసన అని వ్రాయబడి ఉంటుంది. ఇది రాష్ట్ర ఒడిశా రాష్ట్ర అధికారిక చిహ్నం. ఇక రాజస్థాన్ రాష్ట్రానికి వస్తే రాజస్థాన్ రాష్ట్రపు అధికారిక చిహ్నం వృత్తాకారంలో అశోక సింహాలు, బ్యాక్గ్రౌండ్లో సత్యమేవ జయతే అని ఉంటుంది. ఇక సిక్కిం రాష్ట్రం. సిక్కిం రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం పేరు ఖమ్ సమ్ వాంగ్దు, హౌస్ ఆఫ్ నామ్గ్యాల్. ఇది సిక్కిం సాంస్కృతిక వారసత్వం మరియు రక్షణను ప్రతిబింబిస్తుంది. ఇక తర్వాత రాష్ట్రం త్రిపుర. ఇది ఎర్రటి వృత్తంలో నాలుగు సింహాలు క్రింద గవర్నమెంట్ ఆఫ్ త్రిపుర అనే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఇది అధికారిక చిహ్నం త్రిపురకి. చివరిగా ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం డైమండ్ ఆకారం, పైన మధ్యలో ఎర్ర రంగులో నాలుగు సింహాలు, కింద ఉత్తరాఖండ్ రాజ్య అనే హిందీ పదాలు ఉంటాయి. ఇవి భారతదేశంలోని 28 రాష్ట్రాలు వాటి యొక్క అధికారిక చిహ్నాలు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు.

కొన్ని ఉన్నాయి 8 వరకు. వాటి యొక్క అధికార చిహ్నాల గురించి చెప్పాల్సి వస్తే, మొదటిది జమ్మూ కాశ్మీర్, దీని అధికారిక చిహ్నం అశోక స్తంభం. రెండవది లడఖ్, అధికారిక చిహ్నం పైన అశోక స్తంభం, కింద నల్ల మెడలు గల కొంగలు, తర్వాత యాక్ బొమ్మలు. లడఖ్ పర్వతాలు కింద 3 అలల గుర్తులు ఉంటాయి. ఇది లడఖ్ అధికారిక చిహ్నం. ఇక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ విషయానికి వస్తే, అశోక చక్రం 4 సింహాలు ఉంటాయి. పుదుచ్చేరికి వచ్చేసి నీలివర్ణంలో మధ్యలో అశోక సింహం, తర్వాత ఇండియా గవర్నమెంట్ ఇన్ పుదుచ్చేరి అని బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. నెక్స్ట్ చండీగఢ్, దీని యొక్క అధికారిక చిహ్నం ఓపెన్ హ్యాండ్, సదా వికసిత హస్తం అంటారు. ఇది అధికారిక చిహ్నం చండీగఢ్. ఇక ఆరవది దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, వీటన్నిటి కలిపి అశోక స్తంభం మరియు సత్యమేవ జయతే. ఇది దేవనగర్ లిపిలో ఉంటుంది. తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, అశోక స్తంభం మరియు ఆంగ్లంలో అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ అని ఆంగ్లంలో రాసి ఉంటుంది. ఇక లక్షద్వీప్, దీని అధికారిక చిహ్నం తాటి చెట్టు, అశోక చక్రం కలిగిన జాతీయ పతాకం, కింద సీతాకోక చిలుకలు ఉంటాయి. మీరు ఇంతవరకు భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారిక చిహ్నాల గురించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మన యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం చర్యలవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: उल्लास का संचार कर रहा है। इस विश्वविद्यालय से अपने जो अनुभव और कुशलता पाए उसके बल पर आप अपना भविष्य संवारने के लिए आगे बढ़ेंगे। अपनी बेहतरी के साथ ही अपने समाज और देश के लिए भी आपको सक्रिय योगदान करना है। ये भाव आपके दिल दिमाग से कभी ओझल नहीं होना चाहिए। आपको ऐसे भारत का निर्माण में सहायता करनी है जहाँ विकास समतापूर्वक और कोई भी पीछे ना छूटे.
0: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం

0: మరింత పెరగాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్ హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
1: ఆజ్ హమారా భారత్ ఆత్మ నిర్భర్తా కే రథ్ పర్ సవార్ హోకర్ వైశ్విక్ కురుక్షేత్ర మే హుంకార్ భర్ రహా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి ఇస్మే గుజరాత్ భారత్ కే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఔర్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ కా ఏక్ మహత్వపూర్ణ స్తంభ బన్కర్ ఖడా హోగా. జిస్ తరహ సే గుజరాత్ అప్నీ రిమార్కేబుల్ గ్రోత్ జర్నీ వో ఆగే బఢా రహా హై ముజే పూరా విశ్వాస్ హై కి యహ రాజ్య భారత్ కి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఔర్ టెక్నాలజికల్ ఎక్సలెన్స్ కో ఆగే బఢానే మే ఏక్ లీడింగ్ రోల్ ప్లే కరేగా.
0: గ్రీస్ నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈ రోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో బ్యాంక్ సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: benefit. Who is the captain of that social change, economic change? Certainly our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen. You will take lead and your parents will be proud of all of you.
0: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేథ్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన,

పరస్పర విశ్వాసం ఉన్నాయని తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26కు పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2024 26 టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య లండన్లోని ది ఓవల్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి లైవ్లో రిలే అవుతుంది, శ్రోతలు గమనించగలరు. అలాగే స్టూడియో నుంచి ఇప్పుడు మనకు 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినండి జయం ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడుతున్న పాట.

చిత్రమంజర్లో తర్వాత వినండి. నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం కోసం కేకే ఉషా కలిసి పాడుతున్న పాట.

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ పాట శ్రీను, వాసంతి, లక్ష్మి ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడుతున్నారు.

చిత్రమంజర్లో తరువాత వినండి. నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం కోసం టిప్పు హరిణి కలిసి పాడుతున్న పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి స్వరాలు కూర్చారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316 ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట @gmail.com.
1: చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

చిత్రమంజర్లో. తర్వాత వినండి కరెంటు తీగ. ఈ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్, కమలాజా కలిసి పాడుతున్నారు ఈ పాటని. సంగీతం ఈ పాటకి అచ్చు.

మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ పాట F2 ఈ చిత్రం కోసం హరిహర సుధన్ పాడుతున్నారు.

తర్వాత వినండి. ఆచార్య ఈ చిత్రం కోసం రేవంత్ గీతామాధురి కలిసి పాడుతున్న పాట.

0: వస్తే సానా కష్టం, సానా కష్టం వచ్చిందే మందకి.
1: చిత్రమంజరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. తొలిసారిగా వినబోతున్న ఈ పాటను ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వీరి పేరు వచ్చేసి సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ ఆర్యగడ్డ నగర్ సమాజ్ శ్రోతలు శ్రీ కె సక్కుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మలా నరేందర్ శాంతి రేణుక లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత విమలా శ్రీనివాస్ రాజ్కుమార్ లలిత శ్రీజ అభిలాష్ వీరందరూ కోరుతున్న పాట ఆత్మీయులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు పాడింది అల్లో మల్లో ఆకాశంలో అందాలెన్నో. ఈ పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. సక్కుబాయి గారు నరసింహ గారు మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఆత్మీయులు చిత్రం నుంచి ఈ పాట వినేయండి మరి.

గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం మీరు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు, వీరి పేరు క్షమించాలి, ఇందాక పాటను ఆత్మీయులు చిత్రంలో విన్న మీరు ఇంతవరకు విన్న పాటను కోరిన వారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రిధిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవిందర్, శోభారాణి, అశోక్ బాబు ఇందాక విన్న పాటను ఆత్మీయులు చిత్రం కోసం వీరు రాశారు. అది లెటరు కొంచెం పిన్ను పడింది, మిస్టేక్ వల్ల అట్లా జరగాల్సి వచ్చింది, చదవాల్సి వచ్చింది, క్షమించగలరు. ఇప్పుడు రెండవ ఉత్తరం వచ్చేసి సికింద్రాబాద్ బుర్దిగడ్డ ఆర్యనగర్ సమాజ శ్రోతలు కోరుతున్న పాట. వీరు సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, మొత్తమ్మ, నిర్మల, నరేంద్ర, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, వీరు కోరిన పాట జాతకరత్నం మిడతం బొట్టు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన నీ చేయి నా చేయి పెనవేసి బాస వేయి, నీ చేయి నా చేయి ఈ పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. జాతకరత్నం మిడతం బొట్టు నుంచి మీకోసం ఈ పాట అండి, వినండి.

గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటున్నారు. తర్వాత వినబోతున్న ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్ యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలు బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజనా. వీరు కోరుతున్నారు బంగారు బొమ్మలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన అమ్మ తీరిపోయిందా తీయని బంధం ఈ పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు. బుర్హానుద్దీన్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం బంగారు బొమ్మలు చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం.

గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనే సినిమా పాటల కార్యక్రమం మీరు వింటున్నారు. తర్వాత వినబోతున్న ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత సూర్యదర్శిని శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప వీరి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ది ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం కోసం కళ్యాణి వచ్చా వచ్చా, పంచకళ్యాణి తెచ్చా చచ్చా అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు.

రాజశేఖర్ గారు, మీకు ఒక సలహా. మీరు పాట రాసేటప్పుడు పేర్లు, అన్ని పేర్లు వద్దండి, కొంచెం తగ్గించుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు రాసుకోండి. పాట పైన రాయండి, సింపుల్గా. పాట మొత్తం అవసరం లేదు. పాట స్టార్టింగ్ ఒక లైన్ కానీ రెండు కానీ రాస్తే సరిపోతుంది. మీరు కోరుచిన వారి ప్రేతల పేరు రాయండి. చదవనికి కూడా మాకు గుర్తుపడడం ఇబ్బందిగా ఉంది, కొంచెం గమనించగలరు. మీకోసం మీరు అడిగిన ఈ పాట, ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం, రాజశేఖర్ గారు మీకోసం, మీ ఫ్యామిలీ అందరి కోసం. వినండి మరి.

గీతమాలిక కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం రాస్తున్నవారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమా శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్, బాబు, అకేల, భన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వీరు కోరుతున్న పాట ఖైదీ బాబాయ్ చిత్రం కోసం ఓ రబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను ఈ పాటను ప్రసారం చేయండి కోరుతున్నారు పాడిన వారు ఘంటసాల జానకి. ఓకే, వనమా శేఖర్ గారు మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఖైదీ బాబాయ్ చిత్రం నుంచి ఈ పాట వినండి.

గీతమాలిక చిత్రం. గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం మీరు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, గీతమాలిక కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఇప్పుడు చెప్పబోయే చిరునామాకు మీ 50 పైసల పోస్ట్ కార్డుపై గీతమాలిక టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు క్లుప్తంగా మీరు కోరుతున్న సినిమా పేరు, సినిమా పాట, కోరుతున్న శ్రోతల పేర్లు క్లుప్తంగా రాయండి. మీరు శ్రోతల పేర్లు కొంచెం తక్కువగా రాస్తే పాట ఎక్కువగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తే చాలండి, అంత పెద్దగా ఒక చాటభారతం రాస్తున్నారు కొందరు, అట్లా అవసరం లేదు. టైం కొంచెంగా ఉంటుంది కాబట్టి అందరి శ్రోతలకు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ముఖ్యమైన ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ పేరు రాయండి చాలు. గమనిక విన్నారు. చివరిసారిగా మీరు వినబోతున్న ఈ ఉత్తరం కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్లో, దజయ్లో, దాదిత్యలో, కిరణ్, జ్ఞాన్విక, విష్ణుత్, లక్ష్మీ, ప్రహ్లాద్లో, శివనారాయణ్, శకుంతల, భారతి, భరత్ వీరందరూ కోరుతున్న పాట మన ఊరి కథ చిత్రం కోసం మామ కూతుర అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. భరత్లాల్ పరదేశి గారు మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఈ పాట వినండి మరి.

మీరింతవరకు గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు పాత చిత్రాల్లోని మెలోడి గీతాలు మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. పాండురంగ మహత్యం చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట. సముద్రాల జూనియర్ సాహిత్యానికి టీవీ రాజు స్వరాలు కూర్చారు.

మధుర గీతాలు వింటున్నారు. తర్వాత ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్న పాట, టిఆర్ జయదేవతో కలిసి.

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు మధుర గీతాలు ఓల్డ్ మెలోడీస్. తర్వాత వినండి మల్లీశ్వరి చిత్రం కోసం ఘంటసాల భానుమతి కలిసి పాడుతున్న పాట. దేవులపల్లి సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు స్వరాలు కూర్చారు.

0: వినబోతున్న ఈ మధుర గీతం మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల సావిత్రి పాడుతున్నారు. పింగళి సాహిత్యానికి ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో సావిత్రితో కలిసి పాడుతున్న పాట ఇప్పుడు వినండి.
1: రూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద తందాలు ఇంక నావే కదా. సుందరి ఓ సుందరి ఆ సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా.
2: దూరం దూరం
1: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడ ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడ ఇంక నేనే కదా. మన పెళ్లి వేడుక

0: సుందరి
1: తెచ్చితేలా పెద్దలున్నారు
0: పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటూ
2: సుందరుడు ఆరోగ్యవంతుడై ఉండాలి. తల్లిదండ్రులు అతన్ని ఉపనయనం చేసి చంపి వడ్డించి వారు కూడా నా సహపంక్తిలో భోంచేయాలి. ఆ తర్వాత ఆ తండ్రి కుమారుడు నా పంక్తిలో కూర్చుని భోంచేస్తే అప్పుడు చేస్తాను. ఇది నా వ్రతం. బాగా ఆలోచించుకో. బుద్ధున్నవాడు ఎవడి ఒప్పుకోడు. ఆలోచించుకో ఒకసారి. చిరుతొండడు ఏమీ ఆలోచించకుండానే, అయ్యా మీ షరతులన్నిటికీ సంతోషంగా అంగీకరిస్తున్నాను, అపరాహనం కాబోతున్నది, సో వెంటనే దయచేయండి అన్నారు. ఒరి ఒరి ఒరి, నేను చెప్పింది నీకు అర్థమైందా? మగవాడో మాను అన్నారు. కన్నతల్లి యొక్క మనసు వేరు కదా, 9 మాసాలు కన్నతల్లి మాట వేరు. ఇల్లాలని కనుక్కునిరా అని చెప్పంటే పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు. దేవి ఆమె ఆతృతగా అడిగింది, ఏమండి అతిథి దొరికాడా? అతిథి దొరికాడా? దొరికాడు దేవి. కాకపోతే బాలుని మాంసం కావాలట. ఆమె ఎంత త్యాగమయ్యే చూడండి. అతిథి నియమ జల నాపానల వ్రతులు మీరు, అతిథి జన నియమ పాలన వ్రతులు మీరు కొమరు.

0: ఎంత లాలిత్యంగా చెప్పిందో.
1: ఈ మాత్రపు దానికి నా అనుమతి కోసమని విలువైన సమయాన్ని వృధా చేసుకుని నా అనుమతి కోసం వచ్చారా? ఎంత పని చేశారు. ఆయన కోరిత అబ్బాయి మాంసమే కాదండి, మీరు నేను కూడా బలైపోదాం. వెళ్ళండి, వెంటనే తోడుకుని రండి అంటున్న ఇల్లాలు మాటలు విని కదిలిపోయినాడు. ఇంతటి ఉత్తమరాలు భార్య కాదడం అంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకోవాలి కదా. కన్నీళ్లు జలజల వర్షించాయి ఆమె యొక్క త్యాగ నిరతికై. వెళ్ళండి, త్వరగా తోడుకుని రండి అని చెప్తుంటే ఆ భార్యని కళ్ళతోనే కృతజ్ఞతగా చూస్తూ పరుగు పరుగున మళ్ళీ ఆ శివాలయం దగ్గర వెళ్ళాడు. అయ్యా, నా మాటలకు మా ఇల్లాలు అంగీకరించింది, తమరు దయచేసి వెంటనే దయచేయవలసింది అన్నాడు. ఒరే, ఇప్పుడు కూడా చెబుతున్నా విను, చేత కాకపోతే వదిలే, తరువాత నా శాపానికి గురవుతావు సుమా, అవేమి రాకుండా చూసుకుంటాను స్వామి, తమరు దయచేయండి స్వామి అంటూ పిలుస్తుంటే మాట కాదనలేక ఆయన భుజాన వెక్కించుకున్నాడు. ఆ ముసలవ కర్రబోతగా తీసుకొస్తూ పరమశివుడు ప్రార్థిస్తూ వెళుతున్నాడు.
2: మనసున నిల్నే మరువక తల్.

మీ ఇద్దరు మా అదృష్టం కొద్ది దొరికారు. మీ పుణ్య దంపతులు మా అదృష్టం కొద్ది ఈరోజు మా ఇంటి విందాగరించడానికి వచ్చారా. దయచేయండి అని ఆ శెట్టి దంపతులు పాదార్చన చేసి పూలు చందనంతో అర్చన చేసి పూజామందిరం చూపించారు. స్వామి, ఈ పూజామందిరంలో మీరు మీకు కావాల్సిన పూజ సంభారాలను సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాటు చేసాం, చేసుకోండి. తమరు కోరిన ఆ బాలుడి మాంసం అతి త్వరగా ఏర్పాటు చేస్తాం అని చెప్పి వీళ్ళు ఏర్పాట్లో ఉంటే ఈ కపట యోగి వెంటనే వేషం మార్చుకొని వీళ్ళ కుమారుడు ఉన్నాడే శ్రీయాలుడు, వీళ్ళ ముద్దులు మూటగట్టే వాడికి శ్రీయాలుడికి కామాక్షి అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఎడమ పక్క తేనె రంగు పుట్టుమచ్చ అమ్మవారికి ఉంటుందట. సాధారణంగా కంచి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఆది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని స్తుతిస్తేనే సౌందర్య లహర చేస్తారు. ఆ ఎడమ బొగ్గ మీద ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ ఈ అబ్బాయికి కూడా ఉన్నది, అందుకు అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తుండేవారు. వాడు పాఠశాలలో ఉన్నాడు, అది విరామ సమయం. పిల్లలంతా కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ బయట ఉంటే ఇప్పుడు నిశ్చలంగా నీలకంఠ స్తవం చేస్తున్నాడు బ్రహ్మ.

నాయనా ఆపు ఆగు. ఏం నాయనా, విభూతి పుండ్రాలు చూశాడు పెద్దవాళ్ళ ఉన్నాడు కదా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం ఉన్నది కదా, అక్కడి నుంచి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, ఈ నమస్కారం సరేరా? నాయనా నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది, ఏమైంది?

విన్నావా? ఒరే, ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా చూసామా? పాపిష్టి కాలం, పాపిష్టి కాలం. ఇప్పుడు మీ అమ్మ నాన్న అనుకుంటున్నావే వారు పరమ కిరాతకులరా, రాక్షసులు కంటే అధములరా. స్వామి, పెద్ద పెద్ద విభూతి బుండ్రాలు పెట్టుకొని ఇలాంటి నీచమైన మాట్లాడుతారా? మా అమ్మ నాన్న నాకు దేవతలు, వారికంటే ప్రపంచంలో నాకు ఎవరు ఎక్కువ కాదు. అలాంటి మా అమ్మ నాన్న తక్కువగా మాట్లాడుతుంది ఊరుకునే తెలియదు. ఒరే నాయన, మాతాపితృ భక్తి చాలా గొప్పదే, నీవనుకుంటే సరిపోదు. బిడ్డ మీద వారికి ప్రేమ ఉండాలి కాదు. అసలు ఇప్పుడు ఏమొచ్చింది స్వామి? ఏమొచ్చిందా? ఎవడో మీ ఇంటికి తాగుబోతు వచ్చాడు కుష్ఠరోగి, వాడు తాగి వాగుతున్నాడు. సరే, మీ వాళ్ళకి బుద్ధి ఉండద్దు. ఇప్పుడు నిన్ను వెళితే నిన్ను చంపి మాంసంగా ఉండి వాడు దిక్కుమాలిన వ్రతం కోసం నైవేద్యంగా పెడతారట. ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా కన్నామా? పిదపకాలం, పిదపకాలం అని. ఏమండి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఇలాంటి దురుపదేశాలు చేస్తారా? ప్రాణం దక్కించుకోమని పిక్కబలం కొద్దీ పారిపోమన్నారు, చెప్పండి. ప్రాణం దక్కించుకో, ప్రాణం పోకుండా ఉండడానికి ఏదైనా చోటు ఉంటే చెప్పండి. ఎందుకండి అశాశ్వతమైన ఈ శరీరం కోసమని? శాశ్వతమైన కీర్తి చరిత్రలో రాబోతుంటే దాన్ని అడ్డుకోవడానికి దుర్మార్గంగా మీరు వచ్చారు. పోని మీరు అన్నట్టు శరీరం ఆపుకుందామంటే ఏమంత మంచిది? ఇది అమేధ్యపూర్ణం క్రిమి జంతు సంకులం స్వభావ దుర్గంధం అసౌచమ ధ్రువం

ಹರಿ ಮೂತ್ರಪುರೀಷ ಭಾಜನೆ ರಮಂತಿ ಮೂಢ ನ ರಮಂತಿ ಪಂಡಿತ. ಮೂಢುಲದಪ್ಪ ಜ್ಞಾನುಳು ಎವರು ಶರೀರಂ కోసం ఆలోచించరు అశాశ్వతమైన దంధనమైన ఈ శరీరం కోసమని శాశ్వతమైన కీర్తిని వదులుకోమంటారా? వెళ్ళిపోండి, ఇలాంటి దుర్బోధలు ఎక్కడా చేయొద్దు. ఈ భవము భవార్పణమవుతున్నది, ఈ శరీరం ఇచ్చింది శివుడు, ఈ శరీరం శివుడికే అర్పణం కావాలంటే ఎంత అదృష్టం కావాలండి అని వీడు మాట్లాడుతుంటే, ఈ పసివాడి మాటలకి ఆనందపడాలా, వీడిని పరీక్షిద్దామని వచ్చిన వాడిని ఏమవ్వాలా? అర్థం కాకుండా ఆ కపటయోగి వెళ్ళిపోయినాడు. సరే, ఈ లోపల ఈ వార్త పొక్కింది. మేనమామలు, తాత, అమ్మమ్మ వాళ్ళంతా కూడా చేరారు తినుబండారాలు తీసుకొచ్చి. మరి కాసేపట్లో బిడ్డలను కోస్తారన్న ఆలోచనతో గంభీర వాతావరణం ఉన్నది ఇంట్లో. ఆయన పూజామందిరంలో గంట ఊపుతున్నాడు సిద్ధం కానివ్వండి అని. అలాగే స్వామన్నారు. తిన్నగా ఈ లోపల శెట్టిగారు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వారి అనుమతితో బిడ్డను తీసుకున్నాడు, ముద్దులాడాడు. తన ఆత్మ భార్యల గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా వస్తుందంటారే.

కోస్తారన్న ఆలోచనతో గంభీర వాతావరణం ఉన్నది ఇంట్లో. ఆయన పూజా మందిరంలో గంట ఊపుతున్నాడు సిద్ధం కానివ్వండి అని. అలాగే స్వామన్నారు. తిన్నగా ఈ లోపల శెట్టిగారు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వారి అనుమతితో బిడ్డను తీసుకున్నాడు, ముద్దులాడాడు. తన ఆత్మ భార్యల గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా వస్తుందంటారే, పుత్ర పరిష్వంగంలో కోటి గంధర్లే సౌఖ్యమన్నారే, అలాంటి పుత్ర పరిష్వంగ ఈ సుఖం మళ్ళీ లేకుండా పోతుంది అని బిడ్డను తృప్తిగా కౌగిలించుకున్నాడు, కళ్ళు తుడుచుకున్నాడు, ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పుస్తకాల సంచ పక్కన దివ్వేడి అమ్మమ్మ తాతయ్య మామయ్య అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతుంటే వారి కన్నీళ్లు కారుస్తున్నారు. నేను చచ్చిపోతాను ఏడుస్తున్నారా, మీరు మాత్రం ఉండిపోతారా? జీవిత ప్రయాణంలో ఆఖరి వరకు కొందరు ఉంటారు, ముందే దిగిపోతారు కొంతమంది. మీకంటే ఆలస్యంగా వచ్చాను, మీకంటే ముందే వెళ్ళిపోతున్నాను, అంత తప్ప ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే. ఇలాంటి వీరాలాప ధర్మమైన వాక్కులు పాటలాడుతున్న పసివాడు అలా వడేసుకున్నారు. ఈ లోపల మళ్ళీ గంట ఊపాడు స్వామి, స్వామి స్వామి సిద్ధం స్వామి అని. ఆ ఇంట్లో ఈ పిల్లవాడిని తల్లి అయితే కన్నది కానీ కృష్ణ ప్రేమలో యశోద ప్రేమ కంటే ఆ ఈ పెంచిన ప్రేమ గొప్పది. దాది చందనిక ఆమె దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆమె బాధపడుతుంది, ఏడుస్తున్నారు. ఈ లోపల ఈ ముసలమ్మ కూడా ఏం చేసింది, పెరట్లోంచి వచ్చి తలుపు కొట్టి అమ్మా ఎవరమ్మా అనేసరికి పుత్రుడు మాకు కాసేపల్లో చంపేస్తామన్న బాధలో ఉన్న తిరువేంగన నుంచి తలుపు తీసింది. అంత కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆమెను చూసి నమస్కారం పెట్టింది. ఎవరమ్మా, నేనెవరో సగతి అలా ఉంచు. ఊరంతా కోడి అయి కూసే కుమారు చంప పాడియే నీ గిట్టు.

ఏమమ్మా పిల్లవాళ్ళంతా నీకు బరువయ్యారా? పిల్లలకన్నా హృదయం చాలా గొప్పదంటారే. లేక లేక పుట్టిన ముద్దులు మూటగడుతున్న కొడుకు నీకు బరువయ్యాడా? చెట్టు కాయ బరువు అవుతుందా? భూమికి చెట్టు బరువు అవుతుందా? ఎందుకు ఒకసారి వీధిలోంచి రా, వీధిలోకి రా, కోడై కూస్తున్నది ఈ దుర్మార్గానికి. లేక లేకన పుట్టిన బిడ్డని ఇలాగ చంపి మాంసం వండుతావట? ఆ మాట తట్టుకోలేక నీలాంటి దాన్ని ముఖం చూసిన పాపమే. అమ్మా అమ్మా, బాలింతగా వచ్చావు, పసివాడికి పావులు కావాలన్నావు, కావలసినంత పోసుకో. ఇప్పుడొచ్చినా సరే, ఇప్పటికీ అధికం మాట్లాడావు, నీతో చర్చ చేసేంత అవకాశం కూడా మాకు లేదు అనుకుంటే ఆమె ప్రయత్నం కూడా సాగల. ఒక కార్యక్రమానికి ఉద్యుక్తులైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చుకున్న తట్టుకున్న వాళ్ళే జ్ఞానులు. సరే, ఈ లోపల ఏర్పాట్లు చేశారు. ఆ తండ్రి కత్తి నూరుతూ ఎలా తెగుతుందో పరీక్షిద్దామని ఒక్కసారి కంఠం మీద వేస్తే పళ్ళున రక్తం వచ్చింది. అది చూసి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు, ముఖం మీద నీళ్లు చల్లారు. అలా జరుగుతున్నది ఆ తల్లి బాధ ఒక పక్క కాళ్ళు చాపి ఏడుస్తున్నది. పిల్లవాడిని స్నానం చేశారు, ఉపవీతుని చేశాడు. అలా తల్లి యొక్క ఒడల్లో పడుకోబెట్టి ఎన్నో మాటలు చెప్పారు. నాయన, కుమార, సిరియాల భవభక్తుడు నరించు పాశుపత

నాన్న, నీకేమైనా బాధగా ఉందా? నీ మనసులో ఎలాంటి శంక లేదు కదా? అంటే అమ్మా, ఈ శరీరం మీరిచ్చారు తల్లి, సర్వాధికారాలు మీకున్నాయి, దీనిని ఏమి చేసుకునే అధికారం మీకున్నది. నా అనుమతి కావాలా తల్లి? మోక్షకాంతతో పరిణయం చేస్తున్న ఈ శుభతరుణంలో దుఃఖం ఎందుకమ్మా? మీ విద్యుక్తాన్ని నిర్వహించండి అని తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఏమనలేకపోయారు? ఎక్కడ గిలగిలా తన్నేసుకుంటాడో అని ఆ చందనకి రెండు కాళ్ళు పట్టుకున్నది. తండ్రి కత్తి పైకెత్తాడు. పరమశివ, ఏ తండ్రికి తమ పుత్రుణ్ణి చంపుకుని ఈ దుర్మార్గపు శిక్ష వేయొద్దు ప్రభు. ఏ జన్మలో ఏం చేశాము? మాకు శిక్ష విధించావు, ఇది ఈశ్వరార్పణం ఇదైనా అని చెప్పి మమతాబంధము త్రెంచుమయ్యా, ఇక ఈ మాతృత్వ పితృత్వముల్ భ్రమయల్చున్మది నమ్ముమయ్యా, ప్రమతం వార పరమర్ బ్రహ్మార్థ సంసిద్ధి నీ కమరు నిశ్చయమయ్యా, మాకులపు బంగారయ త్యాగాలయ సిరియాలయ అంటూ ఆ తండ్రి ఒక్క వేటును వేశాడు. తల తెగిపోయింది. ఓం నమ శివాయ్.

కోమలమశ్వ జపించుకుంటూ వెళ్ళిపోయింది. జీవకళ ఉట్టిపడుతున్నది. అందరి వైపు చిట్ట చుపురు చూసింది. మొండెం కాసేపు కొట్టుకున్నది. దాన్ని ముక్కలుగా వండి సిద్ధపరిచి అపూపాలతో ఆ శివయోగి దగ్గర పెట్టారు. చూశాడు తీక్షణంగా. ఆగండి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఏమయ్యా, అంత పుత్రుడి మీద మమకారం ఉంటే కాదని చెప్పాలి. సర్వస్య గాత్రస్య శిరప్రధానం, తలకాయ మాంసం లేని నీరసపు మాంసం పెట్టి నా వ్రతాన్ని నాశనం చేయాలనుకున్నారా? ఇంత అభినయమా, ఇంత సూత మమకారమా అంటూ కలిసి, అయ్యయ్యా, ఆ చంద్రిక వచ్చింది బిడ్డ, పిల్లవాడిని పెంచిన ప్రేమతో నేనే చేసిన ఆ పని వండి తెచ్చిపెట్టింది. ఆ చేసి పిల్లవాడు లేని ఇంట్లో భోజనం చేయను, అబ్బాయిని పిలవండి అన్నారు. అయ్యా, వాడు ఆడుకోవడానికో ఎక్కడికో వెళ్ళాడు, ఆలస్యం అవుతున్నది, పదార్థాలు చల్లబడిపోతాయి, తమరు కానివ్వండి అన్నాడు. ఒక్కసారి వీధి గుమ్మలకి వెళ్ళి పిలవండి, రాకపోతే చూద్దామంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఆ తల్లి వీధి గుమ్మంలోకి వెళుతూ

అలా పిలుస్తుంటే శూన్యంలో బిడ్డ వచ్చాడు. ఇది ఏమీ వింత అని పరిగెత్తి చూస్తే పూజామందిరంలో ఆ దంపతులు లేరు. కోటి సూర్య ప్రభామాంసుడై ఆ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. జటాట వీగల జ్వల ప్రవాహ బాలిత స్థలి గలేవలం జలంభితృందమాలికం. నాయనా, దూర్వాసుల శాపం తీరింది. నీవి గంధర్వుడివి. శివభక్తిని లోకాన్ని ప్రకటించడానికి నా చిన్న కొడుకైన కుమారస్వామిని పంపించాను. నా పుత్రుడు షణ్ముఖుడే ఈ సిరియాలుడు అని చెబుతూ, సంతా శుభం జరుగుతుంది, మీ తప్పకుండా కట్టెతో కైలాస భాగ్యాన్ని ఇస్తున్నాననగానే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ శివుడు వెంటనే అనుగ్రహించి అప్పుడు ఒక మాట అన్నాడు. స్వామి, ఈ కాంచి క్షేత్రంలో ఉన్న 1000 వైశ్య కుటుంబాల వారు మా అందరికి కూడా ఆ కట్టెతో కైలాస భాగ్యం అనుగుంచండి. ఇది శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్న కథను యథాతథంగా గురుదేవులు రచించారు. రాజశేఖర లక్ష్మీపతి భాగవతులు గనక దీన్ని చెప్పుకుంటున్నాం. అలాగేనని శివుడు అనుగ్రహించగా అక్కడి నుంచి కోటి సూర్య ప్రభామానుసుడైన చంద్రశేఖరుడు, సాంబుడు, అమ్మతో కలిసి ఆశీర్వదించి ఆ శాప విభుత్తి జరిగింది ఆ గంధర్వుడికి. అప్పుడు ఆ పరమశివుడికి ఈ విధంగా మంగళహారతి పాడుతున్నారు.

మీరింత వరకు భక్త సిరియాల హరికథ విన్నారు. కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Civil officers will visit every household till the 29th of next month to distribute a pre-printed enumeration form in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. The U.S. Supreme Court has struck down President Donald Trump's executive order aimed at ending birthright citizenship, reaffirming the long-standing interpretation that nearly everyone born in the United States is automatically granted U.S. citizenship. In the FIFA World Cup 2026, the match began Ivory Coast and Norway in underway in Texas, United States. And that's the end of the news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10 దాటి 1 సెకండ్. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.